సమ్మోహకౌ సకలమోహ విభంజకౌ చ తాపత్రయోపశమనో హి దయా విశేషౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. సత్య ప్రధాన సమతా గుణ సౌమ్యశీల శ్రీచంద్రహాస చిరవాంఛి.

0: FM 90.4
1: యథార్థంగా జరిగింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. జయేంద్ర సరస్వతి ఇప్పుడే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే తిరుగుతున్నారు. మీరు కావాలంటే ఆయన అడగచ్చు. కోటేశ్వరారు ఉపన్యాసంలో చెప్పారు ఇది నిజమా అని. పరమాచార్య స్వయంగా చెప్పుకున్నారు ఈ విషయాన్ని. కాబట్టి ఆయన విఘ్నరాజు, వినాయకుడు కూడా. ఆయన విఘ్నాన్ని కల్పిస్తారు, ఆయనే అనుగ్రహించి విఘ్నాన్ని తీసేస్తారు. మహానుభావుడు అండి గణపతి, మహానుభావుడు వినాయకుడు అంటే. ఆయన్ని మీరు భక్తితో పట్టుకున్నారా, మీరు ఆయనకి ఒక ఆకిస్తే చాలు, ఆయన పొంగిపోయి అష్టైశ్వర్యాలు ఇస్తాడు. అంత ఉదారుడు వినాయకుడు. కాబట్టి విఘ్నరాజో వినాయక కాదు. వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? దాని వ్యతిరేక అర్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది, వ్యతిరేకిస్తుంది కూడా. విచిత్రము అన్నాను అనుకోండి, విశేషమైన చిత్రము అని. విధవ అన్నాను అనుకోండి, భర్త లేనిది అని. వ్యతిరేక అర్థం ఇస్తుంది, సమర్థిస్తూ అర్థం ఇస్తుంది. వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు అని, తానే నాయకుడు. కాబట్టి అంత శ్రేష్టమైన నాయకుడు వినాయకుడు. కాబట్టి విఘ్నరాజో వినాయక. ఎక్కడ దాకా వచ్చాను? సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు. ఆయనకి ధూమకేతు అని ఒక నామం. ధూమకేతు అంటే తోకచుక్క అని అర్థం. తోకచుక్క దర్శనీయం కాదుగా. అయితే ధూమం అంటే పొగ, కేతు అంటే పతాకం, పొగ పతాకముగా కలిగిన వాడు అని. ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడికి అంటే, ఒకనకొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు. ఆయనకు అదో శక్తి. ఆయన గురించి ఎందుకండి, ఇప్పుడు మనం పాయిజనస్ గ్యాసులు విడిచిపెట్టుకోవట్లేదు కాబట్టి. ఆయన అలా చంపుతూ ఉండేవాడు. ఒకనకొకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు, నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపులో పుడుతున్నాడని. ఈయన రాక్షసుల్ని పంపించాడు ఆ రాణిగారిని చంపేయమని. ఈయన గూఢచార అక్కడికి వెళ్ళేటప్పటికి పాపం ఆ రాజు రాణి ఏకశయ్యాగతులు అయి ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలేసింది ఆయనకి. చాలా అమాయకంగా ఉంది ఆవిడ, గర్భిణి. అయ్యో ఈవిడిని చంపేయడం ఏమిటైనా ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్ళి అరణ్యం మధ్యలో వదిలిపెట్టేశాడు. ఇది రాక్షసుడికి తెలిసింది. ఈలోగా వాళ్ళు తెల్లవారు లేచేటప్పటికి అడవిలో ఉన్నారు ఆ రాజు దంపతులు. వాళ్ళు వెంటనే వినాయకుణ్ణి ప్రార్థన చేశారు, ఈశ్వర నువ్వు కాపాడి మమ్మల్ని కృప చేయని. వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు. ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరిని చంపుదామని చంపలేదు గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు. వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడం అని ఈ పుచ్చుకున్న విషపు గాలిని తిరిగి ఆయన మీదకి ప్రయోగించాడు. ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు. కాబట్టి ధూమమును కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసురుణ్ణి చంపినవాడు కాబట్టి ధూమకేతు. కాబట్టి సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష. గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని. ఏదో జంతుగణము అన్నాను అనుకోండి, జంతువులన్నీ అందులోకి వస్తాయి. మనుష్య గణము అన్నాను అనుకోండి, మనుష్యులందరూ అందులోకి వస్తారు. దేవతాగణములు అన్నాను అనుకోండి, దేవతలందరూ అందులోకి వస్తారు. ఆయా సమూహములు అని. ఆయన గణపతి అంటే గణములకు పతి. ఎన్ని గణములు, ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసిన వాడు అని. పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ, దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది పతిని పొంది. కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది, బిడ్డల్ని పొంది.

మనమందరం ఆ పతి మనకి గతి, ఆయన్ని మనం పొందుతాం. గణములన్నిటికీ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే, కాబట్టి ఆయన గణపతి. కాబట్టి విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో. ఫాలచంద్రో అంటే పరమశివుడు ఎలా తన కిరీటం మీద, ఆ శిరస్సు మీద చంద్రమౌళి అంటారు, తదియనాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని ధరిస్తాడో, ఈయన కూడా చంద్రరేఖని ధరించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. నేను వివరంగా చెప్పడం కుదరదు, కానీ చతుర్దశి మహాత్యము అని చాలా అద్భుతమైనటువంటి విషయం అది, కానీ చాలా దీర్ఘంగా ఉంటుంది. వేరొకసారి ఇప్పుడైనా ప్రస్తావన చేస్తాను. వినాయకుడే ఒకనకొకప్పుడు చంద్రుణ్ణి ఆయన్ని చూసి నవ్వాడని, నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలవుతారంటే చూసిన వాళ్ళందరూ తిడుతుంటే చంద్రుడు సముద్రంలో పడిపోయాడు, మళ్ళీ క్షీరసాగర మండలంలో పైకి వచ్చాడు. అప్పుడే చతుర్దశి మహాత్యం ఇచ్చాడు ఆయన. చతుర్దశి నాడు ఎవరైనా వినాయకుణ్ణి పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి ఏం అక్కర్లేదు, అందరూ పనికి మాలిందని ఏమంటారో, ఒక గరికె పోగు, ఒక గరికె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి, మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి, అష్టైశ్వర్యాలు ఇస్తాడు. అందుకే కర్ణాటకలో కన్నడ సంప్రదాయంలో పురంధరదాస్ గారిని కీర్తనలు ఉన్నాయి, ఆయన లంబోదర లకముఖి లకుముఖిరా అంటారు. అంటే అర్థం ఏమిటంటే, లంబోదర నీవు లక్ష్మీకారకుడవురా, నీవు లక్ష్మినిస్తావు మాకు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, ఒక్కసారి జ్వాలాతోరణం అని ఆవిరిగడ్డి తీసుకొని ధాన్యం అంతా మీరు ఇచ్చుకుని గడ్డి తీసుకొచ్చి కాల్చి దాని కింద మూడు మాటలు తిప్పితే చాలు, యమసదనం కనబడకుండా ఆయన అనుగ్రహిస్తాడు. గరిక పట్టుకొచ్చి కాళ్ళ మీద వేస్తే చాలు, పొంగిపోయి అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఈయన. కాబట్టి ఫాలచంద్రో గజాననః, ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు. మళ్ళీ ఇది ఏమండే, మీరు ఇందాక చెప్పినట్టు సుముఖ అన్న దాంట్లోకి వస్తోంది. సుముఖలోకి ఏనుగు ముఖాన్ని అన్వయం చేసి చెప్పాను మీకు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏనుగునే చెప్తున్నారు. ఏనుగునే ఎందుకు చెప్తారో తెలుసా అండి, ఏనుగు తలకి ఒక బుద్ధి ఉంది. ఏమిటి ఆ బుద్ధి అంటే, మీకు ప్రపంచంలో ఒక పెద్ద క్రేన్ ఉందనుకోండి, ఆ క్రేన్ని ఈ పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తు అన్నారనుకోండి, ఎత్తేస్తుంది. ఓ గుండుసూదిని కిందేసి ఓ క్రేను ఈ గుండుసూది తీయి అన్నారనుకోండి, అది తీయలేదు, దానికి సాధ్యం కాదు. గుండుసూదిని శ్రావణం అని ఉంటుంది, కంసాలి వారి దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇలా పట్టుకుని ఎత్తుతారు. అదేమి కంటికి ఇలా తీసి ఇలా పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్ళు చిన్న శ్రావణం పెట్టి కనపడని కూడా చిన్న చిన్నవి శ్రావణంతో తీసేస్తుంటారు ఇలాగ. ఆ శ్రావణంతో మీరు కింద ఉన్న చిన్న సూదిని తీయచ్చు, ఒక పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తండి, ఎత్తలేరు. ఏనుగు తన బుద్ధి వైభవం చేత ఇంచించి కళ్ళు, కానీ తన బుద్ధితో కింద ఉన్నటువంటి చిన్న సూదిని పైకెత్తుతుంది, పెద్ద స్తంభాన్ని పైకెత్తుతుంది. పెద్ద పెద్ద దేవదారు దుంగలతోటి శత్రురాజుల యొక్క రాజద్వారాలకు ఉన్నటువంటి తలుపులు బదలగొడుతుంది. ఏనుగులకి ఇనప గొలుసులేసి ఇనప గొలుసుల మీద దేవదారు దొంగలు పెట్టి ఏనుగుల్ని పరిగెత్తిస్తారు. పరిగెడితే ఈ దేవదారు దొంగలు వెళ్ళి రాజద్వారాల్ని గుద్దుతాయి. ఆ కోట గుమ్మాలు అంతంత బలంగా ఉండేవి పూర్వం. కొన్ని నెలల పాటు ఏనుగులకి ఇనప గొలుసులేసి దేవదారు దొంగలతో గుద్దిస్తే తలుపులు బద్దలయ్యేవి, అప్పుడు కోటలోకి ప్రవేశించేవారు. కాబట్టి ఏనుగు బరువైన పని చేస్తుంది, తేలికైన పని చేస్తుంది. లోకంలో అంత పెద్ద శరీరం ఉన్న ప్రాణి ఏనుగు ఒక్కటే. ఇంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు తన శరీరంతో చంపేస్తుంది దేన్నైనా, ప్రయత్నం అక్కర్లేదు, తన కాలుతో తొక్కేస్తే చాలు. తన కాలుతో తొక్కగలిగినటువంటి ఏనుగు తొక్కడం మానేసి తన మీద ఎక్కడానికి తానే సాధన అవుతుంది. మీరు ఎప్పుడైనా గురువాయూర్లో చూశారో లేదో, ఏనుగు కాలు ఇలా చాపి నించుంటుంది, నించుంటే ఆ తాడు పట్టుకుని దాని మోకాల్లోనూ కాలు పెట్టి గబగబ గబగబ పైకి ఎక్కేస్తారు. తొండం ఇలా చాపి ఎక్కించుకుంటుంది, కాళ్ళు రెండు వెనక కాళ్ళు చాపి తోక పట్టుకుని కిందకి దిగిపోతుంటారు, అలా దిగిపోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి తన మీదకెక్కడానికి తానే సాధనం అవుతుంది, తనని పొందడానికి తానే అనుగ్రహిస్తాడు వినాయకుడు. ఆయనే మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తన నెత్తి మీద ఎక్కించుకుంటాడు, అంత సులభుడు. కాబట్టి గజాననః, ఎంత పెద్ద పని చేస్తాడు. ఇదేమిట్రా నాకింత చిన్న పని అడగడం ఏమిట్రా అని అండవు, మీకు ఎంత చిన్న పని చేసి పెడతాడు కాదు. ఆయనకి గజముఖం ఎక్కడుంటే అక్కడ ద్వైపం అని పేరు. ద్వైపం అంటే ఏమిటో తెలుసా అండి, రెండంచెలలో తింటే

ద్వైపం అంటారు, మనందరం ద్వైపం కిందకు వస్తాం. అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు రెండంచెల్లో తింటే, అంటే ముందు చేత్తో పట్టుకుంటుంది తర్వాత నోట్లో పెట్టుకుంటుంది, తప్ప కలియపడి తింటే హీనప్రాణి అని గుర్తు. ఒక్కొక్క ఉంది అనుకోండి, అక్కడ ఏదో కనపడింది అనుకోండి, అమాంతం వచ్చి నోటితో కరిచేస్తుంది, తప్పించి చేత్తో పట్టుకు తినదు. ఒక కోడి, కుక్క, పిల్లి, పంది ఏదైనా అంతే. ఒక్క ఏనుగు మాత్రం, కోతి మాత్రం, మనిషి మాత్రం, ఈ ముగ్గురు ద్వైపాలు. వీళ్ళు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటారు. ఏనుగు చూడండి, పదార్థాన్ని చేత్తో పట్టుకుని తర్వాత ఇలా తిప్పి చక్కగా ఇలా నోట్లో పెట్టుకుంటారు. లోపలికి తీసుకునేటప్పుడు రెండంచెలు, బయటికి విసిరేసేటప్పుడు ఒకటే అంచె. ఏనుగు నీళ్ళని బయటకు విసిరేయాలనుకుంది అనుకోండి, లాగి రెండంచెల్లో విసరదు, ఒక్కసారి జొమ్మని విసిరతలు మారేస్తుంది అంతే. చేయి నాకెందుకనుకున్నా, ఇచ్చేద్దాం అనుకుని సంకల్పం చేసిన ఇవి ఇచ్చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆలోచన ఉండదు, ఇచ్చేస్తాడంతే. ఇవ్వడంలో ఒక్కంచె, పుచ్చుకోవడంలో రెండు మాటలు. రెండు సార్లు ఆలోచిస్తే కానీ ఏది పుచ్చుకోడు. తీసుకునేటప్పుడు అంత ఆలోచించి తీసుకుంటాడు, ఇచ్చేసేటప్పుడు ఆలోచన లేకుండా ఇచ్చేస్తాడు. ఇది ఆయన గొప్పతనం. కాబట్టి ద్వైపం అది గజముఖం కాదు. లోకంలో అన్ని ప్రాణులకు కూడా తోక అనేటటువంటిది హీనపక్షంగా ఉపయోగపడుతుంది, అందుకే సామెత దాని తోకతో తిరుగుతున్నాడంటారు. తోకని ఎవరు పట్టుకోరు. పైగా మీకు లోకంలో ఇంకొక విచిత్రం ఏంటంటే, గోరు, వెంట్రుక ఈ రెండు కూడా పరమ అమంగళప్రదాలు. అసలు వెంట్రుక అంటే ఒక ఆరు నెలల ఉపన్యాసం చెప్పచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది దాని మీద. ఆ వెంట్రుక మీద ఏదో వెంట్రుక అంటాం కానీ మనం వెంట్రుక అన్నది అంత గొప్పదండి. లోకంలో ఎవరైనా పెద్దలు కానీ మీ ఇంటికి పలహారానికి కానీ భోజనానికి కానీ దేనికైనా వచ్చారనుకోండి, అన్నిటికన్నా జాగ్రత్త ఏంటంటే వెంట్రుక వెళ్లకుండా చూసుకోవాలి. ఎప్పుడు నేను వెంట్రుక కానీ కనపడితే ఇక ఆ భోజనాన్ని చేయకూడదు, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి. పూజ జరుగుతుండగా వెంట్రుక కానీ ఎగిరి వచ్చింది అనుకోండి, ఆ పూజ అక్కడితో పోతుంది, ఇంకా తీసి మళ్ళీ స్నానం చేసి పూజ చేయాలి. వెంట్రుక అంత అపవిత్రం. కానీ ఏనుగు తోక మీద ఉన్న వెంట్రుకని చుట్ట చుట్టి ఉంగరంలో పెట్టి పైన రాయిని పొదిగితే ఏ దృష్టిదోషం కానీ, గ్రహదోషం కానీ, ఉగ్రమైన భూతములు కానీ ఏమీ చేయలేవు. అందుకే పూర్వం రాజకుటుంబాల్లో పులి గోరు, ఏనుగు వెంట్రుక గొలుసులో వేసేవారు. ఇప్పటికీ గురువాయూరులో కృష్ణ పరమాత్మ పులిగోరు వేసుకుని ఉంటాడు. చిన్ని కృష్ణుడికి పులిగోరు వేసింది యశోద. గోళ్లల్లో గొప్పది పులి గోరు, వెంట్రుకల్లో గొప్పది ఏనుగు వెంట్రుక. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా అండి, జంతువుగా పూజ ఏనుగొక్కదానికి. గజ పూజ, గోపూజ అంటారు పీఠాల్లో, ఈ రెండింటికి పూజ చేస్తారు. గజ పూజ, గోపూజ ప్రధానంగా, అశ్వపూజ పక్కన పెట్టండి. గజ పూజ, గోపూజ, ఇందులో గోపూజ జంతు పూజ కాదు, పరాశక్తి పూజ. గోపూజని ఎప్పుడూ కూడా మీరు జంతువుకి చేస్తున్న పూజ అనుకోకూడదు, అది పరాశక్తికి పూజ చేసినట్టు. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు శారదాదేవి గుళ్ళో కెడుతుంటే ఆవు బయట పడుకుని ఉంటే తీయద్దని ఆవుకి పూజ చేసి వెళ్ళిపోయారు అంతే. పరాశక్తికే పూజ, ఆవుకి పూజ చేయడం అంటే పరాశక్తి అందుకుంటుంది. కాబట్టి గోపూజ జంతు పూజ కాదు, జంతు పూజ గజ పూజ. ఏనుగొక్కటే జంతువయ్యుండి పూజ అందుకుంటుంది కాదు, ఏనుగొక్కటే జంతువయ్యుండి ఈశ్వరుణ్ణి అనేక విధాలు సేవిస్తుంది. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడికి చామరం వేసే ఏకైక జంతువు ఏనుగు. ఇప్పటికీ ఆ చేత్తో చామరం పట్టుకుని తొండంతో చామరం వేస్తుంది. కంచికామకోటి పీఠంలో శంకరాచార్య స్వామి వారి పాదుకలకి సాయంకాలం వేళ పీఠం యొక్క ఏనుగు చామరం వేస్తుంది. ఏనుగు తొండంతో ఈశ్వరుణ్ణి సేవిస్తుంది. ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసిన సందర్భాలు ఎన్నున్నాయో కథలు. ఏనుగు తన తొండమెత్తి ఈశ్వరుడికి నైవేద్యం జరుగుతుంటే ఘీంకరిస్తుంది. ఏనుగు విభూతి పుండ్రాలు పెట్టుకుని, ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని ఈశ్వరాలయాల ముందు పరమ సాధుగా అక్కడ నిలబడి ఈశ్వరుణ్ణి వహిస్తుంది. గజముఖానికి అంత గొప్పతనం ఉంది. నేను ఎన్నని చెప్పగలను, దానికి అంతు జరిగి ఏముండదు ఇంకా. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చకపిలోగ జగర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణ వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ. ఆయన యొక్క తొండం ఇలా పక్కకి, కుడిపక్కకి తిరిగి ఉంటుంది. ఆ తిరిగినటువంటి తొండాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అది చాలా అందంగా ప్రణవాకృతిని పొంది ఉంటుంది. ప్రణవాన్ని సాకార దర్శనం చేయాలంటే రెండు చోట్లే అంటారు పెద్దలు.
హనుమ సీతారామ.

లక్ష్మణులు ఉంటే ప్రణవం, అకార ఉకార మకార అన్న నాదం హనుమ ఓంకారం. అలాగే ఏనుగు తొండం తిరిగి ఉంటే అది ప్రణవాకారం. కాబట్టి వక్రతుండ శూర్పకర్ణో, శూర్పకర్ణం అంటే చాటలంతంత చెవులు ఉన్నవాడు. ఇప్పుడు ఆ చాటల లాంటి చెవులుంటే మీకేమవుతుందో తెలుసా అండి? మీ మనసు ఏనుగు ముఖం మీద లగ్నం అవుతుంది. ఎలా లగ్నం అవుతుంది అంటారేమో, ఏనుగుకి మదజలాలు కారతాయి దానికి ఆ బుద్ధి పుట్టినప్పుడు. ఆ బుద్ధి కలిగి వ్యగ్రతని పొందుతుంది. మీరు ఎప్పుడన్నా గురువాయూర్లో ఏనుగుల శాలకు వెడితే వాటి దగ్గరికి వెళ్ళకండి, రట్టింగ్ పీరియడ్ అంటాం కదా, అలాంటప్పుడు అది ఆ మదాన్ని పొంది ఉన్నప్పుడు చాలా ఉగ్రంగా ఉంటుంది. దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు, మావట్లు కూడా వెళ్ళరు. విసురుతూ ఉంటుంది చెరుక్కర్రలో మట్టి, విసురుతుంది కనపడ్డ వాళ్ళ మీద. అప్పుడు దానికి ఇక్కడ ఈ కుంభస్థలం పక్కన చిన్న కన్నంలా ఉంటుంది, అది తెరుచుకుని అందులోంచి ఇలా మదజలం స్రవిస్తుంది. అది విపరీతమైన సువాసన. దానికోసం ఆ మధురిమకి సువాసనకి అనేకమైన పురుగులు చేరుతాయి. చేరితే ఏనుగు శూర్పకర్ణం చాలా అవలీలగా చెవులు ఊపుతుంది. ఇలాగా ఊపితే అవి ఎగిరిపోతుంటాయి, ఎగిరిపోతుంటాయి మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ తోలుతూ ఉంటుంది. ఇలాగా అది చూడడానికి మీకు చాలా అందంగా ఉంటుంది. ఆ ఏనుగుని చాలా తొందరగా మీ దృష్టి నిలబడుతుంది. ఎప్పుడైనా మీరు అనుభవించాలి వెళ్ళి చూసి. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి మీరు అందులోకి చూస్తూ ఆయన ముఖం యొక్క గొప్పతనాన్ని ఆలోచిస్తూ దర్శనం చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆయన తోలుతూ ఉంటాడు. ఆవు కూడా చెవి కదుపుతుంది, కానీ చాలా కష్టపడి కదుపుతుంది తెలుసా అండి, అంత తేలిక కాదు. అందుకే ఆవు చెవులు అస్తమానం కదపదు, ఎప్పుడో ఒక్కసారి కదుపుతుంది. మీకు లోకంలో జంతువుల చెవులన్నీ దొప్పాకృతిలో ఉంటాయి, ఆవు చెవులు కూడా అరటి పువ్వు అని ఉంటుంది. అరటి పువ్వు మీద దొప్పలు ఉంటాయి, ఇలా విప్పుతుంటే పువ్వులు ఇలా వేళ్లల్లా ఉంటూ ఉంటాయి తీసిన కొద్దీ. ఆ దొప్పలు ఎలా ఉంటాయో ఆవు చెవులు అలా ఉంటాయి, గోకర్ణం గోకర్ణం అంటాం. కానీ ఒక్క ఏనుగు చెవులు చాటల్లా ఉంటాయి. అంటే ఏమిటో తెలుసా అండి, మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా వింటాడు, కానీ వీడికి నేను ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచించి ఇది ఇస్తే వీడు పాడైపోతాడరా అనుకుంటే చాటలో చెరిగి మంచి నుంచి చెడును అవతల పారేసినట్టు పిల్లాడు తెలియక ఏదో ఇలాంటివి అడుగుతుంటారని చెరిగి అవతల పారేస్తాడు. ఇవ్వచ్చు అనుకున్నది లోపలికి తీసుకుని మీకు ఇస్తాడు. కాబట్టి శూర్పకర్ణ, ఆ పాటి వినండి చాలు. కాబట్టి శూర్పకర్ణ విఘ్న హేరంబహ, హేరంబహ అంటే ఈ నామం చాలా చిత్రమైన నామం. దీని అర్థం ఏమి నువ్వు తెలుసుకోక్కర్లేదు, ఆ నామం తెలుసుకో చాలన్నారు. ఎందుకో తెలుసా అండి, హేరంబ అంటే అదేదో చాలా గొప్పగా లేదు, సంతోషంగా లేదు అసలు ఆ పేరు. హేరంబ అంటేను అసలు ఆ పిలిపే అందం ఇస్తుంది కాబట్టి వినాయకుడి యొక్క రూపమే అందంగా ఉంటుందని చెప్పి పిలిపది అన్నారు. కాదు, చిత్ర విచిత్రమైన విరుద్ధమైన పని చేయించేవాడికి హేరంబుడని పేరు. ఎందుకో తెలుసా అండి, ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహం మీద కూర్చునేవాడికి హేరంబుడని పేరు. సింహంతో పూజ అందుకున్న ఏనుగు వినాయకుడు ఒక్కడే. ఏనుగు సింహం కల్లోకి వస్తే చచ్చిపోతుంది, సింహంతో పూజ చేయించుకున్న ఏనుగు వినాయకుడు ఒకడే. అలా ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. వినాయక తత్వం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందండి. పరమశివుడికి పంచాస్యుడు అని పేరు, ఐదు ముఖాలు ఉన్నవాడు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలుంటాయి. పంచాస్యము అని సింహానికి పేరు. అందుకే పరమశివుడికి సింహానికి ఒకటే పేరు, పంచాస్యము అని. పంచముఖుడు, పంచాస్యుడు, పంచాస్యము, సింహము శివుడు ఒకటే. అటువంటి పరమశివుడు త్రిపురాసుర సంహారానికి ఎడుతూ వినాయక పూజ మర్చిపోయాడు. ఎంత కొడుకైతే మాత్రం ప్రోటోకాల్ ప్రోటోకాల్ కదండి, రథచక్రం విరిగిపోయి కింద కుంగింది. శివుడు కిందకి దిగాడు, ఓ మా అబ్బాయికి ఓ పువ్వు వేయడం మర్చిపోయాను రా, ఓ తామలపాకు పసుపు అక్కడ పెట్టండి అని నాన్న అనుగ్రహించు అన్నాడు. నాన్నగారు ఏమనుకోకండి, నా డ్యూటీ నాది కదా అన్నాడు. అందుకని ఇప్పుడు పంచాస్యము అంటే సింహం, ఐదు ముఖాలు ఉన్న పరమశివుడు పంచాస్యము ఒకటే. ఆ సింహం ఈ ఏనుగుకి పూజ చేసింది. సింహము చేత పూజింపబడిన రూపం ఉన్న ఏనుగు, అన్ని ఏనుగులు సింహం చేతలో చచ్చిపోతే సింహం చేత పూజింపబడిన ఏనుగు ఇది ఒక్కటే. కాబట్టి హేరంబహ. తర్వాత స్కందపూర్వజ, అబ్బో ఏమి నామం అండి, ఈ నామం చాలా గొప్ప నామం. సరే నేను విహంగ వీక్షణం చేసేస్తాను, పెద్ద లోతుగా చెప్పను ఏమనుకోకండి, ఎందుకంటే ఎక్కడవుతాయి ఇవన్నీ, అయ్యేవి కావు ఏదో అలా.
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పేవి అవన్నీ. కాబట్టి స్కందపూర్వజ అని ఎవరిని పిలవరు అలాగా. బలానాయన అన్నగారంటే గౌరవం కాదు, బలానాయన తమ్ముడు.

నిత్య గౌరవం కదండి. సుబ్రహ్మణ్యుడిని ఏమనాలి, వినాయకుడు తమ్ముడండి అనాలి, అంటే అప్పుడు వినాయకుడికి గౌరవం. అంతేగాని సుబ్రహ్మణ్యుడు అన్నయ్య గారండి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఈయన గౌరవం ఏమైనట్టు, ఈయన పనికి మాలినవాడు ఆయన గొప్పవాడు అయినట్టు అయింది కదా. మరి అలా పిలవచ్చా? అలా పిలిస్తే ఆయనకు అమర్యాద కాదండి. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు హైదరాబాద్లో, కుమార్ గారు అన్నయ్య గారండి ఈయన అన్నారు అనుకోండి, నేను గొప్ప, నా పేరు ప్రఖ్యాతనే, మా తమ్ముడి పేరు ప్రఖ్యాతనే, వాడు చాలా ప్రఖ్యాతి వహించిన వాడు అనుకోండి, కుమార్ గారు అన్నయ్య గారండి ఈయన అంటారు. కోటేశ్వరరావు తమ్ముడు గారండి ఈయన అన్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా నేను ప్రఖ్యాతి వహించిన వాడిని గుర్తు. కోటేశ్వరరావు గారి తమ్ముడు అంటే నన్ను పూజించినట్టు, కుమార్ గారు అన్నయ్య గారండి ఈయన అంటే నన్ను అవమానించినట్టు కదా. అంటే నాకు గుర్తింపు లేదు, నాకన్నా మా తమ్ముడు ఎక్కువ గుర్తింపు ఉన్నవాడని గుర్తు. ఎలా అయినా లౌకికం లౌకికమే కదండి. మరి మరి స్కందపూర్వజహ అంటే ఆయనకు అవమానం కాదండి. కాదు, ఎందుకో తెలుసా, సుబ్రహ్మణ్యుడి పుట్టుక, సుబ్రహ్మణ్యుడి బ్రహ్మచర్యం, సుబ్రహ్మణ్యుడి పెళ్ళి, సుబ్రహ్మణ్యుడి సన్యాసాశ్రమం ఈయనే నిర్ణయించారు. అందుకని తమ్ముడి ఉన్నతిని నిర్ణయించిన అన్నగారు కాబట్టి స్కంద పూర్వజహ ఈయన గొప్పతనం వల్లే ఆయనకు ఆ నాలుగు దక్కి. ఎలా అంటారేమో, ఒక్క వాక్యంతోనే చెప్పేస్తా, గుర్తుపెట్టేసుకోండి. ఆయన విఘ్నేశ్వరుడు పుట్టి ఒక పదవిని అందుకోలేదు. ఎందుకంటే తారకాసురుడు వరం అడిగాడు, పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి బిడ్డడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగం లేకుండా, స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టినటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క పుత్రుల చేత నేను వధింపబడతానని విఘ్నాయకుడు ఉన్నాడుగా అప్పటికి. మరి ఈయనకి చేయించగా పట్టాభిషేకం. కానీ ఈయన ఏం చేశారో తెలుసా అండి, అప్పుడప్పుడు మళ్ళీ ఇదే విభూతి, ఇదే తేజస్సు అమ్మా నాన్నల కలయిక ఎందు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా, తాను అలా వస్తే తర్వాత పుట్టేవాడికి సైన్యాధ్యక్షం పదవి వస్తుందని వదిలేశారు తమ్ముడికి. తమ్ముడికి పుడుతూనే సైన్యాధ్యక్ష పదవి ఇప్పించడానికి తాను మాత్రం అమ్మా నాన్న కలయికలో పుట్టినట్టు వచ్చారు. అదేమిటండి, ఇందాక మీరే కదా పార్వతీదేవి పసుపుకు పుట్టాడన్నారు, మళ్ళీ ఇప్పుడు కలయికకు పుట్టాడంటున్నారు. మీరు చెప్పేది మీరే ఖండిస్తున్నారు కదా. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూడండి, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడు విఘ్నయంత్రం వేశాడు, అమ్మవారు ప్రీతితో పరమశివుడి వంక చూసింది, ఇద్దరి చూపులు అనురాగంతో కలుసుకున్నాయి. వినాయకుడు పుట్టాడంటే చూపులో ఏదో ఒకటి ఇద్దరి కలయిక ఉందా లేదా, ఇద్దరి కలయికతో పుట్టాడు కాబట్టి సైన్యాధ్యక్ష పదవి తీసుకుని తారకాసుర సంహారం చేయడానికి పనికిరాడు. అలా తనకి తాను చేసుకుని తమ్ముడికి పదవుంచడం కోసమని తన పదవు ముట్టుకోకుండా వదిలేశాడు. ఇప్పుడు ఆయన పుట్టాడు, పుట్టగానే ఆయనకు ఆ పదవి ఇప్పించేశాడు, సైన్యాధ్యక్ష పదవి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్కందుడికి సైన్యాధ్యక్ష పదవి వచ్చింది అంటే విఘ్నేశ్వరుడి వల్లే వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్తారు, పార్వతీదేవి ఒకప్పుడు ఆడ ఏనుగు రూపంలో నడిచింది. ఏనుగు గజముఖ అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి, దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లోకంలో ఏదైనా ఒకదాన్ని ఒకళ్ళకే చెప్తారు. స్త్రీకో పురుషుడికో హంస ఉందనుకోండి, ఆయన హంసలా నడుస్తున్నాడని అనరు, ఆవిడ హంసలా నడుస్తోందండి అంటారు. కానీ ఏనుగు ఉందనుకోండి, పురుషుడికి చెప్తారు స్త్రీకి చెప్తారు. ఆయన అండి మహానుభావుడు అండి బాబో, గజబలం అయిందంటారు. ఆవిడది గజ గమనం అండి, ఏనుగులా నడుస్తుంది ఆవిడంటారు. స్త్రీకి పురుషుడికి కూడా ఏనుగుని చెప్తారు. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు అర్ధనారీశ్వరులు. విఘ్నేశ్వరుడు కూడా ఏనుగు ముఖంతో అర్ధనారీశ్వర తత్వం పొందాడు. ఆడ ఏనుగుకి దంతాలు ఉండవు, తాను కుడివైపు దంతం విరిచేశాడు కాబట్టి కుడివైపు ఆడది, ఎడంవైపు మొగాడు ఒక దంతంతో. తండ్రి ఎడంవైపు అమ్మకిస్తే ఈయన కుడివైపు తనకి తన భార్యకి ఇచ్చాడు, ఇచ్చి అర్ధనారీశ్వర స్వరూపం ఏనుగు ముఖంతో ఆవిష్కరించాడు. తండ్రిని సంతోషపెట్టాడు అలాగా. మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కాబట్టి స్కంద పూర్వజహ తమ్ముడికి పుడుతూనే సైన్యాధ్యక్షం ఇప్పించాడు. తమ్ముడు వల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వల్లి విష్ణుమూర్తి యొక్క కూతురే, కానీ ఆవిడ ఒక గిరిజన నాయకుడు అంటే ఒక కోయవాడి కూతురుగా అడవిలో తిరుగుతోంది. ఆవిడ ఎంతో మనసపడ్డాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయన ఎంత అడవికి వెళ్ళినా రోజు ఆవిడ ఈయన వంక చూసేది కాదు. ఓ రోజు ఆవిడ అడవికి వచ్చి ఏదో తేనో ఏదో సంగ్రహించుకుని వెళుతుంటే వెనక సుబ్రహ్మణ్యుడు బయలుదేరాడు, మహా అందగాడు. కానీ ఆవిడ ఈయన వంక చూడలేదు. అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య నా ప్రారంభం, ఎంత అందరూ నా వెంట పడతారు, నేను వెంట పడినా ఈ పిల్ల నన్ను చూడలేదు అన్నయ్య అన్నాడు. నీకెందుకు రా అబ్బాయి, నీ పెళ్లి నేను చేస్తానని ఆయన పెద్ద ఏనుగు రూపంలో వచ్చి ఆవిడ్ని తరిమాడు. ఆ వల్లి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించు రక్షించని సుబ్రహ్మణ్యుడిని కౌగిలించుకుంది. అన్నయ్యగా అంతర్ధానం అయిపోయాడు, వల్లి కళ్యాణం అయిపోయింది. అందుకే తమ్ముడికి పెళ్లి చేసిన వాడు ఆయనే, పెళ్లి చేసింది వినాయకుడే, రాజ్యం ఇప్పించింది వినాయకుడే. పుట్టుక అలా ఉండేటట్టు తను ఇద్దరితో కలిస్తే పుట్టినట్టు, కలవకుండా పుట్టినట్టు సుబ్రహ్మణ్యుడికి అధికారం ఇచ్చినవాడు ఆయన.

జ్ఞానఫలం ఇస్తాను రా, ఎవరు భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు పరమశివుడు. ఆయన నవలవాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈయన పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నించున్నాడు. ఆయన అన్నీ తిరిగి వచ్చాడు. ఊరే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే మీ అన్నయ్య మరి ప్రదక్షిణం చేసేశాడు, వాడికి ఇచ్చేస్తున్నానని జ్ఞానఫలం వినాయకుడికి ఇచ్చేశాడు. నమలవాహనం ఉంటే మాత్రం ఇంత తిరిగి వచ్చిన అన్నయ్య గెలిపోయింది, జ్ఞానఫలం ఎందుకు వచ్చింది ఇదంతా అని వైరాగ్యం వచ్చి సన్యసించి దండాయుధపాణి అని చేతిలో దండం పట్టుకుని శంకరాచార్యుల వారిలాగా ఓ కాషాయం కట్టుకుని గోచి పెట్టుకుని ఆయన వెళ్ళి ఓ క్షేత్రంలో నించున్నాడు. తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసినవాడు గణపతి. అందుకని స్కంద పూర్వజ, స్కందుడి గొప్పతనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాల. కాబట్టి స్కంద పూర్వజ అంటే అట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తారట, పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తారట. కాబట్టి నీకు 16 అభ్యున్నతులు కలగడానికి 16 నామాలు చెప్పాం. ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథా విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు అని కాదు దాని అర్థం, బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం, గురువుగారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహీచ గృహస్థాశ్రమంలోకి ఎడుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా, ప్రవేశము నిర్గమము అంటే లోపలికెళ్ళి బయటికి వచ్చుట కదలిక. ఉపన్యాసానికి మొదలవుతుందా? కాసేపాగి మంగళం చెప్పేస్తాను. చివరుందా? నేను ఈ లోపలికి రావడం ఉందా, బయటికి వెళ్ళిపోవడం ఉందా, గుళ్ళోకి రావడం ఉందా, గుళ్ళోంచి వెళ్ళిపోవడం ఉందా, మళ్ళీ ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోవడం ఉందా, సాయంకాలం విడిదిలోంచి బయటికి రావడం ఉందా, సుందరకాండ చెప్పడం ఉందా, సుందరకాండ పూర్తి చేసి వెళ్ళిపోవడం ఉందా, ఆఖరికి నేను తిరిగి కాకినాడ వెళ్ళిపోవడం ఉందా, చిట్ట చివర ఏదో 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పోయిన తర్వాత ఇందులోంచి వెళ్ళిపోవడం కూడా ఉందా? కాబట్టి కదలికలన్నీ ఉన్నాయి. ప్రవేశే నిర్గమే, ఈ కదలికలన్నిటి యందు ఆయన అనుగ్రహం ఉండాలి. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి. కాబట్టి సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. ఇది అదేమిటబ్బాయ్, నీకెవరితోనో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు ఇదే చెప్పుకో. సర్వకార్యేషు అన్ని పనుల్లో, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే, విఘ్నాలు లేకుండా ఉంటాయి. నీకన్నా వచ్చి ఉండాలి, నీ ఇంట్లో యజమానికి వచ్చుంటే నువ్వు వినాలి రోజు ఈ శ్లోకం అని అంత గొప్ప శ్లోకంలో వినాయక తత్వాన్నంతటినీ ఆవిష్కరించింది. ఒక పూజ చేసే ముందు ఆ తత్వాన్ని మనసులో పట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళి అనుభవించడం వేరుగా ఉంటుంది. తత్వం తెలియకుండా వెడితే యాంత్రికంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళగానే ఇలా ఇలా అందామని గుంజీలు తీద్దామని, ఆ గడ్డి పరక కాదది, ఆయన అనుగ్రహం, ఆయన లక్ష్మిని, అది మామూలు లక్ష్మి కాదు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకరించగలిగినంత ఐశ్వర్యం ఇవ్వగలడు. ఆ ఐశ్వర్యంతో మంచి పనులు చెయ్యాలన్న బుద్ధినిచ్చి సిద్ధిని ఇవ్వగలడు. అందుకని సిద్ధి బుద్ధి భార్యలు కదండి ఆయనకి. ఇన్ని ఇవ్వగలిగిన వాడు కాబట్టి అయ్యి బాబోయ్ ఒక్క నమస్కారం ప్రాణం పోయిందా, ఏమడిగాడైనా మన్ని ఒక్క నమస్కారం చేశాడనామని వెళ్ళి వినాయకుడి దగ్గర నమస్కారం చేస్తారు. ఇప్పుడు విఘ్నరాజు వినాయకుడు ఇద్దరినీ చూస్తారు కదా,

0: FM 90.4.
1: కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలికి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందరీగలు, లేడీబర్డ్, కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీది కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు, కానీ రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
2: మేం రసాయనాల్ని స్ప్రే చేశాం, కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో, రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
1: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబు కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
2: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ

0: ఎగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్యదశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి, కాబట్టి అవి కనిపించవు.
1: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాల

0: పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీ బర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు, కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీ బర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీ బర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని, ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబూ కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండీ తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
1: మా అమ్మ మొక్కజొన్నలను ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని, చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని, దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలి ఎత్తుకు పెరిగి పూత పట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టే కాబట్టి.
0: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలు చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని, వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి, నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
0: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరో న్యాగి 1/2 హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
1: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
0: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. 1 గంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కుపొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదీప్పాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలని తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో 1-5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని 1 వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు. స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫా త్యాగి బూడిద ముక్కుపొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కుపొడిని 1 మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 6 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని 1 చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
1: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.

ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలను చంపేస్తాయి. కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చేయండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు నేస్తాలని, స్థానిక మొక్కలని వాడితే కత్తెర తెగులు పురుగులని అదుపు చేసి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన దిగుబడిని ప్రకృతే మీకు బహుమతిగా ఇస్తుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. శరీరం బయటి శుభ్రతను మనమే చూసుకుంటాం, మరి లోపల శుభ్రతను ఎవరు చూసుకుంటారు? కిడ్నీలే. ఇవి పిడకలంటే ఉంటాయి కానీ గొప్ప పని చేస్తాయండి. నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను వడగడుతూ, ఎప్పటికప్పుడు వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటాయి. ఇవి సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో వ్యర్థ పదార్థాలు, ద్రవాలు, ఆమ్లాలు అలాగే పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పేరుకుపోతాయి. తీవ్ర కిడ్నీ వైఫల్యం చివరి దశ కిడ్నీ జబ్బు బాధితుల్లో జరిగేది ఇదే. కిడ్నీ జబ్బు చివరి దశలోకి చేరుకున్నాక ఇక ఏమాత్రం మందులు పనిచేయని స్థితిలో రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్ చికిత్స లేదా కిడ్నీ మార్పిడి మాత్రమే శరణ్యం. దేని ప్రత్యేకత దానిదే. దెబ్బతిన్న కిడ్నీల పనిని పాక్షికంగా డయాలసిస్ చేస్తే కిడ్నీ మార్పిడి మొత్తం బాధ్యతను తీసుకుంటుంది. ఎవరికి ఏది అవసరం అనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. సాధారణంగా రక్తం ద్వారా అందిన పోషకాలను కణాలు వినియోగించుకున్న తర్వాత కొన్ని వ్యర్థాలు, విషధర్మాలు వెలువడుతూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు పోవడం చాలా కీలకం. కిడ్నీని చేసే అతి ముఖ్యమైన పని ఇదే అండి. ఒక్కో మూత్రపిండంలో దాదాపు 10 లక్షల వడపోత విభాగాలు ఉంటాయి, అంటే నెఫ్రోన్లు అన్నమాట. ఇవి రోజుకి సుమారు 150 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ దాదాపు 2 లీటర్ల మూత్రాన్ని తయారు చేస్తాయి. వ్యర్థాలు, విషతుల్యాలని దీని ద్వారానే బయటికి పోతాయి. అయితే కిడ్నీలు ఒక్క రక్తాన్ని వడపోయడమే కాదండి, విటమిన్ డిని ప్రేరేపితం చేయడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా తోడ్పడతాయి. అలాగే ఎరిథ్రోపాయిటిన్ ను ఉత్పత్తి చేస్తూ హీమోగ్లోబిన్, రక్త కణాలు తయారు కావడానికి రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు తగు మోతాదులో ఉండడానికి దోహదం చేస్తాయి. అందువల్ల కిడ్నీలు విఫలమైతే శరీరం మొత్తం చతికిల పడిపోతుంది. ఇక్కడే డయాలసిస్, కిడ్నీ మార్పిడి ఆదుకుంటున్నాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి కిడ్నీ మార్పిడి వల్ల కలిగే మేలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తీవ్ర కిడ్నీ వైఫల్యం గలవారికి ఎంతో ఉపయుక్తం. దాతల నుంచి తీసుకున్న కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయటం దీనిలోని కీలకాంశం. ఇది సహజ కిడ్నీ కావటం వల్ల డయాలసిస్ కన్నా సమర్థంగా పనిచేస్తుంది. అందుకే దాతలు అందుబాటులో ఉంటే దీనికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. కాకపోతే దాతల కొరకే పెద్ద సమస్యగా మారింది. అవయవ మార్పిడి చట్టం ప్రకారం కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ దానం చేయొచ్చు. మనం బతకడానికి ఒక కిడ్నీ సరిపోతుందండి. కుటుంబ సభ్యులు ఒక కిడ్నీ దానం చేసినా హాయిగా జీవించవచ్చు. జీవామృతులు అంటే బ్రెయిన్ డెడ్ అయిన వారి కిడ్నీలనైనా మార్పిడి చేయొచ్చు. జీవామృతుల కన్నా జీవించి ఉన్న వారి నుంచి తీసుకున్న కిడ్నీలు

ఇంకా సమర్థంగా ఎక్కువ కాలం పనిచేస్తాయి. దాతల రక్తం గ్రూప్ వేరే అయినా సరిపోయేలా కిడ్నీని మార్చడం, పరస్పర అంగీకారంతో ఒకరికి సరిపడిన కిడ్నీ సరిపోయే మరొకరికి అమర్చే పద్ధతులతో ఇప్పుడు ఎక్కువ మందికి కిడ్నీ చేసే వెసులుబాటు కలుగుతుంది. ఇక వీటి వల్ల ప్రయోజనాలైతే తెలుసుకుందామండి. కిడ్నీ మార్పిడితో రోజువారీ పనులు హాయిగా చేసుకోవచ్చు, జీవనకాలము పెరుగుతుంది, డయాలసిస్ తో పోలిస్తే ఖర్చు కూడా తక్కువే. డయాలసిస్ కోసం ఆసుపత్రికి రావడం, గంటల కొద్దీ చికిత్స చేయించుకోవడం తప్పుతాయి. కిడ్నీ మార్పిడికి అర్హులైనట్టయితే డయాలసిస్ కన్నా ముందే కిడ్నీ మార్పిడి చేయించుకోవడం చాలా మంచిది. ఇక వీటి గురించి చిక్కులు. కిడ్నీ మార్పిడి అనంతరం శరీరం దాన్ని తిరస్కరించకుండా ఉండటానికి రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు చాలా అవసరమండి. వీటిని జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులతో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక కిడ్నీలు విఫలమైన వారిలో అందరికీ కిడ్నీ మార్పిడి ఉపయోగపడకపోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, గుండె లేదా రక్తనాళాల జబ్బులు గల వారికి కిడ్నీ మార్పిడి కన్నా డయాలసిస్ చికిత్స చాలా మేలు. కొన్ని జబ్బులు సమస్యలు గల వారికి ఇది అస్సలు సరిపోదు. అవేంటంటే కొద్ది సంవత్సరాల్లో మరణానికి దారితీసే దీర్ఘకాల సమస్యలు, డిమ్నేషియా, నియంత్రణలో లేని మానసిక జబ్బులు, తీవ్ర ఊబకాయం, మందులు వేసుకోవటాన్ని మర్చిపోవడం, మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యసనం, డయాలసిస్ లేదా ఔషధ చికిత్సలను సరిగ్గా పాటించకపోవడం, ఇటీవల క్యాన్సర్లకు చికిత్స తీసుకోవడం. ఓకే లిజనర్స్, వినరు కదా, ఇప్పుడు మరి డయాలసిస్ గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. నిచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. కిడ్నీ జబ్బు నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. ఇది చివరి దశకు చేరటానికి, ప్రాణాంతక సమస్యలు తలెత్తడానికి కొన్ని నెలలు, ఏళ్ళు పట్టచ్చు. అయితే కొందరిలో తొలిసారి తీవ్ర కిడ్నీ వైఫల్యం బయటపడచ్చు. ఏదేమైనా కిడ్నీలు రెండు చెడిపోయి అవి ప్రాణాలు నిలబెట్టలేని స్థితికి చేరుకున్నప్పుడు డయాలసిస్ అవసరమవుతుందండి. ఆకలి మందకించటం, వికారం, వాంతులు, కాలువాపు, ఆయాసం, ఒళ్ళంత దురదలు, మగత ఫిట్స్ వంటి లక్షణాలు ఎక్కువగా వేధిస్తుంటే డయాలసిస్ సమయం ఆసన్నమైందని అర్థం. డయాలసిస్లో రెండు రకాలున్నాయండి. అవి పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్. ముందుగా మనం పెరిటోనియల్ డయాలసిస్ గురించి తెలుసుకుందాం. ఇది ఎవరికి వారు ఇంట్లోనే చేసుకునే డయాలసిస్ ప్రక్రియ. ఇందులో ముందుగా శస్త్రచికిత్స ద్వారా కడుపు మీద బొడ్డు సమీపంలో లోపలికి మృదువైన గొట్టాన్ని అమరుస్తారు. ఇది ప్రత్యేక ద్రవాన్ని లోపలికి పంపడానికి, బయటకు తీయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ద్రవంతో కూడిన బ్యాగ్ ను పైకి ఎత్తి పట్టుకుంటే ద్రవం లోపలికి వెళ్ళిపోతుంది. దాదాపు 5-6 గంటల సేపు ద్రవం లోపలే ఉంటుంది. ఈ సమయంలో కడుపు లోపలి గోడలో ఉండే సూక్ష్మ రక్తనాళాల నుంచి వ్యర్థాలను, విషతుల్యాలను, నీటిని లాగేసుకుంటుంది. తరువాత ద్రవాన్ని బయటికి తీస్తే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, రక్తం శుద్ధవుతుంది. ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ లో ఆటోమేట్ పద్ధతి కూడా ఉందండి. ఇందులో సైక్లర్ అనే పరికరం దానంతటదే ద్రవాన్ని లోపలికి పంపిస్తుంది, బయటకు కూడా తీసేస్తుంది. మనుషుల ప్రమేయం ఉండదు. ఆటోమేట్ పద్ధతిని రాత్రిపూట పడుకున్నప్పుడు చేస్తూ ఉంటారు. నిద్ర లేచేసరికి డయాలసిస్ పూర్తయిపోతుంది. వ్యర్థాలతో కూడిన ద్రవాన్ని ఉదయం పారబోస్తే సరి. మరి వీటి వల్ల కలిగే అనుకూలతలు, ఇంట్లోనే చేసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట చేసుకునే ఆటోమేట్ పద్ధతిలో పనులకు, ఉద్యోగాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులతో యథావిధిగా గడపచ్చు. 4 కలిసి వేడుకలకు హాజరు కావచ్చు. మరి ప్రతికూలతలు, పెరిటోనియల్ డయాలసిస్ సామాగ్రిని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. చిన్న ట్యూబ్లను ఎలా జోడించాలో, ఎలా తీయాలో నేర్చుకోవాలి. ఎవరికి వారు చేసుకోవడం కుదరకపోతే ఇంట్లోని వాళ్ళు సహాయం తీసుకోవాలి. కడుపు కుహారంలో ద్రవం మూలంగా పీడనం పెరిగి అక్కడి కండరం బలహీనపడచ్చు. ఒక చీలిక కూడా ఏర్పడచ్చు. డయాలసిస్ కోసం వాడే ద్రవాన్ని శరీరం కొంత గ్రహిస్తే బరువు పెరిగే ప్రమాదము ఉంది. కడుపు లోపలి గోడకు ఇన్ఫెక్షన్ కూడా తలెత్తచ్చు. కొద్ది సంవత్సరాల తర్వాత డయాలసిస్ పనిచేయకపోవచ్చు. అప్పుడు హీమోడయాలసిస్ కు మారాల్సి వస్తుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా ఇప్పుడు మరి హీమోడయాలసిస్ గురించి తెలుసుకుందాం. ఇందులో డయాలసిస్ యంత్రం కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు చేసే వడపోత పనిని

ఇదే చేసేస్తుందండి. ఈ యంత్రంలో వెంట్రుకంతా సన్నటి గొట్టాలుంటాయి. అతి పలచటి పొరతతో కూడిన ఈ గొట్టాల చుట్టూరా నీటితో పాటు నిర్ణీత ప్రమాణాల్లో కాల్షియం, సోడియం, పొటాషియం, బైకార్బోనేట్ వంటి లవణాలతో కూడిన ప్రత్యేక ద్రవం తిరుగుతూ ఉంటుంది. గొట్టాల నుంచి రక్తం ప్రవహించేటప్పుడు రక్తంలోని వ్యర్థాలు ద్రవంలోకి చేరుకుంటాయి. శుద్ధి అయిన రక్తం తిరిగి ఒంట్లోకి చేరుకుంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తుంది. చాలా వరకు దీన్ని ఆసుపత్రులు, క్లినిక్లలోనే చేస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆసుపత్రుల్లో వారానికి కనీసం 3 సార్లు డయాలసిస్ అవసరం అవుతుంది. ఒక సెషన్కు 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. ఇంట్లోనైతే వారానికి 3 నుంచి 6 సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెషన్కు 3 నుంచి 10 గంటలు పడుతుంది. డయాలసిస్ యంత్రం వేగాన్ని మామూలు సిర తట్టుకోలేదు, కాబట్టి సిరను బలోపేతం చేయడానికి ఇందుకోసం సర్జరీ చేసి సిరను ధమనిని కలపాలి. ఇందుకు సుమారు 2 నెలల సమయం పడుతుంది. డయాలసిస్ ఆరంభించడానికి ముందే సిరను సన్నద్ధం చేయటం ఎంతైనా అవసరం. ఇక అనుకూలతలు. ప్రతిరోజు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డయాలసిస్ ప్రక్రియ గురించి పెద్దగా నేర్చుకోవాల్సిన పనే లేదు. నర్సు లేదా టెక్నీషియన్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ప్రతికూలతలు. డయాలసిస్ చికిత్స కోసం తరచూ ఆసుపత్రికి రావటం, వేచి ఉండటం, చికిత్సకు సమయం పట్టడం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. రాత్రిపూట చేయించుకుంటే ఇలాంటి ఇబ్బందిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. డయాలసిస్ చేసేటప్పుడు రక్తపోటు పడిపోయే ప్రమాదం ఉంది. తల తేలినట్టు అనిపించడం, ఆయాసం, కడుపు నొప్పి, వికారం, వాంతి వంటి సమస్యలు కూడా కనిపించవచ్చండి. డయాలసిస్ చేసే చోట ఇన్ఫెక్షన్ తలెత్తచ్చు, రక్తం గడ్డకట్టడం, అప్పుడు మరోసారి సర్జరీ చేసి ఫిస్ట్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈ రోజు మనం కిడ్నీల గురించి తెలుసుకున్నాం. నేటి సమాచారం మీ ఆరోగ్య జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలానియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని పరమాణు నమూనా అనే పాఠం వింటారు.
4: క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కశ్యపుడు అనే మహర్షి ఉండేవాడు. ఈయన తన బాల్యం నుండి చిన్న చిన్న వస్తువులను నిశితంగా గమనిస్తూ ఉండేవాడు. కశ్యపుని నిశిత పరిశీలన విశ్వంలోని పదార్థమంతా చిన్న చిన్న కణాలతో ఏర్పడిందనే విషయాన్ని తెలియజేసింది. తరువాతి కాలంలో ఈ కశ్యపుడు కణాదుడుగా పేరుగాంచాడు. పదార్థంలోని సూక్ష్మకణాలకు పరమాణువులుగా నామకరణం చేసింది ఇతడే. దాదాపు అదే కాలంలో, అంటే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో, డెమోక్రటిస్ అనే గ్రీకు తత్వవేత్త పదార్థం ఆటంలను కలిగి ఉంటుందని తెలియచేశాడు. గ్రీకు భాషలో ఆటం అంటే విభజింప వీలు కానిది అని అర్థం. ఆటం అంటే పరమాణువు.
5: తాతయ్య, ఏం చేస్తున్నావు?
6: రేడియో వింటున్నావా?
7: అవునమ్మా, పరమాణు నిర్మాణం గురించి రేడియోలో వస్తున్న పాఠం వింటున్నాను. ఈలోగా మీరొచ్చేశారు. ఇవాళ స్కూల్కెళ్ళొచ్చారా? ఏం నేర్చుకున్నారు?
6: పరమాణువు గురించి తాతయ్య. ఈరోజు పరమాణు నమూనా గురించి మా మాస్టర్ చెప్పారు. అయితే కొన్ని విషయాలు నాకు సరిగా అర్థం కాలేదు. నువ్వు మరొకసారి చెప్తావా?
5: అక్కడిగిన పాఠం నీకు తెలుసా తాతయ్య?
6: తాతయ్యకి తెలుసు. తాతయ్య కూడా సైన్స్ టీచరే.
5: అవునా తాతయ్య?
7: అవునన్నా, నేను రిటైర్డ్ సైన్స్ టీచర్ని.
5: అయితే మన ఇంట్లో కూడా ఒక సైన్స్ టీచర్ ఉన్నారన్నమాట.
6: అవును, నీక్కూడా ఏవైనా సందేహాలొస్తే తాతయ్యని అడుగు, సరేనా?
5: సరే, నేను కూడా నీతో పాఠం వింటాను.
7: ఏయ్, ఒక్కసారి ఆ కాకిని అవతలికి తోలండమ్మా.
5: తాతయ్య, ప్లేట్లో చాలా బియ్యం కింద పడిపోయాయి.
6: రాతమ్ముడు, బియ్యపు గింజలన్నీ ఏరి ప్లేట్లో పోద్దాం.
5: సరే.
6: తాతయ్య, ప్రతి బియ్యపు గింజ ఏరి పళ్ళెంలో పోసాం. మళ్ళీ మన బియ్యం మనకొచ్చేశాయి.
7: వెరీ గుడ్. బియ్యపు గింజలన్నీ కలిసి బియ్యంగా మారిన విధంగానే అనేక సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు కలిసి పదార్థంగా ఏర్పడినట్లు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే కణాదుడు చెప్పాడు. ఈ కణాన్నే పరమాణువుగా పిలిచాడు. భారతదేశ ప్రాచీన గ్రంథాల్లో కణాదుని ప్రస్తావన ఉంది. మీకు తెలుసా?
6: పరమాణువు గురించి మొట్టమొదటిగా చెప్పింది మనదేశమేనా తాతయ్య?
7: అవును, మనదేశమే.
6: ఇది మనకు గర్వకారణం కదూ.
7: కాదు మరి.
5: మేరా భారత్ మహాన్. పరమాణువు అంటే ఏంటి తాతయ్యా?
7: పరమాణువును గ్రీకు భాషలో ఆటం అంటారు. ఆటం అంటే విభజింపడానికి వీలు కానిది అని అర్థం.
5: అంటే?
6: అంటే అంతకన్నా చిన్నది చేయలేము అని.
5: పరమాణువు అంటే అంత చిన్నదా?
7: కంటికి కనపడనంత చిన్నది. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఒక నీటి చుక్కను లక్ష కోట్ల భాగాలు చేస్తే ఎంత చిన్నదో అది ఒక అణువు. అంతకన్నా చిన్నది పరమాణువు.
5: అబ్బా, అంత చిన్నదా పరమాణువు?
6: పరమాణువు కంటికే కనపడకపోతే కంటికి కనపడనంత చిన్నదని ఎట్లా చెప్పావు? శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి చెప్పారా?
7: అవును, శాస్త్రవేత్తలు తమ తమ సిద్ధాంతాలు ప్రతిపాదనలతో పరమాణువు నమూనా గురించి తెలియజేశారు.
6: ఏమిటా ప్రతిపాదనలు?
5: ఎవరా సైంటిస్టులు తాతయ్యా?
7: జాన్ డాల్టన్, జేజే థామ్సన్, లీనార్డ్, రూథర్ఫర్డ్, బోర్, ఇంకా చాలామంది ఉన్నారు.
4: డాల్టన్ సిద్ధాంతం అంటే ఏమిటో మీరే వినండి. పరమాణువులు సూక్ష్మాతి సూక్ష్మమైన అనేక పరమాణువులు కలిసి పదార్థం ఏర్పడింది. పరమాణువు విభజింప వీలు

0: కానిది. ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకే రకమైన ధర్మాలను ప్రదర్శిస్తాయి. వేరువేరు మూలక పరమాణువులు భిన్న రీతుల్లో ధర్మాలను ప్రదర్శిస్తాయి. పరమాణువులు కలిసి సంయోగ పరమాణువులను ఏర్పరుస్తాయి. పరమాణువులు రసాయన చర్యల్లో పాల్గొంటాయి. డాల్టన్ సిద్ధాంతం కరెక్టేనా తాతయ్య?
1: కరెక్టే, కానీ ఒక లోపం కూడా ఉంది.
2: లోపం అంటే?
0: చిన్న తప్పు.
2: ఏంటది?
1: పరమాణువు విభజింప వీలు కానిది అన్నారు, అదే లోపం.
3: అంటే తాతయ్య, డాల్టన్ సిద్ధాంతము తప్పా?
1: తప్పేమీ కాదు, లోపం మాత్రమే. ఆనాటికి గల పరిజ్ఞానం ప్రకారం డాల్టన్ సిద్ధాంతం సరైనదే. కానీ తరువాత శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని సవరించి వివరించగలిగారు.
2: వాళ్ళేం చెప్పారు?
1: పరమాణువును ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లుగా విభజించవచ్చని చెప్పారు.
3: కంటికి కనిపించని పరమాణువు గురించి ఇన్ని విషయాలు చెప్పడం అబ్బా అద్భుతంగా ఉంది కదూ.
2: అందుకే మరి వాళ్ళని సైంటిస్టులన్నారు.
1: ఒక్కొక్క సైంటిస్టు తన పరమాణు నమూనాలో ఒక్కో కొత్త విషయాన్ని చెప్పాడు.
3: తాతయ్య, డాల్టన్ తర్వాత పరమాణు నమూనాను గురించి ఎవరు చెప్పారు?
1: తరువాత.
2: తాతయ్య, నాకొక సందేహం. పరమాణు నమూనా అంటే ఏంటి?
3: పరమాణు నమూనా అంటే ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. మా మాస్టారు పరమాణువులో ఉపకణాల అమరిక అని చెప్పారు. రైటేనా తాతయ్య?
1: అవును, రైటే. ఉపకణాలు అంటే పరమాణు ఉపకణాలు. ఇందాక నేను చెప్పిన ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు పరమాణు ముఖ్య ఉపకణాలన్నమాట.
3: ఇంకా చాలా ఉపకణాలున్నాయా పరమాణువులో?
1: ఆ, ఇంకా ఉన్నాయి.
0: జేజే థామ్సన్ పరమాణు నమూనా. క్రీస్తు శకం 1903 జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలో పరమాణువును ఒక తటస్థ ఖండంగా అభివర్ణించాడు. దీనిలో ఋణావేశంగల ఎలక్ట్రానులు ధనావేశంగల ప్రోటానుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఈ నమూనాను అర్థం చేసుకోవడం చాలా తేలిక. పుచ్చకాయలోని గుజ్జంతా ధనావేశంగల ప్రోటానులనుకుంటే దానిలోని గింజలను ఎలక్ట్రానులతో పోల్చవచ్చు.
3: అబ్బా, పరమాణువును పుచ్చకాయతో పోల్చడం చాలా బావుంది. వేసవిలో మా బడి దగ్గరకు బోలెడు పుచ్చకాయలొస్తాయి. నేను మా ఫ్రెండ్స్ కొనుక్కుంటాము.
2: చాలు చాలు, మనం నేర్చుకుంటున్నది పరమాణువు గురించి, పుచ్చకాయ గురించి కాదు. నువ్వు చెప్పు తాతయ్యా.
1: థామ్సన్ పరమాణు నమూనాను కూడా శాస్త్రవేత్తలు ఆమోదించలేదు.
3: ఎందుకని? ఈ పరమాణు నమూనాలో కూడా లోపముందా తాతయ్య?
1: ఆ, ఒక పరమాణువులో ధన రుణ ఆవేశాలను కలిపి ఉంచడం సాధ్యం కాని పని. ఎందుకంటే అవి పరస్పరం ఆకర్షణకు లోనవుతాయి.
3: అవునవును, మా మాస్టారు విద్యుత్ పాఠం చెబుతూ విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయని చెప్పారు.
2: ధన రుణ ఆవేశాలు విడిగా ఉండాలి కదూ.
1: అవును,
3: ధన రుణ ఆవేశాలు విడిగా ఉంటాయని ఏ శాస్త్రవేత్త అయినా ప్రతిపాదించారా?
2: తాతయ్య, నాకొక డౌట్.
3: పరమాణువులో రుణావేశం దేనికుంటుందనే కదా నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. ఇందాక తాతయ్య రుణావేశం గలవి ఎలక్ట్రానులు, ధనావేశం గలవి ప్రోటానులు అని చెప్పలేదు.
1: ఎలక్ట్రాన్లకు రుణావేశం ఉంటుందన్నమాట. మరి ఎలక్ట్రాన్లని ఎవరు కనుక్కున్నారో చెప్పు.
3: ఎలక్ట్రాన్లని జేజే థామ్సన్, ప్రోటాన్లను గోల్డ్ స్టెయిను కనుక్కున్నారు. విద్యుత్ ఉత్సర్గనాళికా ప్రయోగాలు EM విలువలను కనుక్కోవడం ద్వారా ఎలక్ట్రాన్లను కనిపెడితే ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త జీజే స్టోనీ.
2: నాకొక డౌట్ అడగన్లే, ఎందుకో అక్క నా వైపు కోపంగా చూస్తుంది.
1: తప్పులేదు నాన్న, మీకొచ్చే సందేహాలు అడగండి. నాకు తెలిసినంతవరకు చెప్తాను. EM విలువ అంటే ఏంటనేగా నీ సందేహం?
2: అవును తాతయ్య.
1: ఎలక్ట్రాన్ ఆవేశము ద్రవ్యరాశుల నిష్పత్తే దాని EM విలువ. మొదట మిల్లికన్ అనే శాస్త్రవేత్త తైలబిందు ప్రయోగం చేసి EM విలువ కనుక్కున్నాడు. పై తరగతుల్లో ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. రమ్య, ఇందాక మనం ధన రుణ ఆవేశాలు విడిగా ఉండాలనుకున్నాం, అవునా?
3: అవును తాతయ్యా.
1: 1903 లీనార్డ్ పై విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు, కాని చెప్పలేకపోయాడు. లీనార్డ్ పరమాణు నమూనా 2 ముఖ్య విషయాలను తెలియజేస్తుంది.
2: ఏంటవి?
1: పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంటుందని, ఎలక్ట్రాన్లంత చిన్న

0: ధనావేశాలు కూడా ఉంటాయని తెలియజేస్తుంది.
1: చిన్న ధనావేశాలు అంటే ప్రోటాన్లే కదా తాతయ్య?
0: ఆ ప్రోటాన్లే.
1: ఈ విషయాలు కూడా ప్రయోగాలు చేసే చెప్పాడా తాతయ్య లీనార్డు?
0: అవును, ఫిల్ముల్లాగా పల్సగా ఉండే పదార్థాల గుండా కాథోడ్ కిరణాలను పంపించి ప్రయోగాలు చేశాడు.
1: రూథర్ఫర్డ్ కదా పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంటుందని చెప్పినవాడు. లీనార్డ్ అంటావేంటి?
0: 1911లో రూథర్ఫర్డ్ కూడా లీనార్డ్ లాగానే పల్సటి ఫిల్ముల వంటి పదార్థాల గుండా ధనావేశపు కణాలను పంపి ప్రయోగాలు చేశాడు.
1: ధనావేశపు కణాలు అంటే ప్రోటానులా తాతయ్య?
0: ప్రోటాన్లకు ధనావేశం ఉంటుంది, కాని రూథర్ఫర్డ్ ఉపయోగించింది హీలియం కేంద్రకాలు. ఒక పరమాణువులో ధన రుణ ఆవేశాలు సమానంగా ఉంటాయని చెప్పాను కదా. ఆ పరమాణువులో రుణావేశం తీసేస్తే మిగిలేది ధనావేశమే కదా.
1: హీలియం కేంద్రకాలు ధనావేశాన్ని కలిగి ఉంటాయా? ఏ పరమాణు నుండి ఎలక్ట్రాన్లు తీసేసినా ధనావేశపు కణాలుగా మారుతుందా తాతయ్య?
0: అవును, ఏ పరమాణువులో నుండైనా ఎలక్ట్రాన్లను తీసేస్తే ధనావేశపు కణంగా మారుతుంది.
1: అంటే ధన అయానుగా మారుతుందన్నమాట.
2: రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. పరమాణువు ఘనపరిమాణంలో చాలా భాగం ఖాళీగా ఉంటుంది. ధనావేశపూరిత కణాలు మరియు భారాన్ని కలిగిన ఇతర కణాలు పరమాణు మధ్యభాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ మధ్యభాగాన్ని కేంద్రకం అంటారు. పరమాణువు పరిమాణం కన్నా కేంద్రక పరిమాణం 100 రెట్లు తక్కువ. ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ అత్యధిక వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఈ పరమాణు నమూనాను గ్రహమండలంతో పోల్చవచ్చు.
3: గ్రహమండలంతో పోల్చడమంటే ఏంటి?
0: సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో అలాగే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి.
1: గ్రహాలు సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి కదా, మరి ఎలక్ట్రాన్లు కూడా కేంద్రకం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాయా?
0: మన చర్చ రూథర్ఫర్డ్ పరమాణు నమూనాకు మాత్రమే పరిమితమైతే నువ్వడిగిన ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి.
1: దీర్ఘవృత్తమంటే గుర్తొచ్చింది. మా మాస్టారు 2 గుండుసూదులు, దారం, పెన్సిలు, తెల్ల కాగితంతో దీర్ఘవృత్తం ఎలా గీయాలో నేర్పించారు.
0: కిరణ్, నీకు దీర్ఘవృత్తం గీయడం వచ్చా?
3: ఏమో తాతయ్య, గుర్తులేదు.
1: నీకు దీర్ఘవృత్తం ఎట్లా గీయాలో నేర్పిస్తాన్లే. నాకో సందేహం తాతయ్య, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, ఎలక్ట్రాను కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందా?
0: ఎలక్ట్రాను కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. దీనిని ఎలక్ట్రాన్ ఆత్మభ్రమణం, ఎలక్ట్రాన్ స్పిన్ అంటారు.
1: పరమాణువే కంటికి కనిపించకపోతే పరమాణువు కంటే పరిమాణంలో 100 రెట్లు చిన్నదైన కేంద్రకం మరెంత సూక్ష్మమైనదో కదా?
3: అవును, చాలా చాలా చిన్నదిగా ఉంటుంది.
0: రమ్య, నీకు చిన్న ప్రశ్న. ఇందాక రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలో ఇతర కణాలు అనే ప్రస్తావన వచ్చింది కదా, ఆ ఇతర కణాలేంటో చెప్పగలవా?
1: రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలో ధనావేశపూరిత కణాలు ప్రోటానులు, కేంద్రకం చుట్టూ తిరుగుతున్నవి ఎలక్ట్రానులు, ఇక మిగిలిన ముఖ్య ఉపకణం న్యూట్రాను. అంటే ఆ ఇతర కణాలలో న్యూట్రాన్లు కూడా ఉన్నాయన్నమాట. అంతేకదా తాతయ్య?
0: అవునవును, బాగా చెప్పావు.
1: తాతయ్య, రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలో న్యూట్రాన్లను కూడా ప్రస్తావించవచ్చు కదా. అప్పటికింకా న్యూట్రాన్లను కనుక్కోలేదేమో, అంతేనా?
0: అంతే అంతే. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా 1911 ప్రతిపాదించాడు. న్యూట్రాన్స్ ను కనుగొన్నది 1932.
3: న్యూట్రాన్స్ ను ఎవరు కనుగొన్నారు?
0: జేమ్స్ చాద్విక్.
1: ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్, ప్రోటాన్ని గోల్డ్ స్టెయిన్, న్యూట్రాన్ని జేమ్స్ చాద్విక్ కనుగొన్నారు. అంతేకదా తాతయ్య?
0: అవునవును. రమ్య, కిరణ్, ఇక్కడొక చిన్న విషయం చెప్పడం మరిచానర్రా.
3: ఏంటది?
0: మేడం క్యూరీ అనే శాస్త్రవేత్త
1: తమ్ముడికి 7వ తరగతిలో తెలుగు వాచకంలో మేడం క్యూరీ జీవిత చరిత్ర ఉంది. ఆమె పోలాండ్ దేశస్థురాలు కదూ, రేడియో ధార్మికత మీద ప్రయోగాలు కూడా చేశారు.
0: పరమాణువులో కేంద్రకం ఉనికిని తెలియజేసింది ఆ రేడియో ధార్మికత ప్రయోగాలే.
1: ఒక శాస్త్రవేత్త ప్రయోగ ఫలితాలు మరొక శాస్త్రవేత్తకు ఉపయోగపడతాయా తాతయ్య?
0: ఎందుకు ఉపయోగపడవు? రూథర్ఫర్డ్ కూడా మేడం క్యూరీలాగానే రేడియో ధార్మికత మీద ప్రయోగాలు చేస్తూ తన పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.
1: తాతయ్య, నాకు చాలా బాగా అర్థమైంది.
0: రమ్య, పరమాణు నమూనా గురించి నీకు తెలిసిన అంశాలు చెప్పు.
1: ఎలక్ట్రాన్.

0: ప్రోటాన్, న్యూట్రాన్లు పరమాణువు ముఖ్య ఉపకణాలు. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంటుంది. పరమాణు పరిమాణం కంటే కేంద్రక పరిమాణం 100 రెట్లు తక్కువ. కంటికి కనిపించని పరమాణువు గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం మాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది.
1: నీకేంటక్కా? నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని పరమాణు నమూనా అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని సామాన్య లోలకం, లోలక సూత్రాలు అనే పాఠం వింటారు.
3: రవి, ఏంటి అంత దీక్షగా ఆ గడియారాన్ని చూస్తున్నావు?
4: అక్క, కొత్త గడియారం గంటలు కొడుతోంది. చాలా బాగుంది. ఈ గడియారంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లుందక్క. గోళం లాంటిది అటు ఇటు ఊగుతోంది కదా.
5: అక్క, బాను చెవులకు పెట్టుకున్న జూకాలు కూడా ఇలానే ఊగుతున్నాయి కదా, ముందుకు వెనుకకు.
4: అవును, బాను జూకాలు ఊపినట్లుగానే.
1: చూడక్క, రవి నా చెవుల జూకాలు పట్టుకుని ఎలా ఊపుతున్నాడు.
4: అవునక్క, బాను జూకాలు కూడా గడియారంలో గోళంలాగా అటు ఇటు ఊగుతున్నాయి.
3: అవునర్రా, అలాంటివే ఇంకేవైనా కొన్ని చెప్పగలరా?
5: మా చెల్లిని కూడా మా అమ్మ ఊయల్లో వేసి ఊపుతున్నప్పుడు ఊయల గడియారంలోని గోళంలాగే ముందుకు వెనుకకు కదులుతుంది కదా అక్క.
1: అక్క, నేను రాయికి దారాన్ని కట్టాను, ఇక్కడ చూడు, ఇది కూడా అలాగే ఊగుతుంది ముందుకు వెనుకకు.
3: అవును భాను, భలే కట్టావే. గెలీలియో కూడా 17వ శతాబ్దంలో పీసా కేథడ్రల్ చర్చిలో వేలాడుతున్న దీపం ముందుకు వెనుకకు కదలడం పరిశీలించాడు. ఆ దీపం ముందుకు వెనుకకు తిరిగే సమయం సమానంగా ఉండడం గమనించి ఖచ్చితమైన కంపనకాలం ఒక మాదిరిగా గడియారం నియంత్రణకు ఆధారమవుతుందని ఊహించాడు.
5: అక్క, టేబుల్పైన ఇనుపగుండు, రాగి స్తూపం, అల్యూమినియం స్తూపం ఉన్నాయి కదా, వాటికి కూడా దారం కట్టి ఇక్కడ ఉన్న స్టాండుకు వేలాడగట్టి చూశాం.
4: నేను కట్టిన ఇనుపగుండు కూడా లాగి వదిలితే అటు ఇటు కదులుతోంది అక్క.
5: నేను కూడా ఇలాగే తయారు చేశానక్క.
3: పిల్లలు, మీరు తయారు చేసిన వీటన్నింటినీ లోలకాలు అంటారు, తెలుసా మీకు?
1: వీటిని లోలకాలు అని ఎందుకంటారక్క?
3: ఎందుకంటారో చెప్తాను, వినుమరి. సన్నని పురిలేని దారానికి చివర బరువైన గోళం కలిగి ఆధారం నుండి వేలాడదీసినదేదైనా సామాన్య లోలకం అవుతుంది. భాను, రవి, మధు, మీరు ముగ్గురూ ఒక స్కేలు తీసుకుని ఆధారం నుండి గోళం మధ్య వరకు దూరం కొలవండి. దీన్నే గోళం యొక్క గురుత్వ కేంద్రం అంటాం.
1: లోలకం ఆధారం నుండి 30 సెంటీమీటర్లుందక్క.
3: అంటే లోలకం పొడవు లోలకం ఆధారం నుండి లోలక గురుత్వ కేంద్రం వరకు గల దూరమన్నమాట. దీనిని ఎల్తో సూచిస్తారు.
5: నేను తీసుకున్న లోలకం పొడవు 30 సెంటీమీటర్లుందక్క.
4: నేను తీసుకున్న లోలకం పొడవు కూడా 30 సెంటీమీటర్లే ఉంది.
3: అంటే మీరు తీసుకున్న 3 లోలకాల పొడవులు సమానంగా ఉన్నాయి కదా. వీటితో ఇప్పుడు మనం కొన్ని ప్రయోగాలు చేద్దామా?
4: లోలకం తీసుకున్నామక్క, ఇది కదలకుండా ఉంది కదా.
3: లోలకం నిశ్చల స్థానంలో ఉన్నదానిని స్టాప్ క్లాక్ మొదలుపెట్టి దానితో పాటు లోలకం లాగి వదలండి. మళ్లీ అది మొదటి స్థానం చేరినప్పుడు పట్టిన కాలాన్ని గమనించండి.
1: లోలకం నిశ్చల స్థానం నుండి బయలుదేరి మొదటి స్థానం రావటానికి 3 సెకండ్లు పట్టిందక్క.
3: లోలకం నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు లాగి వదిలిన స్థానం నుండి మళ్లీ అదే స్థానానికి వస్తే దానిని ఒక డోలనం చేసింది అంటాం.
1: లోలకం ఒక డోలనానికి 3 సెకండ్లు పట్టింది కదక్క.
3: ఆ 3 సెకండ్లు ఆ లోలకం డోలనావర్తన కాలం అవుతుంది. డోలనావర్తన కాలం అంటే ఒక కంపించే లోలకం ఒక డోలనం చేయడానికి పట్టే కాలం.
5: నేను తీసుకున్న లోలకం డోలనం చేయడానికి 2 సెకండ్లు పట్టిందక్క. అంటే లోలకం డోలనావర్తన కాలం 2 సెకండ్లు అవుతుంది కదా.
3: నిజమే మధు, నీ లోలకం డోలనావర్తన కాలం 2 సెకండ్లు. ఇలాగా ఏదైనా లోలకం యొక్క డోలనావర్తన కాలం 2 సెకండ్లైతే దానిని సెకండ్ల లోలకం అని పిలుస్తాం.
4: నేను తీసుకున్న లోలకం డోలనావర్తన కాలం కూడా 2

0: సెకండ్లే. అంటే ఈ లోలకం కూడా సెకండ్ల లోలకం అవుతుంది కదా అక్క.
1: అవును రవి, బా చెప్పావు. ఇప్పుడు మీరు స్టాప్ క్లాక్ లోలకం ఉపయోగించి 20 డోలనాలకు పట్టిన కాలం ఎంతో కనుక్కోండి చూద్దాం.
2: నేను చేస్తానక్క. లోలకం లాగి వదిలేటప్పుడు స్టాప్ క్లాక్ మొదలుపెట్టి 20 డోలనాలకు పట్టిన కాలం కనుక్కుంటాను. అక్క, 20 డోలనాలకు 15 సెకండ్లు పట్టింది.
0: మధు చేసిన లోలకం డోలనావర్తన కాలం 15/20=0.75 సెకండ్లు అవుతుంది కదక్క.
1: లోలకం లాగి వదిలినప్పుడు 15 సెకండ్లకు 30 డోలనాలు చేస్తే మరి సెకనుకు 8 డోలనాలు చేస్తుందో లెక్కించండి.
3: లోలకం 1 సెకనుకు 2 డోలనాలు చేసింది అంటావక్క.
1: కరెక్ట్. కంపనాలు చేసే లోలకం 1 సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను లోలకం తరచుదనం లేదా పౌనఃపున్యం అంటాం. దీనిని ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం.
2: అక్క, తీసుకున్న లోలకం పౌనఃపున్యం n=2 అవుతుంది కదా.
1: వెరీ గుడ్, బా చెప్పావు. పిల్లలు, లోలకం స్టాండ్కి వెనకవైపున స్కేలును అమర్చి లోలకం కంపనాలు ఎంత దూరం ప్రయాణిస్తున్నాయో పరిశీలించండి.
2: లోలకం ఎడమవైపు 10 సెంటీమీటర్లు దూరం వెళ్లి మరల కుడివైపుకు 10 సెంటీమీటర్లు ప్రయాణించిందక్క.
1: లోలకం స్థిరస్థానం నుండి అనగా మధ్యబిందువు నుండి కుడివైపుగాని ఎడమవైపుగాని వెళ్లిన అత్యధిక దూరాన్నే కంపన విస్తారం లేదా కంపన పరిమితి అంటాం.
3: అక్క, రవి దగ్గరున్న లోలకం యొక్క కంపన పరిమితి 10 సెంటీమీటర్లు అవుతుంది కదా.
1: అవును భాను. ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం. డోలనావర్తన కాలాన్ని ఖచ్చితంగా కనుక్కుందాం. ముందుగా మనం 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలం ఉపయోగించి చేద్దాం, సరేనా?
3: ఇరవై డోలనాలకు 20 సెకండ్లు పట్టింది. డోలనావర్తన కాలం 20/20 కాబట్టి 1 సెకండ్ అవుతుందక్క.
0: మాకు కూడా డోలనావర్తన కాలం 1 సెకను 2 సెకండ్లు వచ్చింది.
1: భాను, రవి, మధు, మీ వద్ద ఉన్న లోలకాలు తీసుకోండి. స్టాండ్కి వెనక 1 స్కేల్ అమర్చి లోలకం కంపన విస్తారం నమోదు చేయండి.
0: నా వద్ద ఉన్న లోలకం యొక్క కంపన విస్తారం 10 సెంటీమీటర్లు ఉందక్క.
1: మరి మధు, భాను, మీ వద్ద ఉన్న లోలకాలు 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల కంపన విస్తారం ఉండేట్లుగా లాగి వదిలి 20 డోలనాలకు చేసిన కాలం ఎంతో లెక్కించండి.
2: నా వద్ద ఉన్న లోలకం కంపన విస్తారం 15 సెంటీమీటర్లు అయితే 20 డోలనాలకు 15 సెకండ్లు పట్టింది. డోలనావర్తన కాలం 15/20=0.75 సెకండ్లు అవుతుంది కదా.
0: నా వద్ద లోలకం కంపన విస్తారం 10 సెంటీమీటర్లు ఉండేట్లు లాగి వదిలితే 20 డోలనాలకు 15 సెకండ్లు పట్టింది. డోలనావర్తన కాలం 15/20=0.75 సెకండ్లు వచ్చిందక్క.
3: అక్క, లోలకం కంపన విస్తారం 20 సెంటీమీటర్లు లాగి వదిలితే లోలకం 20 డోలనాలకు 15 సెకండ్లు పట్టింది. డోలనావర్తన కాలం 15/20=0.75 సెకండ్లు పట్టింది.
1: మరి ఈ 3 విలువల డోలనావర్తన కాలాలు గమనిస్తే ఎలా ఉన్నాయి? 3 లోలకాల పొడవులు ఎలా ఉన్నాయో చెప్పండి.
0: అక్క, లోలకం పొడవు స్థిరంగా ఉండి కంపన విస్తారం మార్చినా డోలనావర్తన కాలం మారలేదు.
1: డోలనావర్తన కాలము కంపన పరిమితి మీద ఆధారపడదు అని తెలిసింది కదా. అంటే లోలకం పొడవు స్థిరంగా ఉన్న లోలకం యొక్క డోలనావర్తన కాలం కంపన పరిమితి మీద ఆధారపడదు. దీన్నే మొదటి లోలక సూత్రం అంటారు. అయితే కంపన విస్తార కోణం 5 డిగ్రీలకు మించరాదు. మరి లోలకాల పొడవులు ఎలా ఉన్నాయి?
0: 3 లోలకాల పొడవులు స్థిరంగానే ఉన్నాయి.
1: మీకిచ్చిన లోలకాలు వేరు బరువులు, వేరువేరు లోహాలు, వేరువేరు ఆకారాలు కలిగి ఉన్నాయి కదా. డోలనావర్తన కాలం విలువ ఎలా వచ్చింది మీకు?
2: వేరువేరు బరువు, ఆకారం, లోహాలు కలిగిన లోలకాల డోలనావర్తన కాలం ఒకే విలువ కలిగి ఉన్నాయి.
1: లోలకం 2వ సూత్రం ఇదే చెప్తుంది. స్థిర పొడవు కల లోలకం యొక్క డోలనావర్తన కాలం లోలకం ఆకారం, బరువు, అది చేయబడిన లోహం మీద ఆధారపడదు అని.
0: లోలకం పొడవులు ఒకే

0: ఉన్నాయి కదా, వాటి పొడవు మార్చి ప్రయోగం చేద్దాం. ఏ విలువ వస్తుందో పరిశీలిద్దాం.
1: సరే రవి, రవి చెప్పినట్టుగానే లోలకం పొడవు మార్చి మళ్లీ ప్రయోగం చేద్దాం. మీ దగ్గర ఉన్న లోలకాల పొడవు, అంటే ఆధార బిందువు నుండి లోలకం గోళం మధ్య బిందువు వరకు గల దూరం అని గుర్తుంది కదా, లోలకం పొడవును మార్చి, అనగా 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు ఉండేట్టుగా లోలకం గోళం ఆధారం నుండి వేలాడదీసి ప్రయోగం చేయండి. వచ్చిన విలువలు పట్టికలో నమోదు చేయండి. సరేనా? మధు, ఆ బోర్డుపైనున్న పట్టికను ఒకసారి చదువు.
2: అక్క, ఈ పట్టికలో ఉన్న కాలమ్స్ని వరుసగా చదువుతాను. 1 వరుస నెంబరు, 2 లోలకం పొడవు అంటే ఎల్, ఇంకొకటి 20 డోలనాలకు పట్టిన కాలం, 1వసారి, 2వసారి, 3వసారి, ఇంకా డోలనా వర్తన కాలం అంటే టీ, ఇంకా ఎల్ బై టీ విలువ, తర్వాత ఎల్ బై టీ స్క్వేర్ విలువ ఈ పట్టికలో కాలమ్స్గా ఉన్నాయక్క.
1: రవి, నువ్వు కూడా పట్టికలో విలువలు నమోదు చేశావా?
0: చేశానక్క, ముగ్గురము కనుక్కున్న విలువలు నమోదు చేశాము.
3: మధు, మరి డోలనావర్తన కాలం విలువ ఎలా వచ్చింది?
4: లోలకం పొడవుల విలువలు వేర్వేరుగా ఉన్నాయి, డోలనావర్తన కాలం విలువలు కూడా వేర్వేరుగా ఉన్నాయక్క.
1: లోలకం పొడవు మారితే డోలనావర్తన కాలం కూడా మారుతోందని పట్టికలో విలువలు తెలియచేస్తున్నాయి కదా. ఎల్ బై టీ స్క్వేర్ విలువ ఎలా ఉందో పరిశీలించండి.
5: అక్క, 3 లోలకాల యొక్క ఎల్ బై టీ స్క్వేర్ విలువలు ఒకేలా ఉన్నాయి.
1: అవును కదా? అయితే లోలకం యొక్క 3వ సూత్రం ఏంటో చెప్తాను, వినండి. లోలకం యొక్క డోలనావర్తన కాలం లోలకం పొడవు మీద ఆధారపడుతుంది, మరియు లోలకం యొక్క డోలనావర్తన కాలవర్గం అంటే టీ స్క్వేర్, లోలకం పొడవు అంటే ఎల్ సమసంబంధ సామ్యంలో ఉన్నాయి, అనగా ఎల్ బై టీ స్క్వేర్ స్థిర రాశి అవుతుంది. దీనినే లోలకం యొక్క 3వ సూత్రం అంటాం.
5: అక్క, లోలకం యొక్క డోలనావర్తన కాలం అంటే టీ కంపన పరిమితి మీద ఆధారపడదు. అంతేకాకుండా లోలకం చేసిన లోహము, లోలకం యొక్క బరువు, దాని ఆకారం మీద కూడా ఆధారపడదు. కాని లోలకం పొడవు మీద మాత్రమే ఆధారపడను అని తెలుస్తోంది.
1: చాలా బాగా చెప్పావు భాను. సామాన్య లోలకం, లోలక సూత్రాలు మీకు బాగా అర్థమయ్యాయి కదా. మరి ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలను మళ్ళీ ఇంకోసారి వినండి.
5: అలాగే అక్క.
2: సన్నని పురిలేని దారానికి చివర బరువైన గోళం కలిగి ఆధారం నుండి వేలాడదీసిన దానిని సామాన్య లోలకం అంటారు. లోలకం నిశ్చల స్థితి నుండి లాగి వదిలిన స్థానం నుండి మళ్లీ అదే స్థానానికి వచ్చినప్పుడు లోలకం ఒక డోలనం చేసిందని అంటాం. లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అంటాం. లోలకం యొక్క డోలనావర్తన కాలం 2 సెకండ్లు అయితే ఆ లోలకాన్ని సెకండ్ల లోలకం అంటాం. లోలకం 1 సెకండు కాలంలో చేసే డోలనాల సంఖ్యను లోలకం తరచుదనం లేదా పౌనఃపున్యం అంటాం. దీన్ని ఎన్ అక్షరంతో సూచిస్తాం. లోలకం లాగి వదిలినప్పుడు స్థిర బిందువు నుండి, అనగా మధ్యస్థానం నుండి, ఎడమవైపు లేదా కుడివైపు ప్రయాణించిన దూరాన్ని లోలకం యొక్క కంపన పరిమితి అంటారు. ఇక లోలక సూత్రాలు. 1వ సూత్రం, స్థిరమైన పొడవు గల లోలకం డోలనావర్తన కాలం కంపన పరిమితిపై ఆధారపడదు. అయితే లోలకం కంపన విస్తార కోణం 5 డిగ్రీలకు మించరాదు. 2వ సూత్రం, లోలకం పొడవు స్థిరంగా ఉన్నప్పుడు లోలకం డోలనావర్తన కాలం, లోలకం యొక్క ఆకారం, లోలకం బరువు, లోలకం చేసిన లోహంపై ఆధారపడదు. 3వ సూత్రం, లోలకం యొక్క డోలనావర్తన కాలం లోలకం పొడవు మీద ఆధారపడుతుంది, అనగా లోలకం యొక్క డోలనావర్తన కాలవర్గం టీ స్క్వేర్, లోలకం యొక్క పొడవు సమసంబంధ సామ్యంలో ఉంటాయి. ఎల్ బై టీ స్క్వేర్ విలువ ఎల్లప్పుడూ స్థిరరాశిగా ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా సామాన్య లోలకం, లోలక సూత్రాలు అంటే ఏమిటో.
6: మేరంతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్

లోని పరమాణు నమూనా మరియు సామాన్య లోలకం లోలక సూత్రాలు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్, మరి ఈరోజు క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పుతూ, మరి జూలై 9వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతర్జాతీయంగా చూస్తే ఈ జూలై 9వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అక్రమ ఆయుధాల రవాణాకు వ్యతిరేకంగా శాంతిని స్థాపించడానికి అంతర్జాతీయ గన్ డిస్ట్రక్షన్ దినోత్సవం నిర్వహిస్తారు.
0: అవునమ్మా, ప్రపంచ శాంతి భద్రతలకి ఇది ఎంతో కీలకమైన రోజు. ఇక మన భారతదేశ ఆధునిక రాజకీయ మరియు పరిపాలనా చరిత్ర విషయానికి వస్తే, ఈ జూలై 9వ తేదీకి ఒక అత్యంత విలక్షణమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది. భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 1950 జూలై 9వ తేదీన జన్మించారు. దాదాపు 24 సంవత్సరాలకి పైగా నిరంతరాయంగా ముఖ్యమంత్రిగా ఉంటూ సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి ఆర్గానిక్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన గొప్ప పర్యావరణ దార్శనికుడు ఆయన.
1: నిజంగా మరి పవన్ కుమార్ చామ్లింగ్ గారి సుదీర్ఘ పరిపాలన దేశ రాజకీయాల్లో ఒక అద్భుత అధ్యాయం. ఇక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఈ జూలై 9వ తేదీన ప్రపంచ పటంలో ఒక సరికొత్త దేశం అధికారికంగా ఆవిర్భవించింది. మరి 2011 జూలై 9వ తేదీన సుదీర్ఘ కాలం పాటు జరిగిన అంతర్యుద్ధాలు, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత సుడాన్ దేశం నుండి విడిపోయి దక్షిణ సుడాన్ ప్రపంచంలోని అత్యంత భిన్న స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ చారిత్రాత్మక పరిణామం ఆఫ్రికా ఖండపు సరిహద్దులను మార్చడమే కాకుండా 193వ సభ్య దేశంగా దక్షిణ సుడాన్ కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది.
0: ఇక మన దేశ ఆర్థిక పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ చరిత్రకి వస్తే, ఈ జూలై 9వ తేదీన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మైలురాయి ఒకటి స్థాపించబడింది. 1875 జూలై 9వ తేదీన ప్రేమ్చంద్ రాయ్చంద్ అనే పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో కొంతమంది స్టాక్ బ్రోకర్లు కలిసి బొంబాయిలో ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ని ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత కాలంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ గా రూపాంతరం చెంది ఆసియాలోనే మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్టాక్ ఎక్స్చేంజ్ గా మన దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలిచింది.
1: నిజంగా దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఇదొక యుగ విప్లవాత్మకమైన రోజు అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇక కాళహస్తి జమీందారు పానగల్ రాజుగారి విషయానికి వస్తే, ఆయన జూలై 9వ తేదీన జన్మించారు. మరియు సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్వం, ద్రవిడ భాషల్లో పట్టాలను పొందిన గొప్ప విద్యావేత్త. మద్రాస్ ప్రెసిడెన్సీ 2వ ముఖ్యమంత్రిగా సేవలందిస్తూ నాటి సామాజిక సంస్కరణలు అత్యంత కీలక పాత్ర పోషించిన గొప్ప పరిపాలన దక్షుడు ఆయన.
0: ఇక ప్రముఖ విద్యావేత్త టేకుమళ్ళ రాజగోపాలరావు గారు కూడా జూలై 9వ తేదీనే జన్మించారు. ఆయన బహుభాషా పండితుడుగా, దార్శనికుడుగా, గ్రంథాలయోద్ధారకుడుగా, రచయితగా తెలుగు సమాజ వికాసానికి ఎనలేని సేవలందించారు. మన ప్రాచీన సాహిత్య సంపదని, చరిత్రని పరిశోధించి భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప పీఠాధిపతి ఆయన.
1: అలానే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన

0: జరిగిన అభ్యుదయవాది. కమ్యూనిస్టు ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎందరో యువ నాయకులను దేశ సేవ వైపు నడిపించిన ఆదర్శ రాజకీయ నేత ఆయన.
1: ఇక అలానే భారతీయ చలనచిత్ర దిగ్గజం గురుదత్ గారు జూలై 9 జన్మించారు. మరి ఆయన హిందీ సినిమా రంగంలో అద్భుతమైన దర్శకుడిగా, నిర్మాతగా మరియు నటుడిగా ప్యాస, కాగజ్ కే పూల్ వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. కాంతి నీడల సినిమాటోగ్రఫీ శైలిని భారతీయ వెండితెరకు పరిచయం చేసి చలనచిత్ర మేకింగ్ గమనాన్ని మార్చిన సృజనాత్మక దర్శకుడు ఆయన. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నేత బోళ్ల బుల్లిరామయ్య గారు కూడా జూలై 9 జన్మించారు. మరి ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరియు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా దేశ ఆర్థిక పారిశ్రామిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి, స్థానిక విద్యా సంస్థల స్థాపనకు ఆయన అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమైనవి.
0: అలాగే మన తెలుగు చలనచిత్ర రంగం గర్వకారణం మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు జూలై 9 జన్మించారు. ఆయన రంగస్థల సినిమా నటుడిగా దాదాపు 5 దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో తండ్రిగా, తాతగా, ధర్మదాతగా వైవిధ్యమైన క్యారెక్టర్ పాత్రల్లో జీవించారు. తన గంభీరమైన కంఠస్వరంతో, హుందాతనంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నవరస నట సార్వభౌముడు ఆయన.
1: ఇక దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని తన 15 కథలతో శాసించిన సంచలన దర్శకుడు కైలాసం బాలచంద్ర గారు జూలై 9 జన్మించారు. మరి ఆయన రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, మరో చరిత్ర, రుద్రవీణ వంటి ఎన్నో విప్లవాత్మక సామాజిక చిత్రాలను తెరకెక్కించి దాదాపు 9 జాతీయ అవార్డులను అందుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అంతర్జాతీయ నటుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన అఖండ సృష్టికర్త ఆయన.
0: అలాగే ప్రముఖ తెలుగు రచయిత కూరళ్ల విఠలాచార్య గారు జూలై 9 జన్మించారు. ఆయన విశ్రాంత ఉపన్యాసకులుగా, సామాజికవేత్తగా సేవలందిస్తూ తన సొంత గ్రామంలో 2 లక్షలకు పైగా పుస్తకాలతో అద్భుతమైన గ్రంథాలయాన్ని స్థాపించి రికార్డు సృష్టించారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో చక్కటి గ్రంథాలను రచించి అక్షర జ్ఞానాన్ని పల్లె పల్లెకు విస్తరింపచేస్తున్న ఆధునిక గ్రంథాలయ ఉద్యమకారుడు ఆయన.
1: ఇక హిందీ చలనచిత్ర రంగంలో తన విలక్షణ నటనతో అలరించిన నటుడు సంజీవ్ కుమార్ గారు. మరి ఈయన జూలై 9 జన్మించారు. ఆయన గ్లామర్ పాత్రలకి పరిమితం కాకుండా షోలే, కోషిష్ వంటి చిత్రాల్లో అత్యంత క్లిష్టమైన వృద్ధాప్య మరియు మోగ పాత్రల్లో నటించి జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. నటనలో సహజత్వానికి, భావోద్వేగాల ప్రకటనకు ఆయన ఒక నిఘంటువులా నిలిచిన గొప్ప కళాకారుడు.
0: అలాగే తెలుగు చలనచిత్ర రంగంలో తన దైన్య శైలితో నవ్వించిన హాస్య నటుడు లక్ష్మీపతి గారు జూలై 9 జన్మించారు. ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన హావభావాలతో, పల్లెటూరి యాసతో కూడిన కామెడీ డైలాగులతో ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచారు. కేవలం నటుడుగానే కాకుండా అంతకుముందు పత్రికా రంగంలో మరియు కథా చర్చల్లో కూడా చురుగ్గా పాల్గొన్న ప్రతిభావంతుడు ఆయన.
1: ఈ కళని సుప్రసిద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు ఉన్నికృష్ణన్ గారు జూలై 9 జన్మించారు. ఆయన తన మధురమైన కంఠస్వరంతో తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ క్లాసికల్ మరియు మెలోడీ గీతాలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. చలనచిత్ర రంగంలో తను పాడిన తొలి పాటలకే జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డును అందుకుని సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించిన స్వర గంధర్వుడు ఆయన.
0: ఇక భారత మాజీ స్పిన్ మాంత్రికుడు, క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతిరాజు గారు జూలై 9 జన్మించారు. ఆయన ఎడమ చేతి వాటం స్పిన్నర్గా భారత జట్టు తరఫున ఎన్నో అంతర్జాతీయ వన్డే, టెస్ట్ మ్యాచ్ల్లో అద్భుతమైన వికెట్లను తీసి టాప్స్ అనే ముద్దు పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైదానంలో పదునైన లైన్ అండ్ లెంగ్త్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో ఆయన శైలి ఎంతో విలక్షణమైంది.
1: ఇకలని ప్రముఖ నేపథ్య గాయని అనురాధ శ్రీరామ్ గారు కూడా జూలై 9 జన్మించారు. ఆమె కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నిపుణురాలై ఉండి సినీ రంగంలో అపరిచితుడు, ఖుషి వంటి చిత్రాలు ఎన్నో హైపిచ్ మరియు వైవిధ్యమైన సూపర్ హిట్ పాటలను ఆలపించారు. తెలుగు, తమిళ భాషల్లో దశాబ్దాలుగా వేలాది స్టేజ్ షోల ద్వారా, వినూత్నమైన స్వరకల్పనల ద్వారా శ్రోతల హృదయాలను రంజింపజేస్తున్న అఖండ గాన కోకిల ఆమె. మరి జూలై 9 జన్మించిన ప్రముఖుల జీవిత విశేషాలను ముచ్చటించుకోవడం చాలా అద్భుతంగా సాగింది. మరి ఈ చారిత్రక ప్రణామాన్ని ఇక్కడితో ఆపి మన ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో మరిన్ని తదుపరి ఆసక్తికరమైన టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ID కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్.

0: సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద అత్యంత ప్రమాదకరమైన రోగం ఏదైనా ఉందంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఏమంటావమ్మా?
2: తప్పకుండా.
1: మరి అదేంటి అంటే, చాలామంది ఏం చెప్తుంటారంటే టైం లేదు అనే ఆధునిక సాకు అనేది ఒకటి ఉంది చూసావా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు గంటల తరబడి అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్న ఊళ్ళు మనవి. అలాంటిది ఈ రోజు ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉంటూ కూడా కన్నవాళ్లతో మాట్లాడడానికి టైం లేదు అనడం కంటే దారుణం ఇంకోటి ఏమన్నా ఉంటుందా చెప్పు.
2: అవును కదనయ్య, మరి రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలను బిజినెస్లను ఏ కొడుకుని గాని ఏ కూతుర్ని గాని అడిగినా ఒకటే రెడీమేడ్ సమాధానం, ఆఫీస్ వర్క్ చాలా బిజీ, అస్సలు టైం దొరకడం లేదు అంటారు. కానీ ఇదంతా ఎంత పెద్ద అబద్ధమో వాళ్ళ మనస్సాక్షికే తెలుసు. అదే పిల్లలు రాత్రిపూట బెడ్రూమ్లోకి వెళ్ళాక లైట్లన్నీ ఆపేసి మరి అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కళ్ళు కాయలు కాచేలా ఫోన్లో ఆ రీల్స్ షార్ట్స్ మరి స్క్రోల్ చేయడానికి మాత్రం టైం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు.
1: అదే కదా ఇక్కడ కనువిప్పు కలగాల్సిన అసలైన పాయింట్. ఫోన్ స్క్రీన్ ని లాక్ తీసి ఆ పూటకి ఏమాత్రం ఉపయోగపడని ఎవరో తెలియని వ్యక్తుల రీల్స్ చూస్తూ గంటల తరబడి టైంని నవ్వుతూ గడిపేస్తూ ఉన్నారు చాలా మంది. కానీ తల వంచుకుని ఆ స్క్రీన్ ని చూసే టైంలో కనీసం 100వ వంతు అంటే రోజుకి 10 నిమిషాలు పక్క రూమ్ లో ఒంటరిగా కూర్చున్న కన్నవాళ్ల ముఖం చూస్తూ మాట్లాడడానికి వీళ్ళకి మనసు రానే రాదు. ఈరోజు ఆఫీసులో కూర్చుని లక్షలు సంపాదిస్తున్నామన్నా, కార్పొరేట్ కుర్చీలో కూర్చుని ఆర్డర్లు వేస్తున్నామన్నా, దాని వెనుక కన్నవాళ్లు తమ జీవితంలోని 30 ఏళ్ల ప్రైమ్ టైంని మన కోసం ధారబోశారు.
2: అవునన్నయ్య, మరి మన ఒంట్లో బాగున్నప్పుడు రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన అమ్మకి మన ఫీజుల కోసం మన కెరీర్ కోసం ఆఫీసుల్లో ఫ్యాక్టరీల్లో ఓనర్తో తిట్లు తింటూ తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టిన నాన్నకి ఈరోజు మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నాకు టైం లేదు అని ఒక మాటనా? మరి చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే నేను మా అమ్మ నాన్నలకి నెలల అకౌంట్లో డబ్బులు వేస్తున్నానుగా, మంచి హాస్పిటల్లో చూపిస్తున్నానుగా, ఇంకేం కావాలి అని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ వయసు పైబడిన ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి మన బ్యాంక్ బ్యాలెన్స్ అక్కర్లేదు, మన ఏసీ గదుల లగ్జరీ కూడా అక్కర్లేదు. వాళ్ళు కోరుకునేదల్లా కొడుకు కూతురు కాసేపు పక్కన కూర్చుని ఆ ముడతలు పడిన చేతులు పట్టుకుని, అమ్మా ఈరోజు ఎలా ఉన్నావు, ఎలా ఉంది ఈరోజు నీకు, నాన్న టాబ్లెట్ వేసుకున్నావా, అన్నం తిన్నావా అని అడిగే ఆ 2 ముక్కల ఆత్మీయత మాత్రమే. ఆ 2 మాటలు వాళ్ళకి 100 ఏళ్ల ఆయుష్నిస్తాయి.
1: కరెక్ట్ గా చెప్పమ్మా, మన ఫోన్ కి ఒక చిన్న వాట్సాప్ నోటిఫికేషన్ రాగానే ఎంత బిజీగా ఉన్నా అర్జెంట్ గా తీసి చూస్తాం. కానీ పక్కనే కూర్చుని మనతో ఏదో మాట్లాడాలని ఆశగా చూస్తూ మనం బిజీగా ఉన్నామని చెప్పగానే నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయే కన్నవాళ్ల మనసులోని నోటిఫికేషన్ మనకి ఎందుకు అనిపించట్లేదు చెప్పు. ఫోన్లో అపరిచితుల మెసేజ్లకి రిప్లై ఇవ్వడానికి ఉన్న శ్రద్ధ, మనల్ని నమ్మి మన ఇంట్లో ఉన్న ప్రాణాల మీద ఎందుకు ఉండడం లేదు?
2: కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, మనం ఫోన్ చూస్తున్నప్పుడు మన కళ్ళు ఎంతలా లీనమైపోతాయో అదే కళ్ళతో కన్నవాళ్ల కళ్ళల్లోకి నేరుగా చూసి ఎన్ని రోజులైంది, వాళ్ళ కళ్ళల్లో మసుగబారుతున్న చూపు వెనుక నా పిల్లలు నాతో కాసేపు మాట్లాడరా అనే ఒక అనాథ వేదన దాకుంది. ఫోన్ స్క్రీన్కిచ్చే వాల్యూలో కనీసం 1% కన్నవాళ్ల ముఖానికిస్తే ఏ ఇంట్లోనూ ఏ వృద్ధుడి నోట కూడా ఒంటరితనం అనే మాటే వినిపించదు.
1: ఈవేళ మనం టెక్నాలజీలో ఎంతో ముందుకెళ్తున్నాం, కానీ మానవత్వంలో ఎంతో వెనక్కి పడిపోతూ ఉన్నాం. రేపు కన్నవాళ్లు కళ్ళ ముందు లేనప్పుడు ఏడుస్తూ ఫోటోలకి దండలేసి సోషల్ మీడియాలో మిస్ యూ అమ్మ మిస్ యూ నాన్న అని స్టేటస్లు పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు బతుకున్నప్పుడు ఆ ఫోన్ని పక్కన పెట్టి వాళ్ళ గుండెలకి హత్తుకుని మాట్లాడడమే అసలైన సంస్కారం, అసలైన ధర్మం.
2: మరి 100% నిజం చెప్పావన్నయ్యా, మరి ఇది అక్షర సత్యమే అనుకోవాలి. ఎందుకంటే ఈ టైం లేదు అనే సాకును ఇప్పుడే ఈ క్షణమే ప్రతి ఒక్కరూ తమ మనసుల్లోంచి తుడిచేయాలి. అసలు ఈ టైం లేదు అనే మాట వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయుష్ ముగుస్తున్న తరుణంలో ఉన్న ఆ కన్నవాళ్ళకి ఎంత వర్ణనాతీతమైన బాధో ఎంతటి నరకమో మనం మాటల్లో చెప్పలేం. మరొక్కసారి ఊహించుకోండి, శరీరం సహకరించక కళ్ళు సరిగ్గా కనిపించక ఆ ఇరుకు గదిలో మంచం మీద పడుకుని గేటు వైపు చూస్తూ ఎప్పుడైనా నా కొడుకు వస్తాడా, నా కూతురు నాతో కాసేపు మాట్లాడుతుందా అని క్షణాలను లెక్కబెట్టుకుని ఆ వృద్ధుల నిశ్శబ్ద రోదన భగవంతుడికి కూడా వినిపించినంత ఘోరమైంది.

0: అమ్మా. ఆ వయసులో వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు. కేవలం తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లల నవ్వు ముఖాలు చూడాలనే ఆశ తప్ప. కానీ ఈ రోజుల్లో కొందరు పిల్లలు ఎలా తయారయ్యారంటే, కన్న తల్లి కానీ తండ్రి కానీ ఊర్లో ఆఖరి శ్వాస విడిచి కాలం చేశారనే వార్త అందినా కూడా కనీసం కన్నవాళ్ల చివరి చూపు చూడడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయారంటే, ఇది మన చదువులకి మన సంస్కారానికి పట్టిన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేంటి చెప్పు.
1: అవునన్నయ్య, మరి విదేశాల్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఉంటారు. మరి ఊర్లో కన్నవాళ్లు చనిపోయారని ఫోన్ వెళ్తే, అయ్యో ఇప్పుడు అర్జెంటుగా ప్రాజెక్ట్ ఉందండి, ఫ్లైట్ టికెట్ దొరకడం లేదు, లీవ్ దొరకడం లేదు, మీరే అక్కడ దహన సంస్కారాలు కానిచ్చేయండి, నేను వచ్చే నెలలో వీలు చూసుకుని వస్తాను అని చాలా కూల్గా చెప్పే జనాలు ఈ సమాజంలో ఉన్నారంటే మరి నమ్ముతారా? ఈ లోకంలోకి తేవడానికి అమ్మ 9 నెలలు రక్తాన్ని పాలుగా మార్చి పేగులు తెగేలా బాధ భరిస్తే ఆ కన్నతల్లి శవాన్ని చూడటానికి ఫ్లైట్ ఎక్కే టైం లేదా? కన్నవాళ్లు బతుకున్నప్పుడు పలకరించడానికి 5 నిమిషాలు టైం ఇవ్వని వీళ్లే వాళ్ళు చనిపోయాక మాత్రం ఫేస్బుక్లో వాట్సాప్ స్టేటస్లలో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఆర్ఐపీ నాన్న, నువ్వు లేని లోటు పూడ్చలేనిది అని కవితలు రాస్తారు. మరి బతుకున్నప్పుడు ఆ ముసలి ప్రాణానికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి, ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి టైం లేదు. కానీ చనిపోయాక ప్రపంచానికి నటన చూపించడానికి మాత్రం బోలెడంత టైం దొరుకుతుంది. ఇదా మన సంస్కారం.
0: ఎంతో మంది మేధావులు సంపన్నుల ఇళ్లలో జరుగుతున్న చేదు నిజం ఏంటో తెలుసా? కన్నవాళ్లు చనిపోతే విదేశాల్లో ఉన్న కొడుకు కూతురు వచ్చేదాకా ఆ శవాన్ని 2-3 రోజుల పాటు హాస్పిటల్ మార్చరీలో ఆ చల్లటి ఐస్ బాక్స్లో అనాథరా పడేస్తారు. బతుకున్నప్పుడు ఒంటరితనమే, చనిపోయాక కూడా ఆఖరి చూపు కోసం ఆ శవం ఐస్ బాక్స్లో వేచి చూడాలి. చివరికి ఆ కొడుకు ఇండియాకు వచ్చి ఏదో ఫార్మాలిటీలాగా ముఖం చూసి గంటలో దహన సంస్కారాలు ముగించేసి మరుసటి రోజే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ కన్నవాళ్ళ ఆత్మ ఎంత ఘోరంగా రోధిస్తుందో ఒక్కసారైనా ఆలోచించరా చెప్పు.
1: మరి ఇప్పటి వరకు మనం ఈ సమస్య వెనుక ఉన్న ఆవేదన చూసాం, కానీ కేవలం బాధపడితే సరిపోదు కదా. మరి ఈ టైం లేదు అనే మాటను అసలు మన జీవితాల్లోంచి, మన నిఘంటువులోంచి శాశ్వతంగా తీసేయాలంటే దానికి భావోద్వేగాలు పక్కన పెట్టి ప్రాక్టికల్గా నిజ జీవితంలో మనం ఏం చెయ్యాలి అనే విషయాల మీద దృష్టి పెట్టాలి. మరి చాలా సింపుల్ మార్గాలు కూడా ఉన్నాయి, కొంచెం మనసు పెడితే చాలు.
0: ప్రాక్టికల్ సొల్యూషన్ చాలా అవసరం అమ్మా. బిజీ లైఫ్ని మేనేజ్ చేస్తూనే కన్నవాళ్ళకి ఎలా టైం ఇవ్వచ్చో అర్థమయ్యేలా కొన్ని సులువైన మార్గాలు ఏమన్నా చెప్తావా?
1: తప్పకుండా అనయ్య. మరి మొదటిగా మన ఫోన్లో డిజిటల్ వెల్ బీయింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి అది ఓపెన్ చేసి చూస్తే మనం రోజుకి ఎంత టైం సోషల్ మీడియాలో వృధా చేస్తున్నామో క్లియర్గా కనిపిస్తుంది. రోజుకు 2-3 గంటలు స్క్రీన్ చూసే మనం అందులోంచి కేవలం 10 నిమిషాలు తగ్గించుకుంటే చాలు. ఆ 10 నిమిషాలు ఫోన్ని పక్క గదిలో సైలెంట్లో పెట్టి కన్నవాళ్ల పక్కన కూర్చోవాలి. ఇక్కడ మనం టైంని కొత్తగా సృష్టించక్కర్లేదు, ఫోన్కి ఇచ్చే టైంని కన్నవాళ్ళకి షిఫ్ట్ చేస్తే చాలు.
0: కరెక్ట్ అమ్మా. ఆఫీసుల్లో మీటింగ్లకి క్లయింట్ కాల్స్కి మనం ఎలా అయితే షెడ్యూల్స్ పెట్టుకుంటామో, ఇంట్లో కన్నవాళ్ళతో మాట్లాడడానికి కూడా రోజులో ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకి రాత్రి భోజనం టైం లేదంటే ఉదయం కాఫీ టీ తాగే ఆ 15 నిమిషాలు, ఆ సమయంలో ఎలాంటి ఆఫీస్ ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు టేబుల్ మీద ఉండకూడదు. ఆ సమయం కేవలం కుటుంబానికే అని ఒక అలవాటుగా మార్చుకుంటే టైం లేదు అనే సాకే రాదు.
1: మరి చాలా మంది ఏమనుకుంటారంటే, కన్నవాళ్లతో గంటల తరబడి కూర్చుని మాట్లాడాలేమో, అంత టైం మాకు లేదు కదా అని వదిలేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి గంటల సమయం అక్కర్లేదు, రోజంతా మీ పని మీరు చేసుకోండి. కానీ ఆఫీస్ నుండి రాగానే 1-2 నిమిషాలు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తలనిమిరి ప్రశాంతమైన ముఖంతో, అమ్మా నాన్న ఈరోజు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారు కదా అని అడిగితే చాలు. ఆ 2 నిమిషాల క్వాలిటీ టైం గంటల తరబడి పక్కన కూర్చుని ఫోన్ చూసే సమయం కంటే 100 రెట్లు మిమ్మల్ని వాళ్ళకి దగ్గర చేస్తుంది. ఒకవేళ ఉద్యోగాల రీత్యా వేరే ఊర్లలోనూ విదేశాల్లోనూ ఉంటుంటే బిజీ అనే మాట చెప్పకుండా ఒక చిన్న పద్ధతి కూడా పెట్టుకోవచ్చు. మరి రోజులు ఏదో ఒక టైం, ఉదాహరణకి ఆఫీస్కి క్యాబ్లో వెళ్ళేటప్పుడు లేదా లంచ్ బ్రేక్లోనూ కన్నవాళ్ళకి ఫోన్ చేయడం అలవాటు చేసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా రోజుకి ఒక్కసారైనా మన గొంతు వింటే దూరంగా ఉన్న ఆ తల్లిదండ్రుల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
0: కరెక్ట్ అమ్మా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఒంటరిగా ఒకే గదికి పరిమితం చేయకుండా ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల్లో నిర్ణయాల్లో వాళ్ళ సలహాలు అడగాలి. నాన్న రేపు ఈ పని చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని అడగడం వల్ల వాళ్ళకి తాము ఇంట్లో ఉపయోగపడుతున్నామనే తృప్తి కలుగుతుంది. మాటలు అవే వస్తాయి, బంధాలు కూడా అవే బలపడతాయి.
1: భలే చెప్పావన్నయ్య. మరి ఇవన్నీ ఏమాత్రం కష్టమైన పనులు కావు. మరి కొంచెం మనసు పెట్టి టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మనల్ని పెంచిన కన్నవాళ్ళకి

0: రోజులో ఒక 10 నిమిషాలు ఇవ్వడం చాలా సులువు. మరి ఈ రోజులో ఈ టైం లేదు, ఐఆమ్ బిజీ అని చెప్పుకోవడం అనేది కొంతమందికి ఒక పెద్ద స్టేటస్ సింబల్ అయిపోయింది. నేనేదో తోపిని, నేనేదో ఈ ప్రపంచాన్ని నా భుజాల మీద మోసేస్తున్నాను, నేనే గనక లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది అన్నట్లుగా ఒక రేంజ్ బిల్డప్ ఇస్తూ ఉంటారు.
1: సో లిజనర్స్, ఈ టైం మేనేజ్మెంట్, టైం లేదు లేదంటే నేను చాలా బిజీ, సో ఈ విషయాలన్నీ కూడా ఇంకా మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. కరెక్ట్ అమ్మా, ఇందాక నువ్వు చెప్పినట్టుగానే నిజంగానే చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళని మనం రోజు చూస్తూనే ఉంటాం. ఎంతటి ముఖ్యమైన వేడుకలకు వెళ్ళినా అది సొంత చెల్లెలి పెళ్ళి కావచ్చు, లేదంటే ప్రాణ స్నేహితుడి శుభకార్యం కావచ్చు, వీళ్ళు మాత్రం కరెక్ట్గా ముహూర్తం టైంకి కారు దిగి చేతిలో ఫోన్ పట్టుకుని చుట్టూ ఉన్న 10 మంది తననే చూడాలన్నట్టుగా అటెన్షన్ గ్రాప్ చేయడానికి తెగ ఆరాట పడిపోతూ ఉంటారు.
4: అంతే కదా, మరి ఫంక్షన్ హాల్లోకి అడుగు పెట్టడమే ఏదో పెద్ద కంట్రీ నుండి వచ్చిన ప్రైమ్ మినిస్టర్లా విన్నపిస్తూ ఉంటారు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు పలకరిస్తున్నా వినబడినట్లు నటిస్తూ పదే పదే జేబులోంచి సెల్ ఫోన్ తీసి చూసుకుంటూ ఎవరికో అర్జెంటుగా వాయిస్ మెసేజ్లు పంపుతూ ఏదో పరుగులు పెడుతున్నట్లు నటిస్తూ ఉంటారు. మరి వీళ్ళ బాధంతా ఏంటంటే అక్కడ పెళ్లి జరుగుతోందా, కార్యం జరుగుతోందా అనేది వాళ్ళకి ముఖ్యం కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చాలా బిజీ, నా టైం చాలా కాస్ట్లీ అని ప్రదర్శించుకోవడమే వాళ్ళ పరమార్థం.

0: ఒక్క నిజం అయితే మాత్రం గమనించాలి, ఈ ప్రపంచంలో వందల వేల కోట్లు సంపాదించే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ గానీ, దేశాన్ని నడిపే నాయకులు గానీ ఎక్కడికైనా వెళ్తే ఎంతో ప్రశాంతంగా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ టైం గడుపుతారు. ఎందుకంటే వాళ్ళకి టైం ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. కానీ ఈ నకిలీ బిల్డప్ వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆఫీసులో ఒక చిన్న మేనేజర్ పోస్టులోనో లేదంటే చిన్న ఉద్యోగంలోనో ఉంటూ చుట్టుపక్కల వాళ్ళ ముందు గొప్పలకి పోవడానికి ఈ బిజీ డ్రామా ఆడుతూ ఉంటారు. నిజమైన సక్సెస్ ఉన్నవాడికి బిల్డప్ అక్కర్లేదు, లేనివాడే ఇలా ఫోన్ చూస్తూ నటిస్తూ ఉంటాడు.
1: మరి ఇంకొకటి ఏంటో తెలుసా అన్నయ్య, వీళ్ళ ఫోన్కి అసలు ఏ మెసేజ్ రాదు, కనీసం ఒక కంపెనీ కస్టమర్ కేర్ కాల్ కూడా రాదు. అయినా సరే 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ అన్లాక్ చేయడం, స్క్రీన్ వైపు సీరియస్ గా చూడటం, మళ్ళీ లాక్ చేసి జేబులో పెట్టుకోవడం, అక్కడ ఎవరైనా చూస్తుంటే అబ్బా గ్లోబల్ మార్కెట్ అంతా నా ఫోన్లోనే ఉందన్నట్లు ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, మరి ఇదంతా కేవలం పక్కన ఉన్నవాళ్ళు తమని అప్రిషియేట్ చేయాలని ఒక చిన్న మానసిక బలహీనత తప్ప ఇందులో రూపాయి విలువైన మ్యాటర్ అనేది ఉండదు.
0: నిజమమ్మా, అసలు కనువిప్పు కలగాల్సిన విషయం ఏంటంటే మనం అలా అటెన్షన్ కోసం పరుగులు పెడుతూ ఫోన్ చూస్తూ నటిస్తుంటే మనల్ని ప్రాణంగా ప్రేమించి ఆహ్వానించిన ఆ బంధువులు ఆత్మీయులు లోపల ఎంత బాధపడతారో తెలుసా. వీడికి మనకంటే ఆ ఫోనే ఎక్కువైపోయింది, మనతో మాట్లాడడానికి వీడికి మనసే లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఆ క్షణంలో మనం గెలుచుకునే ఆ బూటకప్పు స్టేటస్ సింబల్ వల్ల మనం కోల్పోయేది ఒక అద్భుతమైన ఆత్మీయ బంధాన్ని.
1: ఈ బిజీ అనే ముసుగు వేసుకుని తిరిగే వాళ్ళు నిజానికి జీవితంలోని అసలైన అందమైన క్షణాల్ని మిస్ అయిపోతున్నారు. మరి ప్రశాంతంగా కూర్చుని 4 కబుర్లు చెప్పుకోవడంలో ఉన్న సుఖం ఆ నకిలీ స్టేటస్ సింబల్లో ఎక్కడుంటుంది?
0: 100కి 100% నిజం చెప్పమ్మా, ఈ రోజు నుంచి అయినా సరే ఇలాంటి ఫేక్ ప్రదర్శనలు అన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా వెళ్తే మనస్ఫూర్తిగా అందరితో కలిసి నవ్వడం నేర్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మన పెద్దలు ఊరికే అనలేదమ్మా, మొక్కే వంగంది మానే వంగునా అని. ఈరోజు పెద్ద అయ్యాక టైం లేదు అని బిల్డప్ ఇచ్చేవాళ్ళు కానీ కన్నవాళ్ళని వదిలేసేవాళ్ళు కానీ ఆకాశం నుండి అయితే మాత్రం ఊడి పడలేదు కదా. వాళ్ళకి చిన్నతనం నుంచే మనం సరైన సంస్కారాన్ని సమయపాలనని నేర్పించకపోవడమే దానికి కారణం. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ బంధాల విలువలు తెలిసేలా ఎలా అవగాహన పెంచాలో కొన్ని ప్రాక్టికల్ మార్గాలు నీ దగ్గర చాలా ఉండే ఉంటాయి కదా.
1: అవునన్నయ్య, మరి పిల్లల మనసు అనేది తెల్లటి కాగితం లాంటిది, మనం ఏది రాస్తే అదే ముద్రపడిపోతుంది. ఈ తరం తల్లిదండ్రులు తమ పిల్లల్ని రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడానికి తల్లిదండ్రులు మొదటి రోల్ మోడల్స్. పిల్లలకి మనం నీతులు చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే నాన్న ఫోన్ పట్టుకుని కూర్చుని అమ్మేమో టీవీ చూస్తూ పిల్లవాడు పిలిచినప్పుడు నాకు టైం లేదు పో బిజీగా ఉన్నా అని చెప్తే ఆ పిల్లవాడు కూడా ఓహో ఇంట్లో అందరూ బిజీగా ఉండటమే ఒక గొప్ప విషయం అని ఫిక్స్ అయిపోతాడు. మరి అలా కాకుండా మీరు ఇంటికి రాగానే ఫోన్ పక్కన పెట్టి కన్నవాళ్లతో పిల్లలతో మాట్లాడితే పిల్లలు కూడా పెద్దయ్యాక దాన్ని ఫాలో అవుతారు.
0: చాలా బాగా చెప్పావమ్మా, పిల్లలకి కాస్త బోర్ కొట్టగానే చేతిలో మొబైల్ ఫోన్ పెట్టే అలవాటుని ఇప్పుడే మానేయాలి. ఆ ఫోన్కి బదులు వెళ్ళు నాన్న తాతయ్య దగ్గర కూర్చో, నాన్నమ్మని ఏదైనా కదడుగు అని పంపించాలి. తాతయ్యతో కలిసి సాయంత్రం వాకింగ్కి పంపడం, నాన్నమ్మ చేత చిన్న చిన్న నీతి కథలు చెప్పించడం వల్ల పిల్లలకి వృద్ధులు మన ఇంట్లో ఒక ఆస్తి అనే భావన చిన్నతనం నుంచే నర నరాల్లోనూ జీర్ణించిపోతుంది.
1: ఈ రోజుల్లో మరి పిల్లలు బెడ్రూమ్లో కూర్చొని తింటున్నారు, తండ్రి హాల్లో తింటున్నాడు. అలా కాకుండా రోజులో కనీసం ఒక్క పూటైనా ఇంట్లో ఉన్న ముసలి ముతక చిన్న పెద్ద అందరూ ఒకే చోట కింద కూర్చుని తినేలా అలవాటు చేయాలి. ఆ సమయంలో ఫోన్లు టీవీలు పూర్తిగా బంద్ అవ్వాలి. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆ పూట విశేషాలు మాట్లాడుకుంటే పిల్లలకి బంధాలు ఎంత కమ్మగా ఉంటాయో ప్రాక్టికల్ గా అర్థమవుతుంది.
0: పెద్ద వేడుకలకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి ఒక మూలన కూర్చోబెట్టకూడదు. వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళి చుట్టూ ఉన్న బంధువులందరికీ పరిచయం చేయాలి. ఈయన నీకు పెద్దన్న అవుతారు, ఈమె నీకు అర్థమవుతుంది అని వరుసలతో సహా చెప్పాలి. ఎవరైనా మాట్లాడుతుంటే ఫోన్ వైపు చూడకుండా అవతలి వాళ్ళ కళ్ళల్లోకి చూసి నవ్వుతూ పలకరించడం ఒక మంచి సంస్కారం అని పిల్లలకి చిన్నప్పుడే నేర్పించాలి.
1: అడగ్గానే ఫోన్లు ల్యాప్టాప్లు కొనిచ్చేయడం కాదు, మరి ఈ స్థాయికి రావడానికి తాతయ్య ఎంత కష్టపడ్డాడో నాన్న ఎంత శ్రమిస్తున్నాడో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నాకు టైం లేదు అనే మాట ఎంత అహంకార పూరితమైందో, సమయాన్ని అందరితో పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఎంతుందో మరి ఉదాహరణలతో వాళ్ల బుర్రల్లో నాటాలి. మరి పిల్లలకి పెద్ద పెద్ద డిగ్రీలు ర్యాంకులు రావడం ముఖ్యం కాదు, తోటి మనుషులను గౌరవించే సంస్కారం రావడం ముఖ్యం. అది మన ఇళ్ల నుంచి మొదలవ్వాలి.
0: 100కి 100% నిజమమ్మా, మనం పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇరుగు పొరుగు అమ్మా నాన్నల్ని ప్రేమించే గుణాన్ని ఇస్తే చాలు, వాళ్ళ జీవితంలో

0: ఎక్కడికి వెళ్ళినా రత్నాల్లా మెరుస్తారు. నిజానికి మనం ఈరోజు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ అసలైన కనువిప్పు ఎక్కడ జరగాలో తెలుసా? మన కళ్ళ ముందే ఉన్న కాలం చేజారిపోకముందే. ఒక్కసారి ఆలోచించాలి, మనం సంపాదించే డబ్బు, పెంచుకునే హోదా, మనం ఆ టెన్షన్ కోసం ఆడే బిజీ నాటకాలు, ఇవన్నీ రేపు మనల్ని ఒంటరితనం నుంచి అయితే మాత్రం కాపాడలేవు.
1: మరి 100% నిజం చెప్పామన్నయ్య. ఈరోజు మనం టైం లేదు అని పక్కన పెడుతున్న ఈ ముసలి ప్రాణాలు రేపు తెల్లటి బట్ట కప్పేసి నిశ్శబ్దంగా పడుకున్నాక ఐస్ బాక్స్ ముందు నిలబడి ఎన్ని గంటలు ఏడ్చినా ఆ కాలం మళ్లీ వెనక్కిరాదు. కన్నవాళ్లు బతికున్నప్పుడు పలకరించడానికి 5 నిమిషాలు లేని చేతులు, వాళ్లు పోయాక కాటి దగ్గర చితికి నిప్పు పెట్టడానికి చాచడం ఎంతటి దౌర్భాగ్యం.
0: అందుకే ఈ వేళ రాత్రి మన శ్రోతలందరూ కూడా నిద్రపోయేలోపు ఒక చిన్న పని చేయాలి. మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ని కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి. పక్క రూమ్లోనో లేదంటే మీ ఊర్లోనో ఉన్న మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఫోన్ చేసి కాసేపు ప్రశాంతంగా వాళ్ళ గుండెలకు హత్తుకునేలా మాట్లాడండి. నాకు టైం లేదు అనే అహంకారాన్ని పక్కన పెట్టి నాకు మీరే ముఖ్యం అనే సంస్కారాన్ని మీ పిల్లలకి ఇక్కడి నుంచి నేర్పించండి.
1: బిజినెస్ మరి మనుషుల మధ్య దూరాన్ని పెంచే గోడల్ని కాదు, మనసుల్ని కలిపే అరుగులను, ఆత్మీయతలను మన ఇంట్లోనే నిర్మించుకుందాం. ఏమంటారు? మరి ఇంతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో నాకు టైం లేదు, ఐఆమ్ బిజీ అనే దాని గురించి చాలా చక్కటి విషయాలైతే తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु एफएम 90.4। హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమరం.
0: ఫోన్ 0881622354.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసినర్స్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, కాలంతో కరిగిపోయి ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదులుకోకు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకు. మరి కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చిన స్నేహం చేసిన, నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితులకు దూరం చేసుకుంటే అన్నీ ఉన్న అనాథం అవుతావు కదండి. అంటే మరి కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం మనం రక్త సంబంధీకులను వదులుకోకూడదు, అలానే అశాశ్వతమైన ఆడంబరాల కోసం మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా వదులుకోకూడదు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకి దూరం కాకూడదు. మరి అలానే కొత్త స్నేహితులు దొరికారు కదా అని చెప్పి మరి నిన్ను మెచ్చి నిన్ను తీతో స్నేహం చేసిన పాత స్నేహితుల్ని కాస్త దూరం చేసుకుంటే అన్నీ ఉన్న అనాథవు అవుతావు. ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి మనకి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విశాఖపట్నం నుండి బొట్ట నాగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మా కోసం ఉమా చండీ గౌరీ శంకరులే కదా, ఈ చిత్రం నుండి ఏమిటో ఈ మాయా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు థర్స్డే కదండి, గురువారం కాబట్టి మరి గురువుకు సంబంధించి ఒక చక్కని స్టోరీ తెలుసుకుందాం. మరొకప్పుడు కాశీలో ఒక సాధకుడు ఉండేవాడు. మరి అతను శ్మశానంలో కఠోర సాధనలు చేసి కొన్ని సిద్ధులు పొందాడు. మరి దాంతో అతనికి గర్వం తలకెక్కింది. అతని గురువు ఒక వృద్ధుడు. మరి బయటికి చూడటానికి చిరిగిన బట్టలు, ఒంటి నిండా విభూతి, ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. కానీ ఆయన లోపల మాత్రం సాక్షాత్తు దత్తాత్రేయుని అంశ. శిష్యుడికి మాత్రం గురువు సామాన్యుడిలా కనిపించాడు. మరొకరోజు శిష్యుడు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. రాజులు, పండితులు అందరూ వచ్చారు. మరి గురువు కూడా ఒక మూలను కూర్చున్నాడు. మరి శిష్యుడికి కోపం వచ్చింది. ఈ ముసలైనా ఇక్కడెందుకు, నా కీర్తికి మచ్చ తెస్తాడు అనుకున్నాడు. మరి సభ మధ్యలో లేచి గురువును చూసి అన్నాడు, ఉయ్యి, నీకు మంత్రం రాదు, తంత్రం తెలీదు, నీలాంటి అజ్ఞాని నా యజ్ఞశాలలో ఏం చేస్తున్నావు, నీకేం పని, వెళ్ళిపో ఇక్కడి నుండి అంటాడు. గురువు ఒక్క మాట కూడా అనలేదు, కేవలం చిరునవ్వు నవ్వి లేచి వెళ్ళిపోయాడు. మరి కానీ ఆయన అడుగు బయట పెట్టగానే యజ్ఞకుండంలో మంట ఆరిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. మరుక్షణం నుండి శిష్యుడి యొక్క సిద్ధులన్నీ కూడా నశించాయి. మరి అతను జపం చేస్తే మంత్రం నోటి నుండి రాదు, హోమం చేస్తే అగ్ని రాజుకోదు. రాత్రి కలలో యోగినులు వచ్చి గురువును అవమానించిన వాడికి మేము దూరం అని చెప్పి మాయమైపోయారు. 6 నెలల్లో అతని సంపదంతా పోయింది. శరీరం కృశించిపోయింది. పిచ్చివాడిలా తిరగసాగాడు. చివరికి అర్థమైంది గురువు లేని విద్య శవంతో సమానం అని. మరి కాశీ ఘాట్ల వెంట తిరిగి తిరిగి గురువుగారి కాళ్లపై పడ్డాడు. క్షమించండి తండ్రి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి అని ఏడ్చాడు. గురువు అతని తల నిమిరి అన్నాడు, నాయనా, నన్ను అవమానించలేదు, నీలో ఉన్న ఆ నేను అనే రాక్షసుణ్ణి అవమానించావు. గురువు అంటే వ్యక్తి కాదు, పరతత్వం. గురువును దూషించడం అంటే నీ సొంత దైవాన్ని తన్నినట్లే అని తత్వశాస్త్రం చెప్తుంది. గురునింద మహాపాపం, తత్క్షయో నాస్తి కర్కేది. గురునిందకు ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం ఒక్కటే మార్గం అని. ఆ క్షణం నుండి శిష్యుడు మారిపోయాడు. మళ్ళీ సాధన మొదలుపెట్టాడు, కానీ ఈసారి దాసోహం అనే భావంతో. మరి కథ వల్ల నీతి ఏంటంటే, మరి కులార్ణవ తంత్రం చెప్తోంది, గురురేవ పరం బ్రహ్మ, గురురేవ పరాగతి అని. గురువును సామాన్య మనిషిగా చూసిన క్షణం విద్య వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఉచ్ఛిష్ట విద్య, కాశీ విద్య, శ్రీ విద్య, ఏదైనా సరే గురువుగారి కృప లేనిదే విషయంగా మారుతుంది. గురువు శ్వాసే శిష్యుడి ప్రాణం. ఆ శ్వాసను అవమానిస్తే ప్రాణం నిలవదు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇక నాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ భూమి కోసం చిత్రం నుండి ఎవరు వస్తారని అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి సూర్యుడిని ప్రత్యక్ష దైవం అని చెప్పంటూ ఉంటారు కదా, ఎందుకు తెలుసుకుందామా.

మరి ప్రత్యక్షం అంటే కళ్ళ ముందు రుజువుతో కనిపించేది. మరి మిగిలిన దేవతల్ని మనం నమ్మకంతో కొలుస్తాం, కానీ సూర్యుడు మాత్రం ప్రతిరోజు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. అందుకే ఆయన్ని ప్రత్యక్ష దైవం అని చెప్పి అంటూ ఉంటారు. మరి దీనికి గల కారణాలు నాలుగు ఉన్నాయండి. మరి ఒకటి ఏంటంటే కళ్ళతో చూసే దేవుడు. మరి విష్ణువు, శివుడు, అమ్మవారు విగ్రహాల్లో మన ఊహల్లో ఉంటారు, కానీ సూర్యుడు మాత్రం ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదు. మరి పూజారి లేకుండా, మంత్రం లేకుండా కూడా ఆయన దర్శనమిస్తాడు. ఉదయం లేచి చూస్తే చాలు, ఆయన దర్శనం చూడొచ్చు మనం. ఇక రెండవది, ప్రాణానికి మూలం ఆయనే. మరి సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద జీవమే లేదు. మొక్కలు కిరణజన్య సంయోగం ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కూడా సూర్యుడి వల్లే. ఆయన లేకపోతే చలి, చీకటి, మరణం. కాబట్టి ఆయనే మన జీవదాత. వేదం కూడా సూర్య ఆత్మ జగత తస్తుత అంటుంది. అంటే స్థిరంగా ఉన్న వాటికి, కదిలే వాటికి సూర్యుడే ఆత్మ అని. ఇక మూడవది, నిష్పాక్షికంగా అందరికీ ఇస్తాడు. మరి సూర్యుడు పేద గొప్ప అంటూ చూడడు, మంచి చెడ్డ అంటూ తేడా లేదు. మరి రాజు ఇంట్లోకి, పేద గుడిసెలోకి ఒకేలా వెలుగు పంపుతాడు, ఒకేలా వేడిస్తాడు. ఇదే దైవ లక్షణం, సమభావం. అంతే కదండి, అంటే వీడు గొప్పవాడు, వీడికి ఎక్కువ మనం వెలుగునివ్వాలి, లేకపోతే వీడు చెడ్డవాడు, అసలు వీడికి వెలుగు ఇవ్వకూడదు, లేకపోతే వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు రాజు, వీడు పేద అనే తారతమ్యం లేదు. ఎవరికైనా సరే ఒకేలా వెలుగును పంపుతాడు, ఒకేలా వేడినిస్తాడు. ఇదే దైవ లక్షణం అన్నమాట. ఇక నాలుగవది, కాలానికి ధర్మానికి సాక్షి. మరి హిందూ ధర్మంలో సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, రథ సప్తమి, సంక్రాంతి అన్నీ కూడా సూర్యుడి కోసమే. ఆయన ఉదయిస్తేనే రోజు మొదలు, ఆయన అస్తమిస్తేనే రాత్రి. మన జీవిత గడియారం ఆయనే. అందుకే సాక్షిభూతుడైన సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటాం. మరి ఒక్క మాటలో చెప్పాలంటే మిగిలిన దేవుళ్లను మనం వెతుక్కుంటూ గుడికి వెళ్తాం, కానీ సూర్యుడు మాత్రం ప్రతిరోజు తానే మన దగ్గరికి వస్తాడు, కనిపిస్తాడు, పోషిస్తాడు, శక్తినిస్తాడు, కళ్ళ ముందు ఉండి కాపాడేవాడు. కాబట్టి ఆయన ప్రత్యక్ష దైవం. మరి యుద్ధానికి ముందు ఆదిత్య హృదయం చదివితే ఆ శ్రీరామచంద్రుడికి కూడా సూర్యుడే శక్తినిచ్చాడు అంటారు కదండి. కాబట్టి ఏంటంటే మరి ప్రత్యక్ష సాక్షి సూర్యుడి గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఇలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు, మాలతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి మా పెద్దన్నయ్య గారు అబ్బాయి పాలూరి దేవకుమార్ పుట్టినరోజు, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి వారి వైఫ్ కళ్యాణి, నాన్న పరమేశ్వరరావు, అమ్మ సీత మహాలక్ష్మి, అక్కలు అనురాధ, ఆరుద్ర, బావలు ఉమాకాంత్, రవి, మేనకోడళ్ళు లహరి, హర్షిణి, మేనల్లుళ్ళు స్వహాన్, గుణదం, పిల్లలు ఈశ్వర్, చరణ్, సాయి, పద్వస్. అంతేకాకుండా పాలూరి వారి కుటుంబ సభ్యులందరూ, అలానే దుగ్గిరాల వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా దేవకుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరి మీ అన్నగారి అబ్బాయి అయినటువంటి దేవకుమార్కి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి దేవకుమార్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శ్రీకృష్ణ పరమాత్మని జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆయన కుమారుడు ప్రద్యుమ్నుడు గురించి. మరి ఇది కేవలం తండ్రి కొడుకు కథ మాత్రమే కాదు, దైవ ప్రేమ, విధి, పునర్జన్మ మరియు ధైర్యానికి ప్రతీకగా నిలిచే మహాగాథ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ప్రద్యుమ్ని యొక్క అవతారం మన్మధుని యొక్క పునర్జన్మ గురించి తెలుసుకుందామా? దేవతల కథల్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మరొకసారి మన్మధుడు శివుడి తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించాడు. మరి అప్పుడు శివుడు కోపంతో తన తృతీయ నేత్రం తెరచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. మన్మధుని భార్య రతీదేవి తీవ్రంగా శోకించింది. మరి అప్పుడు దేవతలు ఓదార్పుగా చెప్పారు, ద్వాపర యుగంలో పరమాత్ముడైన శ్రీకృష్ణుని యొక్క కుమారునిగా మన్మధుడు పునర్జన్మ పొందుతాడు అని. అలా ద్వారకలో రుక్మిణీదేవి గర్భం నుంచి జన్మించాడు ప్రద్యుమ్నుడు. జన్మించిన వెంటనే ఆయన ముఖంలో అపారమైన కాంతి, దివ్య సౌందర్యం కనిపించింది.

వచ్చాయి. ఇక ప్రద్యుమ్నుడు జన్మించిన కొద్ది రోజుల్లోనే ఒక దుష్ట రాక్షసుడైన శంబరాసురుడు ఈ శిశువు భవిష్యత్తులో తనను సంహరిస్తాడని తెలుసుకున్నాడు. అందుకే ఆయన్ను అపహరించి సముద్రంలో పడేశాడు. అయితే దైవలీల చూడండి, ఒక పెద్ద చేప ఆ శిశువును మింగింది. ఆ చేపను కొంతకాలం తర్వాత శంబరాసురుని రాజభవనంలో వంటగదికి తీసుకొచ్చారు. మరక్కడ చేప పొట్ట కొయ్యగానే అందులో ప్రకాశవంతంగా ఉన్న శిశువు బయటకొచ్చాడు. అక్కడ పనిచేస్తున్న మహిళ ఎవరు తెలుసా? ఆమె మరెవరో కాదు, పూర్వజన్మలో మన్మథుని భార్య అయిన రతీదేవి. ఇప్పుడు ఆమె మాయావతి అనే రూపంలో అక్కడుంది. ఆమెకు వెంటనే తెలిసిపోయింది, ఇతడే నా భర్త మన్మథుడు అని. మరి మాయావతి ప్రేమతో ప్రద్యుమ్నుణ్ణి పెంచింది. మరి అతను యువకుడైనప్పుడు తన అసలు స్వరూపం, తన తల్లిదండ్రులు ఎవరు, తన శత్రువులు ఎవరు తెలుసుకున్నాడు. తర్వాత ధైర్యంగా శంబరాసురునితో యుద్ధానికి దిగాడు. మరి శంబరుడు ఎన్నో మాయాశక్తులు ఉపయోగించినా ప్రద్యుమ్నుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరకు శంబరాసురుణ్ణి సంహరించి తన విధిని నెరవేర్చాడు. ఇక ద్వారకకు తిరిగి రాక మరి యుద్ధంలో విజయం సాధించిన తరువాత ప్రద్యుమ్నుడు మాయావతితో కలిసి ద్వారకకు చేరుకున్నాడు. అక్కడ రుక్మిణీదేవి మరియు శ్రీకృష్ణుడు తమ కుమారుణ్ణి చూసి అపారమైన ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నప్పుడే కోల్పోయిన తమ బిడ్డ తిరిగి వచ్చినందుకు ద్వారక అంతా కూడా సంబరాలు చేసుకుంది. ఇక ప్రద్యుమ్నుడు కేవలం కృష్ణుని యొక్క కుమారుడు మాత్రమే కాదు, ప్రేమకు ప్రతీక, ధైర్యానికి చిహ్నం, విధి ఎలా పనిచేస్తుందో చూపించే దైవ ఉదాహరణ. మరి ఆయన జీవితగాథ మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దైవ సంకల్పం ముందు ఎలాంటి అడ్డంకులు నిలవలేవు. ప్రేమ మరియు ధర్మం చివరకు విజయమే పొందుతాయి. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా బాణముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, బ్రహ్మయ్య గారు, తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మా కొరకు రాము చిత్రం నుండి రారా కృష్ణయ్య అనే సాంగ్ని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే ఒక చక్కని కొటేషన్ కూడా పంపించారు. మరి మహాభారత యుద్ధంలో ఏ ఆయుధం పట్టకుండా గెలిపించిన ఏకైక వ్యక్తి శ్రీకృష్ణుడు. మరి ఎందుకంటే ఆయుధం కంటే గొప్పది ఆలోచన, బలం కంటే గొప్పది ప్రశాంతత. నీకు ఎంత బలం ఉంది అనేది ముఖ్యం కాదు, కష్టాల్లో కూడా నీ మైండ్ ఎంత కామ్గా పనిచేస్తుంది అనేది ముఖ్యం. అరుపులు బలహీనతకి గుర్తు, ప్రశాంతత గెలుపుకి గుర్తు అని చెప్పంటున్నారు. సూపర్బండి, మరి చాలా చక్కని కొటేషన్ అయితే పంపించారు. అలానే మరి తిరుమతులు గుప్తా గారి కోసం, మరి బ్రహ్మయ్య గారి కోసం, మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

కోరిన వరములను తగే వరదుడవీవే, అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము నెదిరించే

చరణ సగే కరములతో కావవయ్యా, కరుణించే చూపులతో కాంచవయ్యా. చరణ సగే కరములతో కావవయ్యా, మూగవాణి పలికించి బ్రోవవయ్యా. కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా, మూగవాణి పలికించి బ్రోవవయ్యా. కన్న తల్లి స్వర్గము

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి సిప్రా నదికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మరి వరాహ అవతారం హిరణ్యాక్షిని వద కదా. మరి పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూమిని దొంగలించి సముద్రం అడుగున దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తుతాడు. మరి వరాహస్వామికి హిరణ్యాక్షుడికి మధ్య ఘోరమైన యుద్ధం అనేది జరుగుతుంది. మరి ఈ యుద్ధ సమయంలో వరాహస్వామి తన కోరలతో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. మరి ఆ సమయంలో హిరణ్యాక్షుని శరీరం నుండి చిందిన రక్తపు చుక్కలు ఒక చోట పడతాయి. మరి రాక్షసుడైనప్పటికీ విష్ణువు చేతిలో చనిపోవడం వల్ల ఆ రక్తం పవిత్రమై అక్కడ నుండి ఒక జలధార పుట్టింది. అది సిప్రా నది అని ఒక కథనం. మరి సిప్రా అంటే వేగంగా ప్రవహించేది అని కూడా అర్థం. ఇక మరొక ప్రసిద్ధమైన కథ ఏంటంటే శివునికి మరియు అమృతానికి సంబంధించింది. ఇది క్షీరసాగర మధనం తర్వాత జరిగిన సంఘటనగా కూడా చెప్తూ ఉంటారు. మరొకనొక సమయంలో పరమశివుడు బ్రహ్మదేవుడి కపాలం చేత పట్టుకుని భిక్షాటన చేస్తూ ఉజ్జయిని ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు. మరి శివుడు తన చేతి వేళ్లను, ముఖ్యంగా చూపుడు వేలు భూమిపై ఉంచినప్పుడు ఆయన వేళ్ల నుండి పవిత్రమైన అమృత ధారలు ప్రవహించాయి. మరి ఈ అమృత ధారలే సిప్రా నదిగా మారాయి అని భక్తుల నమ్మకం. అందుకే ఈ నదిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ నది ఒడ్డుని ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర ఆలయం వెలసింది. ఇక సిప్రా నది యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి భక్తులు కోరుకున్న కోరికలను చాలా వేగంగా అంటే క్షిప్రంగా తీర్చినది. కాబట్టి

దీనికి సిప్రా అనే పేరొచ్చింది అంటారు. మరి ప్రతి 12 ఏళ్లకొకసారి ఉజ్జయినిలో జరిగే సింహస్థ కుంభమేళ మరి ఈ సిప్రా నదీ తీరంలోనే జరుగుతుంది. మరి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అంటారు, కానీ సిప్రా నదిలో స్నానం చేస్తే బ్రతికి ఉండగానే పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ రెండు కథలు కూడా సిప్రా నది యొక్క దైవిక శక్తిని, వైష్ణవ మరియు శైవ సంప్రదాయాల కలయికలను కూడా తెలియజేస్తూ ఉంటాయి. లిజనర్స్, మరి సిప్రా నది యొక్క విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి SMS చేశారు. మరి విజయ బంగార్ తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. మరి జులై 9 మరి 1950లో అదృష్ట దీపుడు చిత్రం ద్వారా పరిచయమైన గుమ్మడిగా పేరుగాంచినటువంటి ప్రముఖ తెలుగు నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జయంతి. మరి వారి ఆఖరి చిత్రం 2008లో వచ్చిన జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర. మరి SVR వారు మాదిరిగా దాదాపు 10-15 చిత్రాల్లో నెగటివ్ రోల్స్లో నటించిన, తన సినీ కెరియర్లో వారు నటించిన 500 చిత్రాల్లో అన్నీ కూడా సాత్విక పాత్రలే. మరి SV రంగారావు గారి మాదిరిగా సమాన వయసులైన మహానటులు NTR గారికి, ANR గారికి తండ్రిగా ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటన కనబరిచేవారు. మరి వారికి సత్యకాలపు సత్య అనే చిత్రంతో మన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కె బాలచంద్రగా అందరికీ సుపరిచితులైన ప్రముఖ దర్శకులు కైలాసం బాలచంద్ర గారి జయంతి, వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే జులై 9 ప్రముఖ గాయకులు ఉన్నికృష్ణన్ గారి పుట్టినరోజు, మరి వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. మరి జులై 9 అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం. మరి సందర్భంగా రేడియో విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం గావిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే 1969 మరి పులిని మన జాతీయ జంతువుగా ప్రకటించిన రోజు, అలానే జులై 9 ప్రపంచ సంతాన దినోత్సవం అంటున్నారు. మరి ఈ సందర్భంగా మరి పుట్టినవారు గిట్టక మారడన్న విషయం అనివార్యమే. మరి ఎవ్వరూ కూడా ఏ విధమైన అనారోగ్యాలతోనూ మరి ఏ విధమైన ప్రమాదాలతోనూ బాధపడకుండా ఉండాలని కోరుకుంటూ, మరి జనాలతో పాటు మరణాలతో అనివార్యమే అయినా ఎవరికి ఎవరు సంతాపం చెందవలసిన అవసరం, మరి సంతాపం తెలియపరచవల అవసరం రాకూడదని మనసారా కోరుకుంటూ, అలా రాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీమూర్తి తన భర్తని, తన పిల్లల్ని, తన కుటుంబ సభ్యుల్ని, తన ఇంటిని బాగుగా చూసుకోవాలని కోరుకుంటూ, మరి మంచికైనా చెడ్డకైనా సంతోషానికైనా సంతాపానికైనా కారణం తానేనన్న విషయం గమనించి ఇంటిని చక్కదిద్దుకోవాలని కోరుకుంటూ, మరి శ్రీమతి ఒక బహుమతి ఈ చిత్రం నుండి బాలుగారు ఆలపించిన శంకర్ గణేష్ గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గారి సాహిత్యం ఆడది ఆధారం మన కథ ఆడని ఆరంభం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

పాండవులకు కీర్తి కీరీటాలు పెట్టింది ఆడదిరా. అయ్యో ఇంద్రుడు చంద్రుడు అవతి పాలైన కారణం ఆడదిరా. కోట పోషకున్న మంచి తాజ్మహల్ పునాది ఆడదిరా. అయ్యో మేటి సామ్రాజ్యాల కోట.

ಸಂತೋಷಂ ಮನುಷ್ಯಕ್ಕೆ ಆಡದೆ ಸಂತೋಷ. లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుండి నల్లమిల్లి వెంకటరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారికి హృదయపూర్వక శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వినిపిస్తున్నటువంటి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మీరు ఏ విషయం తీసుకున్నా కూలంశంగా తెలుపుతూ చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమానికి ఎంతో వన్నె తెస్తూ, అలానే మేము కోరుకున్నటువంటి సినీ చిత్ర గీతాలు వినిపిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి నాకెంతో ఇష్టమైన పాట మనసు మాంగళ్యం ఈ చిత్రం నుండి ఏ శుభ సమయంలో అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి అజయ్ సోబరాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. సోబరాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి జులై 9 జాతీయ సంతాప దినోత్సవం అంటున్నారు. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినీల గగనానికి తరలి వెళ్లిన తరుణం, బాధాతప్త హృదయాలు కన్నీటిమయం, ఆత్మబంధువై ఓదార్చిన సమయం, ఆర్తితో ఆలింగనం తృప్తిమయం, వంట వేసి నూర్పు నూర్చి పంట వేసి నూర్పు నూర్చి చేతికొస్తే సంబరం అనుకునే రైతన్న, అకాల వర్షాలతో ఉప్పిన పాలైన తన కష్టాన్ని చూసి బరువెక్కిన గుండెలతో అల్లాడుతున్న రైతన్నను అక్కున చేర్చుకుని నేనున్నాననే భరోసా అతనిని తెప్పరిల్లేలా చేస్తుంది. ప్రేమికుల ప్రేమ విఫలమై వారి నయనాలు మేఘాలయ్యి వర్షిస్తే ప్రపంచమే ప్రేమమయం. అనంతమైన నీ ప్రేమను విశ్వంలోని జీవరాశులకు పంచు. నీ ప్రేమకు చిహ్నంగా ప్రేమతత్వాన్ని బోధించు. ప్రేమను బతికించు. ప్రేమైక జీవనాన్ని కొనసాగించు అనే మాటలు నీ మిత్రునికి పునర్జన్మనిస్తాయి. అదే నీవిచ్చే సంతాప సందేశం అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి ఈరోజు సింగర్ అనురాధ శ్రీరామ్ పుట్టినరోజు. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మురారి మూవీ నుంచి బామా బామా బంగారు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి సింగర్ అనురాధ శ్రీరామ్ గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మా కోసం శివ మూవీ నుంచి మరి సరసాలు చాలు శ్రీవారు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ శ్రీమతులు గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ పంపించారు. న్యాయానికి సత్యానికి ధర్మానికి త్యాగానికి మరో రూపం మారు రూపం అయిన ధర్మ ప్రభు శ్రీరామచంద్రుని వంశదైవమైన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి కోసం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరి మాధవుడైన ఆ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుని వంశంలో జన్మించినందువల్లే మన వామన అవతారులు శ్రీరామునికి అంత ఉత్తమమైన సద్గుణాలు ప్రాప్తించాయేమో అనిపిస్తుంది అంటున్నారు. మరి సూర్యుడి యొక్క 4 సద్గుణాలు తెలియజేశారు. ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఈ తరం కథ వింటారు. సిగరెట్ తాగుతున్న రమేష్ ని చూసి షాక్ అయ్యాను. అయితే మరింత స్టన్ అయ్యే సంఘటన అంతకుముందే చూసి ఉండటంతో అప్పుడలా ఇప్పుడిలా అని బాధపడ్డాను. రమేష్ నా కొడుకు, క్లాస్మేట్స్, వాడి నాన్న, నేను, కొలీగ్స్ మీ. నాకు సిగరెట్ అలవాటు లేదు, కానీ నా కొలీగ్ రమేష్ తండ్రి కృష్ణకి ఆ అలవాటుంది. అయినా ఎందుకో సిగరెట్ తాగే కాలేజ్ పిల్లలంటే నాకు సదభిప్రాయం లేదు. చెడు తిరుగుళ్లకు అలవాటైన వాళ్లుగా నాకెందుకు వాళ్ళు నచ్చరు. కృష్ణేమో వాడు బాగా చదువుతున్నాడని చెప్తాడు, కానీ చక్కగా చదువుకునేవాడు ఇలా సిగరెట్లు కాలుస్తాడా? చ, ఈ కాలం పిల్లలు ఈ సినిమాలు చూసే ఇలా తయారవుతున్నారు ఏమో. మనసు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధతోనే ఇల్లు చేరాను. నేను చూసిన సంగతి రమేష్కు తెలీదు. బజారుకి వెళదామని తొందరగా వచ్చిన నేను మూట్ లేక ప్రెషప్పై పేపర్ ముందేసి కూర్చున్నాను యాంత్రికంగా. అయ్యగారు, అయ్యగారు, బట్టలు ఇస్త్రీ చేసే రాము పిలిచిన పిలుపుతో ఆలోచనల నుంచి బయటపడి, ఏం రాము ఇలా వచ్చావు, మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించావా అంటూ అడిగాను. లేదయ్యగారు, మరే అందుకే డబ్బు ఒక 1000 సర్దుతారేమోనని. అలాగేలేరా భారతి, దీన్ని నీకు ఇచ్చిన 1000 రూపాయలు రాముకు ఇవ్వు. ఇంకా ఎక్కడున్నాయండి, ఏదో అవసరం ఉందని మనకన్నా తీసుకున్నాడు. అవునా, మరి నాతో చెప్పలేదేం? చెప్పలేదా, మర్చిపోయినట్లున్నాను. సరే, నా ఫ్యాన్ జేబులో పర్సు ఉంది, అందులోంచి తీసివ్వు. ఆమె ఇవ్వగాని తీసుకుని వెళ్ళిపోయాడు రాము ఆనందంగా. భారతి, కన్నా డబ్బు ఎందుకో చెప్పాడా? లేదండి, ఏదో అర్జెంటు పని కావాలన్నాడు. నేను ఏదో పనిలో ఉండగా కాలేజ్కి టైం అవుతుందంటే ఇచ్చాను. ఏం అలా అడుగుతున్నారు? ఆహా, ఏం లేదు, 1 వారం ముందరే నా దగ్గర 1000 తీసుకున్నాడు. బస్ పాస్కి మనం ఇస్తున్నాం, పాకెట్ మనీ ఇస్తున్నాం, బుక్స్ కొనిస్తున్నాం, మళ్ళీ అంత డబ్బు ఎందుకు అడిగాడా అని సాలోచనగా అన్నాను. రమేష్ని అలా చూశాక నా మనసు కీడు సింకించింది. అయితే రమేష్ సిగరెట్ గురించి కాదు నేను ఆలోచిస్తుంది. 2 రోజుల క్రిందటి మరో సంఘటనను నా మనసు గుర్తు తెచ్చుకుంటోంది. సాధారణంగా మగవాళ్ళు ఇటు కొలీగ్స్ వల్లనూ, బంధువులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తోనూ అకేషనల్గా అయినా కొంచెం మందు పుచ్చుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కొంచెం దైవధ్యానం ఎక్కువ కాబట్టో ఏమో, చదువుకునే రోజుల నుండి కూడా నేనెప్పుడూ మందు ముట్టెరుగును. మా కుటుంబంలో ఎవరికీ అలవాటు లేదు.

మా తండ్రి తాతలకు తప్ప. ఒకసారి ఎప్పుడు ఫ్రెండ్స్ బలవంతాన్ని తాగాను. బహుశా అప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటుందని కుతూహలం ఉండి ఉండొచ్చు. కానీ అదే మొదటిసారి, అదే చివరిసారి నేను తాగటం. సరదా తీరింది కానీ విపరీతమైన వాంతులతో కనీసం 3 రోజులు మనిషిని కాలేదు. ఇప్పటికీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎప్పుడైనా పార్టీ చేసుకుంటే నేను కూల్ డ్రింక్ తీసుకుంటాను. ఒకవేళ మర్యాద కోసం ఎప్పుడైనా ఇంటికి వచ్చిన బంధువుల కోసం తెప్పించినా నేను మాత్రం కూల్ డ్రింకే తీసుకుంటాను. అలాగే వారం క్రితం ఫ్రెండ్స్లో ఒకరు ప్రమోషన్కి పార్టీ ఇస్తే బార్కెళ్ళాను. ఎప్పటిలాగే నేను కేవలం కూల్ డ్రింక్ తీసుకున్నాను. అక్కడ ఒక కార్నర్ టేబుల్ దగ్గర బీర్ తాగుతున్న రమేష్ని చూసి షాక్ అయ్యాను. ఇంత చిన్న వయసులో వాడికి అలవాట్లేమిటి? అసలు డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? తల్లిదండ్రులు అన్ని డబ్బులు ఎలా ఇస్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది. నా కొడుకు నా దగ్గర, వాళ్ళమ్మ దగ్గర అంతంత డబ్బు తీసుకున్నాడంటే ఏమైనా చెడు అలవాట్లకు బానిసయ్యాడా? తాను పట్టించుకోలేదు కానీ ఈ మధ్య కొంచెం డల్గానే కనిపిస్తున్నాడు. కానీ వాడు నా పెంపకంలో చెడు మార్గం పట్టాడంటే మాత్రం నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నా కొడుకు మీద నాకంత నమ్మకం ఉంది. మరి ఆ డబ్బులలా తీసుకెళ్ళి ఏం చేస్తున్నట్లు? వాళ్ళని నమ్మొచ్చు కానీ వాళ్ళ వయసును నమ్మలేం. ఈ వయసులో పిల్లలకు తల్లిదండ్రులు ఎంత మంచి చెప్పినా అది వినాలనిపించదు. ఫ్రెండ్స్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. మొన్నొకసారి వాడు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తే వాళ్ళమ్మ రోజు ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతుండేది. అలాగే ఒకసారి వాళ్ళు బయలుదేరే రైలు అర్ధరాత్రి 1 గంటకు ఎక్కాల్సి ఉంది. అందరూ ఒకే వయసు వాళ్ళు. నిద్రపోతే ట్రైన్ మిస్ అవుతారని ఆమె ఆ సమయం వరకు నిద్రపోకుండా మెలకుగా ఉండి 12:30కి వాడికి ఫోన్ చేసి, కన్నా లేచారా, స్టేషన్ చేరారా అంటూ అడిగిందట. దానికి వాడు, హబ్బా అమ్మా, ఇంకా నన్ను చిన్నపిల్లాళ్ళలాగా ట్రీట్ చేస్తున్నావు. నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లాడినా? బీటెక్ చదువుతున్నాను, ఫోన్ పెట్టాయి అంటూ విసుక్కున్నాడట. ఆ రాత్రి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ పడుకుంది భారతి. వాడొచ్చాక ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు వాడు పక్కనే కూర్చుని మాట్లాడుతూ, ఎరా, ఆ రోజు నువ్వు ఫోన్లో అలా మాట్లాడితే అమ్మెంత బాధపడిందో తెలుసా అన్నాను. మరి లేకపోతే నేను బీటెక్ చదువుతున్నా, చిన్నపిల్లాళ్ళ ట్రీట్ చేస్తారేంటి? మీరు ఇలాగే ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్తారు. కానీ మీకు తెలియదు నాన్నా, ఈ వయసులో పిల్లలకు మీరు ఏది చెయ్యమని చెబితే అదే చెయ్యొద్దనిపిస్తుంది అన్నాడు. అవునరా, మేమే పిచ్చివాళ్ళం. కొడుకు బీటెక్ అయినా మా కళ్ళకు ఇంకా చిన్నపిల్లవాళ్ళలా కనబడుతున్నాడేమో అని కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంకో 4 రోజులు పోతే అర్థం చేసుకుంటాళ్లే, వాడేమైనా పరాయివాడా అనుకుంటాం. పిల్లల మంచి కోరితేనే కదా వాళ్ళు చెడుతోవని వెళితే కోప్పడి మంచితోవ చూపించేది. అదే దారిన పోయే దానయ్య అయితే పిలిచి మంచి చెడు చెబుతామా? నిష్ఠూరంగా అన్నాను. అవునన్నా, మీరు అలాగే ఆలోచించచ్చుగా. మన కొడుకు కాబట్టి మనల్ని అంటున్నాడు. మన వాడు కాకపోతే దారిన పోయే దానయ్య విసుక్కుంటాడా అని మీరు ఆలోచించచ్చు కదా. మాకు ఎన్నో టెన్షన్లు, వాడు నవ్వుతూ వాతావరణం తేలిగచేస్తున్నాడు. నిజంగా నా కొడుకెంత పెద్దవాడైపోయాడు అనిపించింది. వాడి వాదన విని నవ్వొచ్చింది. అది కాదురా కన్నా, నువ్వు బీటెక్ చదువుతున్నాను అంటూనే ఇంకా చిన్నపిల్లల్లాగని ఆలోచిస్తున్నావు. నువ్వన్నావి ఈ ఏజ్లో మీరు ఏది చెయ్యమంటే దానికి వ్యతిరేకంగా చేయబుద్ధవుతుందని, అది ఏది చెయ్యమంటే అది చేయబుద్ధవద్దని. కానీ అది ఈ ఏజ్లో కాదు, చిన్నపిల్లలకి టీనేజ్ పిల్లలకి. నువ్వు ఆ ఏజ్ దాటేశావు. ఈ ఏజ్లో అమ్మా నల్లు కానీ నీకన్నా పెద్దవాళ్ళు శ్రేయోభిలాషులు ఎవరైనా కానీ ఏ విషయమైనా చెబితే కనీసం వారి సంతృప్తి కోసమైనా అది విన్నట్లు నటించి ఆ పని నీకెలాంటి నష్టమూ కలిగించిందైతే నీకు కష్టమైనా ఆ పని చేయడానికి చేసి వాళ్ళను సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. ఇది మెచ్యూర్డ్ వాళ్ళ లక్షణం. నువ్వు ఆ రోజు అమ్మ నల్ల కసిరే బదులు ఇంత రాత్రి వరకు ఎందుకు మెలకుగా ఉన్నావమ్మా? ఆరోగ్యం పాడవదు. నాకేమైనా ఇబ్బంది అయితే నేను ఫోన్ చేస్తా కదమ్మా అంటే నువ్వు తన గురించి ఆలోచించవన్న చిన్న ఆలోచనకి ఎంత సంతోషించేదో. 10 మందికి చెప్పుకుని సంతోషపడేది. ఇందులో నువ్వు పడే కష్టం లేదు, అదే ఫోన్లో విసుక్కుంటే నీకొచ్చే లాభం లేదు. కానీ ఆ విధంగా మాట్లాడితే నువ్వు ఎంతో మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించినట్లవుతుంది. ఎందుకంటే అమ్మను సంతోషపెట్టడం అంటే నీకు ఇష్టమే కదా. తనను సంతోషపెడితే అలా చేసినందుకు నీ మనసుకు కూడా ఎంతో ప్రశాంతత లభించేది. ఇదొక్కటే కాదు, చిన్న చిన్న పనులు మనకు లాభించి సుఖం కలిగించేలా మాత్రమే కాకుండా మరొకరికి ఆనందం కలిగించే విధంగా చేస్తే ఆ తృప్తే వేరు. మన చేయి పైన ఉండి మన కింద చేయి

0: ఇంత చిన్న విషయానికి బాధపడాలా అన్నాడు. నిజమేరా, ఇప్పటి సినిమాల్లో మొరటుతనాన్ని క్రౌర్యాన్ని చూసి చూసి ఇప్పటి జనరేషన్ బొద్దుబారిపోయింది, సున్నితత్వాన్ని కోల్పోయింది. కానీ మనిషికి కావాల్సింది అదేరా. ఒకవేళ తాను ఏ సహాయం చేయలేని స్థితిలో ఉన్నా పరాయివాడి బాధకు సానుభూతి అయినా చూపగలగాలి. ఆ సున్నిత హృదయం చాలామందిలో రోజురోజుకి సన్నగిల్లుతోంది. సినిమాల్లో కూడా ఎవరైనా హేళన చేస్తుంటే అదేదో హాస్యమన్నట్లు నవ్వగలుగుతున్నామంటే మనం ఎలా తయారవుతున్నామో ఊహించు. అమ్మ సినిమాల్లోని సన్నివేశాలకు ఏడిస్తే మీరంతా అమ్మను ఆట పట్టిస్తూ నవ్వుతుంటారు. కానీ ఎదుటివారి కష్టాలకు బాధపడి ఏ కాస్తైనా సహాయపడటానికి ఆరాటపడే ఆలోచన యువతరానికి రావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. నేను నిన్ను ఇంత పర్సంటేజ్ తెచ్చుకో, ఈ ర్యాంక్ తెచ్చుకో అని ఎప్పుడు అడగను. కానీ నువ్వు మంచి పౌరుడివి కావాలి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ వస్తుందంటారు. ఈ జన్మను సార్థకం చేసుకునేలా పరుల కోసం పాటుపడని నడిని బ్రతుకు దేనికని అని శ్రీ నారాయణ రెడ్డి అన్నట్లు బతకాలి అన్నాను. వాడు మరి మాట్లాడలేదు. అలా చిన్నప్పటి నుండి పిల్లలకు మంచినే చెబుతూ వస్తున్నా. నేను ఇలా ఆలోచనలో ఉండగానే వాడొచ్చాడు. భోజనాలయ్యాక వాడి భుజాల చుట్టూ చేయి వేసి డాబాపైకి తీసుకెళ్తూ, ఎరా ఎలా చదువుతున్నావు, ఏంటి విశేషాలు అన్నాను. నేను కేవలం ఆ ఒక్క మాట అడిగినందుకే టైం చాలట్లేదునన్నా అంటూ మొదలుపెట్టి కాలేజ్లోని లెక్చరర్ల గురించి, వాడి సాధక బాధకాల గురించి, ల్యాబ్లో జరిగిన విషయాలు, బర్త్డే పార్టీల గురించి అన్నీ చెప్పుకొచ్చాడు. అప్పుడు వాడిలో నూతనోత్సాహాన్ని గమనించాను. నిజంగా ఈ బిజీ లైఫ్లో ఇంట్లో మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, చిలిపి కోట్లాటలు, హాయిగా నవ్వుకోడాలు అన్నీ కురవయ్యాయి. సరదాగా జోక్లేసుకుంటూ చలోక్తులు విసురుకుంటూ మాట్లాడక ఎన్ని రోజులైంది. పిల్లలకు మనం ఎన్ని సౌకర్యాలు సమకూర్చినా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడిన ఆనందాన్ని అవి ఇవ్వలేవని నా కొడుకు కళ్ళల్లో కనబడుతున్న కాంతి మెరుపులే చెబుతున్నాయి. మరి బర్త్డే పార్టీలు ఎలా చేసుకుంటున్నారా విషయంలోకి వస్తూ అడిగాను. బర్త్డే ఎవరిదైతే వాడికి అందరం కలిసి కేక్ తెస్తాం, వాడు పార్టీ ఇస్తాడు. పార్టీ అంటే ఏం పార్టీ, కూల్ డ్రింక్సా హాట్ డ్రింక్సా? చచా హాట్ ఏంటన్నా, పర్లేదురా నేనేమనుకుని చెప్పు. మరే అది కూడా తీసుకుంటారు నాన్నా, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అంటే ఆ పార్టీలో నువ్వు చేరుతున్నావా? అబ్బే లేదు నాన్నా, మరి ఈ నెలలో ప్రతి నెల ఇచ్చే డబ్బుల కన్నా ఎక్కువ తీసుకున్న డబ్బులు ఏం చేసావు? అది తడబడ్డాడు, తల వంచాడు. చెప్పరా, మీరు పెద్దవాళ్ళమైపోయామనుకుంటున్నారు, బీటెక్ అని టక్కుననుకుంటున్నారు, సంవత్సరానికి వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారా, అదేం గొప్ప కాదు. తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో మీకు తెలీదు. ఛీ, నాలో ఆవేశం కట్టలు తెంచుకోవడంతో వాటిని ఒంటరిగా వదిలి వడివడిగా మెట్ల దగ్గరకు వస్తూ నాన్నా అన్న పిలుపు విని ఆగాను. నేను తాగలేదు నాన్నా, మా ఫ్రెండ్స్ కొందరు తాగుతున్నారన్నాను, ఆ డబ్బులు కూడా నా కోసం ఖర్చు పెట్టలేదు నాన్నా. మరి ఆగి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా అడిగాను, మరి మా ఫ్రెండ్స్ సాయి వాళ్ళ నాన్న ఈ మధ్యనే చనిపోయాడు నాన్నా, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, పరీక్ష ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయనివరు, అందుకే మా గ్యాంగ్లోని ఫ్రెండ్స్ అందరం తలా కొంచెం వేసుకుని వాడు ఫీజు కట్టాం. ఈ ఆలోచన నాదే కాబట్టి అందరికన్నా ఎక్కువ నేనే కంట్రిబ్యూట్ చేశాను. రమేష్ మరో ఇద్దరు ఫ్రెండ్స్ సిగరెట్లకి తాగుడికి అలవాటవుతున్నారని ఈరోజు వారిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశాం. వాళ్ళ నాన్న వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారో, వాళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం ఎలా దెబ్బతింటాయో చెప్పాం. వాళ్ళు మానతామని మాటిచ్చారు. ఇక ముందు బర్త్డే పార్టీలకు పెట్టే ఖర్చు కూడా అనాథ శరణాలయంలో పండ్లు పంచడానికి ఉపయోగించాలనుకుంటున్నాం. మీరు ఆ రోజు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య వారానికి ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్ళి మాకు చేతనైన సహాయం చేసి వస్తున్నాం. మీరేమైనా అంటారేమోనని తల కిందికి ఉంచి నెమ్మదిగా అంటున్నాడు వాడు. ఈ తరంలో కొందరిలో బాధ్యతారాహిత్యం ఉన్నట్లే కొందరిలో వయసుని మించిన పరిణతి ఉంది. ఏవైనా వీడు నా కొడుకు, తప్పు చేయడు అనుకుంటూ గట్టిగా హత్తుకున్నాను. వాడు ఆప్యాయంగా ఒదిగిపోయాడు. మీరింతవరకు రేడియో విషయం 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఈ తరం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో ఏముందంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్య

0: పాఠశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు. డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై కూడా అశ్రద్ధ చూపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో శారీరక మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వాటిని జయించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రధానమని అన్నారు. 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. అనంతరం వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. సర్ ప్రక్రియపై రైలంలో బుధవారం సమావేశం జరిగింది. దాని ప్రాముఖ్యత గురించి అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి సకాలంలో అధికారులకు ఇవ్వాలని బూత్ స్థాయి అధికారులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని భీమవరం అదనపు కమిషనర్ ఏ రాంబాబు అన్నారు. పాలిథిన్ నిషేధంపై అవగాహన సదస్సును వండర్ కిడ్స్ పాఠశాలలో బుధవారం నిర్వహించారు. పాలిథిన్ వినియోగంతో తలెత్తే అనర్థాలు విద్యార్థులకు వివరించారు. పాఠశాల చైర్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత, వనాల పెంపుపై ఇంజనీరింగ్ విద్యార్థులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. వన మహోత్సవం సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మొక్కలు నాటించి వాటి బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తూ ఉన్నారు. మారుతీనగర్ పార్కులో 50 మొక్కలను ఇటీవల నాటారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనం ప్రాముఖ్యతను పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు తెలియచేస్తున్నారని ఎన్ఎస్ఎస్ అధికారులు ఆర్కే చైతన్య తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మరో తీపిక బృందించింది. ఆయా సంఘాలు తీసుకునే బ్యాంక్ లింకేజీ రుణాలపై ఇకపై సేవా రుసుము, ఇతర ప్రాసెసింగ్ ఫీజులు వసూలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 29,704 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.97 లక్షల మంది సభ్యులు ఉన్నారు. సంఘాలు రుణం తీసుకున్న ప్రతిసారి బ్యాంకును బట్టి 300 నుంచి 350 ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రతి త్రైమాసికానికి తనిఖీ రుసుములు 500 నుంచి 1500 వరకు విధిస్తూ ఉంటారు. ఇవి కాకుండా జీఎస్టీ రెన్యువల్ ఛార్జ్, ఎస్హెచ్సి ఇన్సూరెన్స్, డెబిట్ ట్రాన్సాక్షన్, లెగ్జర్ ఫైల్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని బ్యాంకులు ఈ రుసుముల నుంచి డ్వాక్రా రుణాలకు మినహాయింపు ఇవ్వాల్సి ఉంది. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు ప్రతి రుణకాల వ్యవధిలో 8.91 కోట్ల మేర లబ్ది చేకూరనుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. లింకేజ్ రుణం అదే దశ నుంచి వాయిదాల పూర్తయ్యే వరకు ఒక్కో స్వయం సహాయక సంఘానికి రుసుముల రూపంలో సుమారు 30,000 నుంచి 35,000 వరకు బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇవి ఇక ఉండవని డిఆర్డీఏ ఐబీ డిపిఎం వెంకటేశ్వరరావు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్లతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ది చేకూరాలంటే వైకల్య నిర్ధారణ ధృవపత్రం తప్పనిసరి. జిల్లాలో ఈ నెల 14 నుంచి సదరం శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆసుపత్రులకు సంబంధించి 3 నెలల షెడ్యూల్ ఖరారు చేసినట్లు డీసీహెచ్ఎస్ బేబీ కమల తెలిపారు. బుధవారం నుంచి స్లాట్లను తెరిచారు. 6 కాలం శ్రమించి పంట పండించే అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో దశాబ్దంగా ధీమా కల్పిస్తోంది. ఖరీఫ్ రబీలలో పీఎంఎఫ్బీవై సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా వర్తించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. పంటల బీమా నమోదు సమాచారాన్ని ఈ పంటతో ధృవీకరిస్తారు. సంపద కేంద్రాల పనితీరు మెరుగుపరిచి సేంద్రియ ఎరువుల విక్రయం, పంటలకు వాటి వినియోగం పెంచేలా ప్రజలను చైతన్యపరుస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారిణి కె అనురాధ అన్నారు. పచ్చదనం పెంచేందుకు పంచాయతీల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని, గాంధీ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీలు తీర్చిదిద్దుతామని అన్నారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో పోలవరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద

బుధవారం సాయంత్రానికి నీటి మట్టం 27.30 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా దిగువకు 90,000 క్యూసెక్లు వెళుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 16 పంపుల ద్వారా ప్రాజెక్టు కుడికాలువలోకి 6,664 క్యూసెక్లు వెళ్తున్నట్లు పర్యవేక్షణ డిఈ సురేష్ బాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఇకపై వాహనాల సామర్థ్య పరీక్షల కోసం ఇతర జిల్లాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. పాలకోడేరు మండలం కోరుకొల్లు వద్ద ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ కేంద్రంలో వాహనాల కండిషన్ను అత్యాధునిక యంత్రాలతో శాస్త్రీయంగా పరీక్షించి ధ్రువపత్రం జారీ చేస్తారు. గతంలో బ్రేకులు, కండిషన్, కాలుష్యం, ఇతర భద్రతా ప్రమాణాలను బ్రేక్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి ధ్రువపత్రాలు జారీ చేసేవారు. ఈ విధానంలో అవకతవకలు జరుగుతూ ఉండడంతో ఏటీఎస్ కేంద్రాల ద్వారా మాత్రమే వాహన సామర్థ్య పరీక్షలు చేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రంలో వాహనం ఇంజన్, చాసిస్ నంబర్ను ఆటోమేటిక్ టెస్టింగ్ మిషన్ పై ఉంచి స్కాన్ చేసి వాహన కండిషన్ను నిర్ధారిస్తారు. బంగారం ధరలు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో నిలకడగా ఉన్నా ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో ఉమ్మడి జిల్లాలోని సుమారు 700 దుకాణాల్లో రోజుకు 7 కోట్లపైనే లావాదేవీలు జరిగేవి. ప్రస్తుతం వ్యాపారం మందగించింది. రోజుకు 1 కోటి రూపాయలు కూడా లావాదేవీలు జరగడం గగనం అయిపోయిందని వ్యాపారులు వాపోతూ ఉన్నారు. గోదావరి పుష్కరాలకు పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. పోలవరం మండలంలోని పట్టిసీమ గూటాల గ్రామాల్లోని పుష్కర్ ఘాట్లను బుధవారం పరిశీలించారు. రోజుకి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నదిలో స్నానాలు చేసేందుకు వీలుగా బారికేడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, పిండ ప్రదానం చేసే ప్రదేశాలు, పోలీస్ అవుట్పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్వయం కృషితో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మంగపతిరావు అన్నారు. మొగల్తూరులో గానుగ పరిశ్రమను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగపతిరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా నగదు పొందేందుకు విద్యార్థులంతా వ్యక్తిగత తపాలా ఖాతాను తెరిచి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని ఎన్వి అరుణకుమారి తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ సమాచారాన్ని ఆయా కళాశాలల ప్రధానాచార్యులు తెలియచేయాలని అన్నారు. పాలకోడేరు మండలంలో 2 విడతలుగా స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా జీఎస్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ అధికారి ఉత్తర్వుల ప్రకారం 5 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ మెంట్రీ బయోమెట్రిక్ అప్డేట్ కొరకు ఆధార్ మొబైల్ క్యాంపులు ఈ నెల 14 తేదీ నుంచి 17 తేదీ వరకు, 21 తేదీ నుంచి 24 తేదీ వరకు 2 దఫాలుగా ఈ స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల వారీగా 14 నుండి 17 వరకు గ్రామ సచివాలయంలో గొల్లలు కోడేరు, గ్రామ సచివాలయం కుముదువల్లి, గ్రామ సచివాలయం విశాఖోడేరు 1, గ్రామ సచివాలయం పెన్నాడ అగ్రహారం 1, కొల్లూరులోను 21 నుంచి 24 వరకు గ్రామ సచివాలయం వేండ్ర గ్రామ సచివాలయం, పాలకోడేరు 1, గ్రామ సచివాలయం గొరగరమూండి, గ్రామ సచివాలయం శృంగవృక్షంలోనూ జరుగుతాయని తెలిపారు. పాలకోడేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం రవిబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులపై మర్యాదగా వ్యవహరించాలని, వారికి వైద్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని నింపాలని అన్నారు. వరిలో మంచి దిగుబడి సాధించేందుకు ప్రతి 3 పంటలకు ఒకసారైనా భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు పత్రికా ప్రకటనలో బుధవారం తెలిపారు. పలు ప్రాంతాలలో ఆక్వా చేపల చెరువుల వల్ల వరి పంట తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోందని, చెరువుల నీరు చేలల్లో ప్రవేశించడంతో వివిధ రకాల తెగుళ్లు సోకి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన తెలిపారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ బాధ

హాయ్ లిజినెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిజినెస్, వెండి తెరపై కొందరు నటులు కనిపిస్తే చాలు, మనకు తెలియకుండానే మన చేతులు నమస్కరిస్తాయి. ఒక సగటు తెలుగు కుటుంబానికి పెద్ద దిక్కుగా, బాధ్యత గల తండ్రిగా, ఆదర్శవంతమైన తాతగా, న్యాయ నిరతి గల జడ్జిగా, ఒకటా రెండా, దాదాపు 5 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగానికి పితామహుడులా నిలిచిన మహానుభావుడు. ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలంలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన శిఖరాన్ని నిర్మించుకున్న అభినయ భూషణం, తెలుగు సినిమా హుందాతనాన్ని పెంచిన ఒక అద్భుతమైన పెద్ద ఆయన కథను తెలుసుకోబోతున్నాం. ఆయన తెలుగు సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి గారి నటనా ప్రస్థానంలోని అత్యంత విచిత్రమైన గొప్ప విషయం ఏంటో తెలుసా? మరి గుంటూరు జిల్లాలో జన్మించిన ఆయనకు చిన్నతనం నుంచి నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నాటకాల ద్వారా కెరీర్ ప్రారంభించి అదృష్ట దీపుడు సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. అయితే ఆ రోజుల్లో హీరోలుగా రాణిస్తున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కంటే గుమ్మడి గారు వయసులో చిన్నవారైనప్పటికీ ఆయన కేవలం 20-25 ఏళ్ల వయసులోనే తండ్రి పాత్రలు, వృద్ధుడి పాత్రలు వేయడానికి అంగీకరించారు. మరి 1957 నాటి క్లాసిక్ మాయాబజార్లో శ్రీకృష్ణుడికి అన్నయ్య అయిన బలరాముడిగా ఆయన పోషించిన హుందాతరమైన పాత్ర ఎప్పటికీ ఒక మైలురాయి. ఆ వయసులోనే ముఖానికి ముడతలు వేసుకుని నెరసిన జుట్టుతో ఆయన పలికించిన గంభీరమైన హావభావాలు చూసి ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది. పాత్ర ఏదైనా దానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన ధైర్యశాలి మన గుమ్మడి గారు. గుమ్మడి గారి నటనలో ఒక సహజమైన క్రమశిక్షణ, ఒక న్యాయబద్ధత కనిపిస్తాయి. ఆయన కేవలం పౌరాణికాల్లోనే కాదు, సాంఘిక చిత్రాల్లోనూ అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో ఆయన వేసిన జడ్జ్ పాత్రలు, పోలీస్ ఆఫీసర్ పాత్రలు నిజ జీవితంలో జడ్జిలు ఎలా ఉంటారో అలా హుందాగా ఉండేవి. రోజులు మారాయి. మహాకవి కాళిదాసు, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ అవతారం వంటి సుమారు 500కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల చేత మా ఇంట్లో పెద్దాయన అనిపించుకున్నారు. ఆయన నటనను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు ఎన్నో నంది అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తెరపై కనిపిస్తే ఆ పాత్రకొచ్చే గౌరవమే వేరు. ఎన్టీఆర్ లాంటి మహానటులతో పోటీపడి నటిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం, చివరకు ఒక పాత్రకు ఆయన పోసిన జీవానికి గుర్తుగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం కేవలం గుమ్మడి గారికి మాత్రమే సాధ్యమైంది. ఎన్టీఆర్ గారితో గుమ్మడి గారికి ఉన్న అనుబంధం టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ముఖ్యంగా 2 సినిమాలు ఆయన్ని జాతీయ వేదికలపై నిలబెట్టాయి. తోడు దంగలు చిత్రం ఎన్టీఆర్ గుమ్మడి గారి స్వయంగా నిర్మించి నటించిన అద్భుతమైన సందేశాత్మక చిత్రం. సగటు కార్మికుడి కష్టాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి బహుమతి దక్కింది. ఇక మహామంత్రి తిమ్మరుసు చిత్రం గుమ్మడి గారి కెరీర్లోని అత్యున్నత శిఖరం లాంటి పాత్ర. కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ గారు నటిస్తే ఆయనకు మార్గదర్శి అయిన అప్పాజీ తిమ్మరుసు పాత్రలో గుమ్మడి గారు జీవించేశారు. ఈ చిత్రంలోని అమోఘమైన నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ సహనటుడిగా ఎంపికై సంచలనం సృష్టించారు. మరి ఈ సినిమాలో తిమ్మరుసు

యాత్రకు ఆయన పోసిన ప్రాణాన్ని, నటనను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ని గౌరవ డాక్టరేట్ సత్కరించింది. అప్పటి నుండి ఆయన డాక్టర్ గుమ్మడి అయ్యారు. తెలుగు కుటుంబ విలువల్ని, సాంప్రదాయాల్ని ప్రతిబింబించే పాత్రలకు గుమ్మడి గారు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కాలం ఇది. 1957 నుండి 1962 మా ఇంటి మహాలక్ష్మి, కులదైవం, కులగోత్రాలు, ఈ చిత్రాలన్నీ కూడా తెలుగు సెంటిమెంట్ సాంఘిక చిత్రాల్లో మైలురాళ్లు. ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, సమాజంలో కుల వ్యవస్థను ఎదిరించే పెద్ద మనిషిగా ఆయన పండించిన నటన ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించింది. తరాలు మారుతున్నా, కొత్త దర్శకులు వస్తున్నా, గుమ్మడి గారి నటనలోని పదును తగ్గలేదు అనడానికి సాక్ష్యం జ్యోతి, నెలవంక, మరో మలుపు ఈ సినిమాలే. సామాజిక స్పృహ ఉన్న ఈ చిత్రాలు కీలకమైన భావోద్వేగాలతో కూడిన పాత్రలను పోషించి మెప్పించారు. ఏకలవ్య, పౌరాణిక, జానపద చిత్రాలు గురువుగా, పెద్ద దిక్కుగా ఆయన గంభీరమైన ఉనికి సినిమాకి పెద్ద అసెట్ అయింది. ఈ చరిత్ర ఏ సిరాతో గాజు బొమ్మలు చిత్రాల్లో సమాజంలోని మధ్యతరగతి మనుషుల ఆవేదనను, ఆనాటి విప్లవాత్మక మార్పులను చూపించే పాత్రలు గుమ్మడి గారు అవలీలగా ఒదిగిపోయారు. లెజెండరీ డైరెక్టర్ బాపు రమణల క్లాసిక్ కామెడీ డ్రామా పెళ్లి పుస్తకం చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణిల బాసేన, కంపెనీ వార్నర్ శ్రీనివాసరావు పాత్రలు గుమ్మడి గారు అద్భుతంగా నటించారు. క్రమశిక్షణ గల వార్నర్గా ఉంటూనే భార్యాభర్తలైన హీరో హీరోయిన్లు అబద్ధం ఆడి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు వారి మధ్య వచ్చే కన్ఫ్యూజన్, కామెడీలో గుమ్మడి గారు చూపించిన సాత్విక హాస్యం, చివర్లో పెద్దరికం సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఇక జాతీయ అవార్డుల నుండి గౌరవ డాక్టరేట్ వరకు తాను పోషించిన ప్రతి పాత్రకు ఒక హుందతనాన్ని తెచ్చిపెట్టిన మన అభినయ భీష్మ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నిజంగా తెలుగు సినీ రంగానికి దొరికిన ఒక అమూల్యమైన రత్నం. గుమ్మడి గారు కేవలం గొప్ప నటుడే కాదు, అద్భుతమైన రచయిత కూడా. ఆయన తన సినీ జీవిత విశేషాలతో రాసుకున్న నటనతో నా జీవితం అనే పుస్తకం ఇండస్ట్రీకి ఒక పెద్ద గైడ్లా నిలిచింది. షూటింగ్కి ఎప్పుడూ కరెక్ట్ టైంకి రావడం, తోటి నటులను ఎంతో గౌరవించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి విజయవంతమైన ప్రయాణం వెనుక ఎన్నో కన్నీళ్లు, మరెన్నో నిరాశలు దాగుంటాయి. ఈరోజు మనం వెండి తెరపై చూస్తున్న లెజెండ్ గుమ్మడి గారి జీవితం కూడా ఒకనొక దశలు ఇక నా వల్ల కాదు, ఊరెళ్ళిపోతాను అనుకునే స్థాయికి చేరింది. కానీ సరిగ్గా అదే సమయంలో తెలుగు చలనచిత్ర రంగానికి ఇద్దరు దిగ్గజాలుగా మారబోతున్న వ్యక్తుల మధ్య జరిగిన ఆ అపురూపమైన పరిచయం, ఒకరిచ్చిన మాట టాలీవుడ్ హిస్టరీనే మార్చేసింది. 1950 అదృష్ట దీపుడుతో మొదలైన ఆయన తొలి అడుగులు, అవకాశాలు లేక ఊరికి తిరిగి వెళ్లిపోవాలనుకున్న ఆ క్లిష్ట సమయం, ఆపై అన్నగారు ఎన్టీ రామారావు గారిచ్చిన ఆ అండ, పిచ్చి పుల్లయ్యలో దక్కిన ఆ విలన్ పాత్ర గురించి మాట్లాడుకుందాం. మరి గుమ్మడి గారు మద్రాసులో అడుగుపెట్టిన కొత్తలు ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించలేదు. నటనపై ఉన్న మక్కువతో వచ్చిన ఆయనకు తొలి రోజుల్లో కేవలం చిన్న చిన్న వేషాలు మాత్రమే దక్కాయి. అదృష్ట దీపుడు సినిమాతో ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నవ్వితే నవరత్నాలు, 3వ చిత్రం పేరంటాలు, 4వ చిత్రం ప్రతిజ్ఞ, ఇలా వరుసగా సినిమాలు చేసినా అవన్నీ చాలా చిన్న పాత్రలు కావడంతో ఆయనకు నటుడిగా ఎలాంటి గుర్తింపు రాలేదు. కనీసం చేతిలో డబ్బులు కూడా నిలవలేదు. దాంతో రూమ్ రెంట్ కట్టడానికే కాదు, తిండికి కూడా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా గుర్తింపు రాకపోవడం, మరోవైపు కొత్తగా ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో గుమ్మడి గారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మద్రాస్ మనకు సెట్ కాదు, ఇక్కడికంటే మన సొంతూరెళ్లిపోయి ఏదో ఒకటి చేసుకోవడం మేలు అని భావించి పెట్టె సర్దుకుని రైలెక్కి తిరిగి వెళ్లిపోవాలని బలంగా నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఆయన కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న ఆ క్షణంలోనే విధి ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. అప్పుడే గుమ్మడి గారికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారితో పరిచయం ఏర్పడింది. గుమ్మడి గారిలోని ప్రతిభను, ఆయన కళ్లల్లోని నటన పట్ల ఉన్న కసిని గుర్తించిన ఎన్టీఆర్ గారు ఊరికి తిరిగి వెళ్లిపోతున్న గుమ్మడి గారిని ఆపారు. వెంకటేశ్వరరావు, నువ్వు ఊరికి తిరిగి వెళ్లిపోవద్దు, ఇక్కడే ఉండు, నేను త్వరలోనే ఒక సొంత సినిమా తీయబోతున్నాను, ఆ చిత్రంలో నీకు ఖచ్చితంగా ఒక మంచి పాత్ర ఇస్తాను, ఇది నా వాగ్దానం అని ఎన్టీఆర్ గారు గుమ్మడి గారికి ధైర్యం చెప్పారు. మరి ఎన్టీఆర్ గారు కేవలం మాటిచ్చి వదిలేయలేదు, అన్నగారు మాటిస్తే అది శాసనమే. తానిచ్చిన మాట ప్రకారం 1953 నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ పై ఎన్టీఆర్ గారు నిర్మించిన తొలి సొంత చిత్రం పిచ్చి పుల్లయ్యలో గుమ్మడి గారికి ఏకంగా ప్రతినాయక అనగా విలన్ పాత్రనిచ్చారు. ఆ సినిమాలో గుమ్మడి గారు

0: నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అద్భుతంగా నటించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాతే ఆయనకు తోడు దొంగల్లో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. మరి అవకాశాలు లేక వెనుతిరిగిపోతున్న ఒక గొప్ప నటుడిని ఆపి మాటిచ్చి తన సినిమా ద్వారా లైఫ్ ఇచ్చిన మన అన్నగారు ఎన్టీఆర్ గారి ఆత్మీయత ఆ మాటను నిలబెట్టుకుంటూ టాలీవుడ్కి గుమ్మడి లాంటి ఒక నిలువెత్తు నటనా పర్వతాన్ని బహుమతిగా ఇచ్చిన ఈ పిచ్చి పుల్లయ్య టర్నింగ్ పాయింట్. ఒకవేళ ఆనాడు ఎన్టీఆర్ గారు గుమ్మడి గారిని ఆపకపోయి ఉంటే మనం మహామంత్రి తిమ్మరుసుని, మాయాబజార్ బలరాముణ్ణి మిస్ అయ్యేవాళ్ళం. మరి 2010లో ఆయన మనల్ని వదిలి వెళ్లినప్పటికీ తెలుగు సినిమా తెరపై పెద్ద దిక్కు అనగానే గుర్తొచ్చే మొదటి రూపం మరి గుమ్మడి గారిదే. కాలం నదిలా పారుతూనే ఉంటుంది, కానీ ఆ నదీ తీరాన వెండి తెరపై కొందరు మహానుభావులు చూపించిన అభినయాలు నిలిపిన పెద్దరికం మాత్రం తరాలు మారినా చెరగని ముద్రగా లేచిపోతాయి. మన సిల్వర్ స్క్రీన్ వేదికపై మనం తెలుగు సినిమా రంగానికి నిలువెత్తు పెద్ద దిక్కైన మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి అద్భుతమైన జీవిత గమనంలో ప్రయాణించాం. నటనపై ఉన్న మక్కువతో మద్రాసులో అడుగుపెట్టి తొలి రోజుల్లో అవకాశాలు లేక వెనుతిరిగి వెళ్లిపోవాలనుకున్న ఆ క్లిష్ట సమయాన్ని చూశాం. మరి కష్టాల్లో ఉన్నప్పుడు తోటి మహానటుడు అండగా నిలబడి నేనున్నాను అని చేతిని అందించి జీవితాన్ని మలుపు తిప్పిన ఆ అపురూపమైన ఆత్మీయ బంధాన్ని తలుచుకుని మురిసిపోయాం. కేవలం తన ప్రతిభతోనే జాతీయ వేదికలపై తెలుగు సినిమా జెండాను ఎగరేసి ప్రతిష్టాత్మక అవార్డులను, గౌరవ డాక్టరేట్ను సొంతం చేసుకున్న ఆ నట వైభవాన్ని చూసి గర్వపడ్డాం. మరి నిజంగా ఒక అద్భుతమైన నటుడి వెనుక ఉన్న అసలు సిసలైన జీవిత చిత్రం ఇది. ఆయన తెరపై కనిపిస్తే చాలు, మనకు తెలియకుండానే మన కళ్ళు గౌరవంతో వంగుతాయి, మన చేతులు నమస్కరిస్తాయి. తెల్లటి జుట్టు, కళ్ళజోడు, ముఖంలో సగటు తెలుగు తండ్రికి ఉండే ఆత్మీయత, బాధ్యత ఇవన్నీ కలిపితేనే మన గుమ్మడి గారు. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ మనకొక ఆదర్శవంతమైన తండ్రి, ఒక ప్రేమగల తాత, ఒక దారి చూపే గురువు కనిపించేవారు. మరి వెండి తెరపై ఆయన పోషించిన ఆ పెద్దరికం పాత్రలు, మనకందించిన ఆ తీపి గుర్తులు తెలుగు సినిమా ఉన్నంత వరకు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. లిజనర్స్, మరింతవరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా మరి ఆయన జీవిత విశేషాలు, సినీ విశేషాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళకలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

పల్లె కోరి పిల్ల కేలు గుర్రము బాలరాజు చంద్రలేఖ బాలనాగమ్మ అరటి పళ్ళు జామి పళ్ళు ద్రాక్ష గుత్తులు ఆడపిల్లలాడుకునే లక్క పెడతలు

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ಕೃಷ್ಣ.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల.

ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మన జీవన శైలిలో ఎక్కడో ఒక చోట ప్రశాంత వాతావరణం కావాలి. అటువంటి సమయంలో మనసు ప్రశాంతత కోసం ఏకాంతంగా ఉండడమే కాదు, వీణులకు విందుగా మంచి సంగీతమో హృదయాన్ని హత్తుకునే పాటలో వినాలి. మనసు ఉల్లాసం కోసం అలనాటి పాటలు వినాల్సిందే. మరి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4లో మీరు మెచ్చిన పాటలు ఆణిముచ్చలు కార్యక్రమం ద్వారా వినిపిస్తున్నాం. విని ఆనందించండి. మీ మొబైల్లో యాప్ ద్వారా కూడా ఎక్కడ ఉన్నా మన రేడియో విష్ణు ప్రసారాలను వినవచ్చు అని మర్చిపోకండి. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా పి సాంబశివరావు దర్శకత్వంలో 1980లో విడుదలైన చిత్రం అల్లరి బావ. కృష్ణ జయప్రద కథానాయకులుగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన మధువనిలో రాధికవో పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: అల్లరి బావ చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన మధువనిలో రాధికవో పాట విన్నారు కదా. ఇప్పుడు కె వాసు దర్శకత్వంలో చిరంజీవి కవిత జంటగా నటించిన 1980 నాటి చిత్రం ఆరని మంటలు. ఈ చిత్రం నుంచి సత్యం స్వరాలు అందించిన అన్నయ్య దీవెన పాట వింటారు. ఎస్పి శైలజ పాడిన ఈ పాట గోపి రచించారు. మరి పాట విందామా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఆరని మంటలు చిత్రం నుంచి ఎస్పి శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఏడంతస్తుల మేడ చిత్రం నుంచి కొమ్మలోని కోయిలమ్మ పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. 1980 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏడంతస్తుల మేడ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, సుజాత జంటగా నటించారు. మరి పాట విని

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strila lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఏడంతస్తుల మేడ చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట బాపు దర్శకత్వంలో మురళీమోహన్, రావు గోపాలరావు, శారద, దీప తదితరులు నటించిన చిత్రం కలియుగ రావణాసురుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన నల్లా నల్లని కళ్ళు పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. కలియుగ రావణాసురుడి చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. మీరు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన మన్నించుమా కడలేని ఈ దాహం పాట వింటారు. కళ్యాణ చక్రవర్తి చిత్రం నుంచి ఈ పాట వేటూరి రాయిగా చక్రవర్తి స్వరాలు అందించారు. ఇక ఈ చిత్రానికి ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వం వహించగా కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించారు. మరి పాట వినండి.

కళ్యాణ చక్రవర్తి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు కాళీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన న్యాయమైన దారిలోన సాగిపోదాం పాట వింటారు. వేటూరి రాసిన ఈ గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. 1980లో విడుదలైన కాళీ చిత్రానికి ఐవి శశి దర్శకత్వం వహించారు. రజనీకాంత్, చిరంజీవి, సీమ, శుభ ప్రధాన తారాగణంగా నటించారు. మరి పాట విందామా?

0: పదరా నాన్న మంచి చెయ్యాలి పది మంది మెచ్చాలి అరె పుణ్యం చేస్తే ఎప్పటికైనా ఫలితం ఉందిరా నువ్వు పాపం చేస్తే నీ దగ్గ నిన్నే వెంటాడేనురా న్యాయమైన దారిలోన సాగిపోదాం పదరా నాన్న మంచి చెయ్యాలి పది మంది మెచ్చాలి మంచి చెయ్యాలి పది మంది మెచ్చాలి
1: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
1: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి క్రమశిక్షణతో పాటు నిరంతర శ్రమ తప్పనిసరిగా ఉండాలి కదండి. మరి ఒక్క ఉద్యోగం సాధించడానికి ఏళ్ల పాటు కృషి చేస్తూ ఉంటారు. ఎర్ర సౌమిక మాత్రం వరుసగా 5 ప్రభుత్వ కొలువుల్ని సాధించారు. సౌమిక స్వస్థలం సికింద్రాబాద్, బన్సిల్లాల్ పేట, తండ్రి విజయ్ కుమార్ విశ్రాంత ఐఆర్ఎస్, తల్లి ప్రభావతి గృహిణి. డిగ్రీ వరకు సికింద్రాబాద్ లోనే చదివిన సౌమిక ఉస్మానియాలో పీజీ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి రాజకీయాల్లో మహిళలు అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన ప్రభావం తనపై ఉందంటారు ఆమె. పీజీలో ఉన్నప్పుడే 2 సార్లు యూపీఎస్సీ రాశారు. పీజీ తర్వాత టీజీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. గ్రూప్స్ తో పాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పరీక్షలు కూడా రాశారు. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ గ్రూప్ 4, గ్రూప్ 2లలో విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ గా చేస్తున్నారు. గ్రూప్ 3లో మంచి ర్యాంక్ సాధించినా ఇంకా నియామక ప్రక్రియ పూర్తవలేదు. బీహెచ్ఈఎల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తూనే మిగిలిన 4 ఉద్యోగాలు సాధించారు సౌమిక. 2020 నుంచే లక్ష్యం దిశగా అడుగులేస్తూ వచ్చారు. సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవడం, మాక్ టెస్టులు ఎక్కువగా రాయడం ఉద్యోగ సాధనలో ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. గంటల కొద్దీ చదవడం కంటే చదివింది ఎక్కువ కాలం గుర్తుండడం చాలా ముఖ్యం. యువత సామాజిక మాధ్యమాలతో ఎక్కువ దోస్తీ చేస్తూ ఉంటారు. నేను ఒకప్పుడు అంతే. ఒక దశలో నా స్క్రీన్ టైం చూసి ఆశ్చర్యంతో పాటు భయము కలిగింది. ఇన్స్టా రీల్స్ లో చిక్కుకుని విలువైన సమయం వృధా చేస్తున్నానని అర్థమైంది. ఆ వెంటనే ఇన్స్టాను అన్ఇన్స్టాల్ చేశా. ఇదే కీలక మలుపు. డిప్యూటీ తహసీల్దార్ గా ప్రజలకు మంచి సేవలను అందిస్తున్నానని చెప్తున్నారు సౌమిక. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజనేట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. కృషి, పట్టుదల, అవగాహన, సాధించగలమన్న నమ్మకం ఉండాలి. కానీ అసాధ్యాల్ని సుసాధ్యం చేయగలరు అమ్మాయిలు. అందుకు నిదర్శనం 16 ఏళ్ల సాగి శ్రీనిత్య. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో వేర్వేరు ఈవెంట్లలో బంగారు, వెండి, కాంస్య పథకాలు గెలుచుకున్న శ్రీనిత్య ప్రయాణం గురించి తెలుసుకుందామండి. గెలిచాక ఫలానా అమ్మాయి మాకు తెలుసు అని చెప్పుకోవడంలో ఉన్న కుతూహలం గెలుపు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రోత్సహించడంలో ఉండదు. అది స్విమ్మింగ్ లో రాణించాలని కలలుకనే వాళ్ళకి అస్సలే ఉండదు. స్విమ్ సూట్ వేసుకుంటావా, నలుగురిలో పరువు పోతుంది లాంటి మాటలు చాలానే వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనోబలం కావాలండి. అది మా అమ్మ నాన్నల రూపంలో ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది. మాది విశాఖపట్నం. నాన్న వెంకట సూర్యనారాయణ సూర్యనారాయణ రాజు, ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ సుమ, ఉపాధ్యాయురాలు. ఉద్యోగరీత్యా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బూచ్పల్లిలో స్థిరపడ్డాం. చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే చాలా ఇష్టం. నాన్నకు ఆసక్తి ఎక్కువే, కానీ చదువు కోసమని వాటికి దూరమయ్యారట. నేను ఏదో ఒక ఆటలో రాణించాలని కోరుకున్నారు. స్విమ్మింగ్ శిక్షణలో చేర్పించారు. అలా చిన్నప్పటి నుంచే ఈత నా జీవితంలో భాగమైంది. 7 ఏళ్ల వయసులో జిల్లా స్థాయి పోటీలో పాల్గొని 3వ స్థానంలో నిలిచాను. అప్పుడు అందుకున్న ప్రశంసలు చెప్పట్లే ఈతపై మక్కువను పెంచాయి. అది మొదలు వెనుదిరగలేదు. రోజుల్లో 6 గంటలు శిక్షణకే కేటాయిస్తా. ఈత సంబంధిత వ్యాయామాలు చేస్తూ ఉంటా. ఖేలో ఇండియా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో ఇప్పటిదాకా 300కు పైగానే పథకాలు గెలుచుకున్నా. అయితే ఇవన్నీ

అంత తేలికగా రాలేదు. ఎన్నో ఒడిదుడుకులు. ఓసారి పోటీలో నేను ఆ అమ్మాయి ఒకే సమయంలో ఈత పూర్తి చేశాం. ఆ అమ్మాయి కోచ్ జ్యూరీలో ఉండడంతో తనకి అవార్డు వచ్చింది. ఆ రోజు ఏడ్చేశా. ఇలాంటి వివక్షలు చాలానే ఎదుర్కొన్నాను. అయినా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాను. ఒలింపిక్స్కి వెళ్ళి దేశం తరపున ఆడాలన్నదే నా లక్ష్యం. దానికోసమే సాధన చేస్తున్నాను చెప్తున్నారు సాగి శ్రీనిత్య. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.

0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మహిళలు అమ్మాయిల జీవితంలో ఒత్తిడి, ఆందోళన ఎంతగా భాగమయ్యాయంటే ఏ ఒక్కరిని కదిపినా అన్ని వాటి కదలేనండి. అయితే ఇవి భారీ పనులు, ప్రాజెక్టులు విఫలమవడం వల్ల వచ్చినవి కాదంటున్నారు నిపుణులు. మనం తీసుకుంటున్న ఒత్తిడిలో దాదాపు 60% చిన్న చిన్న పనుల్లో ప్రతికూలతలే కారణమని జర్నల్ ఆఫ్ హ్యాపీనెస్ స్టడీస్ అధ్యయనంలో వెల్లడైంది. సమయానికి పిల్లలు నిద్ర లేకపోవడం, వాళ్ల తయారీకి ఆలస్యం అవడం, బస్ మిస్ అవ్వడం, ఆఫీస్కి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ లో చిక్కుపోవడం, అన్ని పనులు నెత్తికెత్తుకుంటూ మల్టీ టాస్కింగ్ చేయడానికి తయారవడం, ఇలాంటివే దీర్ఘకాలంలో మానసిక రుగ్మతలకు కారణమవుతున్నాయట. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలంటే బాగా విసుగ్గా చికాకుగా అనిపించినప్పుడు, పని ఒత్తిడికి దారితీస్తుందన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే శరీరానికి విశ్రాంతిని ఇవ్వమని చెప్తున్నారు. మైక్రోవాక్స్, కాఫీ బ్రేక్లు, చిన్న చిన్న వ్యాయామాలు, నచ్చిన వ్యక్తులతో మాట్లాడడం వంటివి చేయమంటున్నారు. దీనివల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలై సమస్య అప్పటికప్పుడే సమసిపోతుందట. అలానే కుటుంబ సభ్యులు దీన్ని గుర్తించి బయటపడేందుకు మహిళలకు సహకరించాలని చెబుతున్నారు. దంపతుల మధ్య మైక్రోవాన్స్, ఓ చిన్న ప్రశంస, పిల్లలు ఇచ్చే హగ్ అన్ని ఒత్తిడిని ఆదిలోనే నిర్మూలిస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. ఓకే లిసనర్స్, మరి ఇప్పుడు మనం ఒక చిన్న టిప్ గురించి తెలుసుకుందామండి. తడిని ఇట్టే పీల్చేసుకుంటుందని, జిడ్డుని వదలగొడుతుందని, సులువుగా శుభ్రం చేయొచ్చు వంటి కారణాలతో వంటింట్లో మైక్రో ఫైబర్ క్లాత్ ను వినియోగించడం పెరిగిపోయింది. పైగా ఎక్కువ కాలం బాగా మన్నుతున్నాయని, రీయూజ్ చేసుకోవచ్చని కూడా, అందుకే మహిళలు వీటిని వాడకానికి ఎక్కువ మక్కువ చెబుతున్నారు. చిన్న సన్నటి ఫైబర్స్ తో వీటిని తయారు చేస్తారు. కిటికీలు, అద్దాలు, గాజు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వంటగది, చెక్క ఫర్నిచర్ వంటి వాటి కోసం ఈ మైక్రో ఫైబర్ క్లీనిక్ క్లాత్ లను వినియోగించవచ్చు. ఇవి గీతలు పడకుండా చూడటమే కాదండి, దుమ్ము ధూళితో పాటు గ్రీజ్ మరకల్ని త్వరగా వదిలిస్తాయి. తడి పొడి రకాలుగా దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఆ తర్వాత వాటిని సరిగ్గా ఉతకపోతే మాత్రం బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉందట. అందుకే పని పూర్తయ్యాక ప్రతిసారి వేడి నీళ్లలో కాస్త వండ సోడా వేసి వాష్ చేయాలి. అయితే వేరే వస్త్రాలతో వీటిని కలపకూడదు. అలానే కఠిన రసాయనాలతో కాకుండా సహజ క్లీనర్లతో శుభ్రం చేయడం వల్ల మైక్రో ప్లాస్టిక్ ను విడుదల చేయకుండా అడ్డుకోవచ్చు. ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో సరికొత్త వంటకం గురించి తెలుసుకుందామండి. మరి దాని పేరు వచ్చేసి గోధుమ రవ్వతో వెరైటీగా ఇడ్లీ. మరి దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి లావుగా ఉండే గోధుమ రవ్వ 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నీళ్లు 1 కప్పు, నూనె చెంచా, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, మినపప్పు చెంచా, శనగపప్పు చెంచా, జీడిపప్పు పలుకులు టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, నెయ్యి 2 చెంచాలు, వంట సోడా 1/2 చెంచా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ తరుగు 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, అల్లం తురుగు చెంచా, పచ్చిమిర్చి తరుగు చెంచా, కొత్తిమీర తరుగు 1 టేబుల్ స్పూన్. ఇక తయారు విధానం గురించి తెలుసుకుందామండి. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు పలుకుల్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గోధుమ, బొంబాయి రవ్వల్ని కూడా వేసి దోరగా వేయించుకుని స్టవ్ ని కట్టేయాలి. ఇందులో తగినంత ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి అన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టాలి.

రెండు గంటలయ్యాక వంట సోడాతో పాటు కూరగాయ ముక్కల తరుగు వేసి మరో పావు కప్పు నీళ్లు పోసి కాస్త పలుచగా చేసుకోవాలి. ఇడ్లీ రేకులపై నెయ్యి రాసుకుని ఈ పిండిని వేసుకుని ఆవిరిపైన పావు గంట ఉడికించుకుంటే చాలండి, కమ్మని ఇడ్లీ సిద్ధమైపోతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మరి మరలా తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: விஷ்ணு எஃப்எம் 90.4. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధన్మని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
0: శరీరం బయట శుభ్రతను మనమే చూసుకుంటాం, మరి లోపలి శుభ్రతను ఎవరు చూసుకుంటారు? కిడ్నీలే. ఇవి పిడకలంటే ఉంటాయి కానీ గొప్ప పని చేస్తాయండి. నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను వడగడుతూ, ఎప్పటికప్పుడు వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటాయి. ఇవి సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో వ్యర్థ పదార్థాలు, ద్రవాలు, ఆమ్లాలు, అలాగే పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పేరుకుపోతాయి. తీవ్ర కిడ్నీ వైఫల్యం చివరి దశ కిడ్నీ జబ్బు బాధితుల్లో జరిగేది ఇదే. కిడ్నీ జబ్బు చివరి దశలోకి చేరుకున్నాక ఇక ఏమాత్రం మందులు పనిచేయని స్థితిలో రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్ చికిత్స లేదా కిడ్నీ మార్పిడి మాత్రమే శరణ్యం. దేని ప్రత్యేకత దానిదే. దెబ్బతిన్న కిడ్నీల పనిని పాక్షికంగా డయాలసిస్ చేస్తే కిడ్నీ మార్పిడి మొత్తం బాధ్యతను తీసుకుంటుంది. ఎవరికి ఏది అవసరమనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. సాధారణంగా రక్తం ద్వారా అందిన పోషకాలను కణాలు వినియోగించుకున్న తర్వాత కొన్ని వ్యర్థాలు, విషతుల్యాలు వెలువడుతూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు పోవడం చాలా కీలకం. కిడ్నీలు చేసే అతి ముఖ్యమైన పని ఇదే అండి. ఒక్కో మూత్రపిండంలో దాదాపు 10 లక్షల వడపోత విభాగాలు ఉంటాయి, అంటే నెఫ్రోన్లు అన్నమాట. ఇవి రోజుకి సుమారు 150 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ దాదాపు 2 లీటర్ల మూత్రాన్ని తయారు చేస్తాయి. వ్యర్థాలు, విషతుల్యాలని దీని ద్వారానే బయటికి పోతాయి. అయితే కిడ్నీలు ఒక్క రక్తాన్ని వడపోయడమే కాదండి, విటమిన్ డిని ప్రేరేపితం చేయడం ద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా తోడ్పడతాయి. అలాగే ఎరిథ్రోపాయిటిన్ ను ఉత్పత్తి చేస్తూ హీమోగ్లోబిన్, రక్త కణాలు తయారు కావడానికి రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు తగు మోతాదులో ఉండడానికి దోహదం చేస్తాయి. అందువల్ల కిడ్నీలు విఫలమైతే శరీరం మొత్తం చతికిల పడిపోతుంది. ఇక్కడే డయాలసిస్, కిడ్నీ మార్పిడి అందుకుంటున్నాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి కిడ్నీ మార్పిడి వల్ల కలిగే మేలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. తీవ్ర కిడ్నీ వైఫల్యం గలవారికి ఎంతో ఉపయుక్తం. దాతల నుంచి తీసుకున్న కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయటం దీనిలోని కీలకాంశం. ఇది సహజ కిడ్నీ కావటం వల్ల డయాలసిస్ కన్నా సమర్థంగా పనిచేస్తుంది. అందుకే దాతలు అందుబాటులో ఉంటే దీనికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. కాకపోతే దాతల కొరతే పెద్ద సమస్యగా మారింది. అవయవ మార్పిడి చట్టం ప్రకారం కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ దానం చేయొచ్చు. మనం బతకటానికి ఒక కిడ్నీ సరిపోతుందండి. కుటుంబ సభ్యులు ఒక కిడ్నీ దానం చేసినా హాయిగా జీవించారు.

జీవామృతులు అంటే బ్రెయిన్ డెడ్ అయిన వారి కిడ్నీలనైనా మార్పిడి చేయొచ్చు. జీవామృతుల కన్నా జీవించి ఉన్న వారి నుంచి తీసుకున్న కిడ్నీలు ఇంకా సమర్థంగా ఎక్కువ కాలం పనిచేస్తాయి. దాతల రక్తం గ్రూప్ వేరే అయినా సరిపోయేలా కిడ్నీని మార్చడం పరస్పర అంగీకారంతో ఒకరికి సరిపడిన కిడ్నీ సరిపోయే మరొకరికి అమర్చే పద్ధతులతో ఇప్పుడు ఎక్కువ మందికి కిడ్నీ చేసే దశలు బాధకు

ఉంచుకోవడం చాలా మంచిది. ఇక వీటి గురించి చిక్కులు. కిడ్నీ మార్పిడి అనంతరం శరీరం దాన్ని తిరస్కరించకుండా ఉండటానికి రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు చాలా అవసరమండి. వీటిని జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులతో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక కిడ్నీలు విఫలమైన వారిలో అందరికీ కిడ్నీ మార్పిడి ఉపయోగపడకపోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, గుండె లేదా రక్తనాళాల జబ్బులు గల వారికి కిడ్నీ మార్పిడి కన్నా డయాలసిస్ చికిత్స చాలా మేలు. కొన్ని జబ్బులు సమస్యలు గల వారికి ఇది అస్సలు సరిపోదు. అవేంటంటే కొద్ది సంవత్సరాల్లో మరణానికి దారితీసే దీర్ఘకాల సమస్యలు, డిమ్నేషియా, నియంత్రణలో లేని మానసిక జబ్బులు, తీవ్ర ఊబకాయం, మందులు వేసుకోవటాన్ని మర్చిపోవడం, మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యసనం, డయాలసిస్ లేదా ఔషధ చికిత్సలను సరిగ్గా పాటించకపోవడం, ఇటీవల క్యాన్సర్లకు చికిత్స తీసుకోవడం. ఓకే లిజనర్స్, వినరు కదా, ఇప్పుడు మరి డయాలసిస్ గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. కిడ్నీ జబ్బు నెమ్మదిగా ముదురుతూ వస్తూ ఉంటుంది. ఇది చివరి దశకు చేరటానికి, ప్రాణాంతక సమస్యలు తలెత్తడానికి కొన్ని నెలలు, ఏళ్ళు పట్టచ్చు. అయితే కొందరిలో తొలిసారి తీవ్ర కిడ్నీ వైఫల్యం బయటపడచ్చు. ఏదేమైనా కిడ్నీలు రెండు చెడిపోయి అవి ప్రాణాలు నిలబెట్టలేని స్థితికి చేరుకున్నప్పుడు డయాలసిస్ అవసరమవుతుందండి. ఆకలి మందకించటం, వికారం, వాంతులు, కాళ్ళవాపు, ఆయాసం, ఒళ్ళంత దురదలు, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు ఎక్కువగా వేధిస్తుంటే డయాలసిస్ సమయం ఆసన్నమైందని అర్థం. డయాలసిస్లో రెండు రకాలున్నాయండి. అవి పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్. ముందుగా మనం పెరిటోనియల్ డయాలసిస్ గురించి తెలుసుకుందాం. ఇది ఎవరికి వారు ఇంట్లోనే చేసుకునే డయాలసిస్ ప్రక్రియ. ఇందులో ముందుగా శస్త్రచికిత్స ద్వారా కడుపు మీద బొడ్డు సమీపంలో లోపలికి మృదువైన గొట్టాన్ని అమర్చుతారు. ఇది ప్రత్యేక ద్రవాన్ని లోపలికి పంపడానికి, బయటకు తీయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ద్రవంతో కూడిన బ్యాగ్ ను పైకి ఎత్తి పట్టుకుంటే ద్రవం లోపలికి వెళ్ళిపోతుంది. దాదాపు 5-6 గంటల సేపు ద్రవం లోపలే ఉంటుంది. ఈ సమయంలో కడుపు లోపలి గోడలో ఉండే సూక్ష్మ రక్తనాళాల నుంచి వ్యర్థాలను, విషతుల్యాలను, నీటిని లాగేసుకుంటుంది. తరువాత ద్రవాన్ని బయటికి తీస్తే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, రక్తం శుద్ధవుతుంది. ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ లో ఆటోమేట్ పద్ధతి కూడా ఉందండి. ఇందులో సైక్లర్ అనే పరికరం దానంతటదే ద్రవాన్ని లోపలికి పంపిస్తుంది, బయటకు కూడా తీసేస్తుంది. మనుషుల ప్రమేయం ఉండదు. ఆటోమేట్ పద్ధతిని రాత్రిపూట పడుకున్నప్పుడు చేస్తూ ఉంటారు. నిద్ర లేచేసరికి డయాలసిస్ పూర్తయిపోతుంది. వ్యర్థాలతో కూడిన ద్రవాన్ని ఉదయం పారబోస్తే సరి. మరి వీటి వల్ల కలిగే అనుకూలతలు, ఇంట్లోనే చేసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట చేసుకునే ఆటోమేట్ పద్ధతిలో పనులకు, ఉద్యోగాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులతో యథావిధిగా గడపచ్చు. 4 కలిసి వేడుకలకు హాజరు కావచ్చు. మరి ప్రతికూలతలు, పెరిటోనియల్ డయాలసిస్ సామాగ్రిని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. చిన్న ట్యూబ్లను ఎలా జోడించాలో, ఎలా తీయాలో నేర్చుకోవాలి. ఎవరికి వారు చేసుకోవడం కుదరకపోతే ఇంట్లోని వాళ్ళు సహాయం తీసుకోవాలి. కడుపు కుహారంలో ద్రవం మూలంగా పీడనం పెరిగి అక్కడి కండరం బలహీనపడచ్చు, ఒక చీలిక కూడా ఏర్పడచ్చు. డయాలసిస్ కోసం వాడే ద్రవాన్ని శరీరం కొంత గ్రహిస్తే బరువు పెరిగే ప్రమాదము ఉంది. కడుపు లోపలి గోడకు ఇన్ఫెక్షన్ కూడా తలెత్తచ్చు. కొద్ది సంవత్సరాల తర్వాత డయాలసిస్ పనిచేయకపోవచ్చు. అప్పుడు హీమోడయాలసిస్ కు మారాల్సి వస్తుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఇప్పుడు మరి హీమోడయాలసిస్ గురించి తెలుసుకుందాం. ఇందులో డయాలసిస్ యంత్రం కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు చేసే వడపూత పనిని ఇదే చేసేస్తుందండి. ఈ యంత్రంలో వెంట్రుకంత సన్నటి గొట్టాలుంటాయి. అతి పలుచటి పొరతతో కూడిన ఈ గొట్టాల చుట్టూరా నీటితో పాటు నిర్ణీత ప్రమాణాల్లో కాల్షియం, సోడియం, పొటాషియం, బైకార్బోనేట్ వంటి లవణాలతో కూడిన ప్రత్యేక ద్రవం తిరుగుతూ ఉంటుంది. గొట్టాల నుంచి రక్తం ప్రవహించేటప్పుడు రక్తంలోని వ్యర్థాలు ద్రవంలోకి చేరుకుంటాయి. శుద్ధి అయిన రక్తం తిరిగి ఒంట్లోకి చేరుకుంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తుంది. చాలా వరకు దీన్ని ఆసుపత్రులు, క్లినిక్లలోనే చేస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆసుపత్రుల్లో వారానికి కనీసం 3 సార్లు డయాలసిస్ అవసరం.

అవుతుంది. ఒక సెషన్కు 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. ఇంట్లోనైతే వారానికి 3 నుంచి 6 సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెషన్కు 3 నుంచి 10 గంటలు పడుతుంది. డయాలసిస్ యంత్రం వేగాన్ని మామూలు సిర తట్టుకోలేదు, కాబట్టి సిరను బలోపేతం చేయడానికి ఇందుకోసం సర్జరీ చేసి సిరను ధమనిని కలపాలి. ఇందుకు సుమారు 2 నెలల సమయం పడుతుంది. డయాలసిస్ ఆరంభించడానికి ముందే సిరను సన్నద్ధం చేయటం ఎంతైనా అవసరం. ఇక అనుకూలతలు, ప్రతిరోజు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డయాలసిస్ ప్రక్రియ గురించి పెద్దగా నేర్చుకోవాల్సిన పనే లేదు. నర్సు లేదా టెక్నీషియన్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ప్రతికూలతలు, డయాలసిస్ చికిత్స కోసం తరచూ ఆసుపత్రికి రావటం, వేచి ఉండటం, చికిత్సకు సమయం పట్టడం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. రాత్రిపూట చేయించుకుంటే ఇలాంటి ఇబ్బందిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. డయాలసిస్ చేసేటప్పుడు రక్తపోటు పడిపోయే ప్రమాదం ఉంది. తల తేలినట్టు అనిపించడం, ఆయాసం, కడుపు నొప్పి, వికారం, వాంతి వంటి సమస్యలు కూడా కనిపించవచ్చండి. డయాలసిస్ చేసే చోట ఇన్ఫెక్షన్ తలెత్తచ్చు, రక్తం గడ్డకట్టడం, అప్పుడు మరోసారి సర్జరీ చేసి ఫిస్టులా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈ రోజు మనం కిడ్నీల గురించి తెలుసుకున్నాం. నేటి సమాచారం మీ ఆరోగ్య జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలకి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్, కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీది కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు కానీ రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
2: మేం రసాయనాల్ని స్ప్రే చేశాం కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో, రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
1: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబూ కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
2: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కాని పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి కనిపించవు.
1: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు, ఇయర్విగ్లు కత్తెర తెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగ్లు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగ్లు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెర తెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా, నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని, ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబూ కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండీ తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
3: మా అమ్మ మొక్కజొన్నలను ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని, చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని, దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలు ఎత్తుకు పెరిగి పూత పట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టే కాబట్టి.
1: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద 1 మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలు చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని, వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు

0: నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
1: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరోన్ న్యాగి అర హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
2: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
1: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. అరగంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కు పొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదిప్పాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో ఒక 5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని ఒక వారంపాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు. స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫాట్ యాగి బూడిద ముక్కుపొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కుపొడిని ఒక మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 1/2 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని ఒక చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
2: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.

0: మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలని చంపేస్తాయి. కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చేయండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు నేస్తాలని, స్థానిక మొక్కలని వాడితే కత్తెర తెగులు పురుగులని అదుపు చేసి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన దిగుబడిని ప్రకృతే మీకు బహుమతిగా ఇస్తుంది.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్

ఫోన్ 0881622345.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు

0: చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

FM 90.4 ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రెడి విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. తెలుసు కదండి మీ అందరికీ అది సంగతి కార్యక్రమంలో మనం ప్రతిరోజు మూడు వింతలు అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకి మూడు వింతలు మీకు వినిపిస్తూ ఉన్నాం. మరి

ఈరోజు ముందుగా ఒక పక్షి గూడు కడితే ఆ గూడు మనుషులు తినగలిగేదిగా ఉంటుందట. మరి పక్షి గూడుని మనుషులు సూప్ చేసుకుని తాగుతారట. మరి ఈ గూడు రేటు చూస్తే ఆశ్చర్యం కలగక మాత్రం మానదండి. ఖరీదు ఎంత తెలుసా? 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అబ్బా, ఆ పక్షి పేరే ఎడిబుల్ బర్డ్. మరి ఈ పక్షి వింతులు విశేషాలు ఏంటో ఒకసారి చూద్దామా? ఈ పక్షి పేరు ఎడిబుల్ బర్డ్ అంటారు. ఎడిబుల్ అంటే తినగలిగేది అని అర్థం. దీని సైజు 12 సెంటీమీటర్లు మాత్రమే, పిచ్చుకంత ఉంటుంది. బరువు అయితే 15 నుంచి 18 గ్రాములు, చాలా చిన్నది. ముదురు గోధుమ నలుపు, పొట్ట లేత రంగు, మెరుపు లేదు. దీని రెక్కలు పొడవైన వంకర కత్తిలాగా ఉంటాయి. గంటకి 150 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. తోక చిన్నది, చీలు ఉంటుంది. ఇది ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, అండమాన్ దీవుల్లో ఉంటుందండి. సముద్రం దగ్గర గుహలు, చీకటి తేమగా ఉండే గుహల్లో లక్షల కొద్దీ ఉంటాయి. ఇది గబ్బిలంలాగా ధ్వని తరంగాల్ని వాడుతుంది. క్లిక్ క్లిక్ అని శబ్దం చేసి గుహ లోపల చీకట్లో దారి కనుక్కుంటూ ఉంటుంది. పక్షుల్లో ఇది చాలా అరుదండి. ఇది గూడు అసలు ఎలా కడుతుంది అని కనుక చూస్తే, ఈ గూడు కట్టడం అనేది అసలైన వింత. గూడు పుల్లలు గడ్డి మట్టి దూదితో కాదండి, తన ఉమ్మితోటి కడుతుంది. అది ఎలా అంటారా, మగపక్షి గొంతు కింద 2 లాలాజల గ్రంథులుంటాయి. సంతానం కాలంలో అవి ఉబ్బి పెద్ద అవుతాయి. ఆ గ్రంథుల నుండి జిగురులాంటి తెల్లటి ఉమ్మి ఊరుతుంది. అది గాలి తగలగానే గట్టిపడుతుంది, సిమెంట్ లాగన్నమాట. గుహ గోడకి పైకప్పుకి అతుక్కుని నోటి దారంలాగా ఉమ్మి ఊసి అర్ధ చంద్రాకారంలో గూడు కడుతుంది. ఇలా గూడు నిర్మించడానికి 35 నుంచి 45 రోజులు పడుతుంది. గూడు సైజు 6 నుంచి 7 సెంటీమీటర్ల వెడల్పు, 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతు ఉంటుంది. మొదటిసారి కట్టిన గూడు తెల్లగా శుభ్రంగా ఉంటుంది. దీన్ని వైట్ నెస్ట్ అని అంటారు. రేటు ఎక్కువగా ఉంటుందండి. 2 నుంచి 3 సార్లు కడితే ఈకలు చెత్త కలిసి పసుపు ఎరుపు రంగు వస్తుంది. గూడు ఎండిన తర్వాత గట్టిగా పెళుసులుగా ఉంటుంది. నీళ్లల్లో నానబెడితే జెల్లీలాగా అవుతుంది. గూడు కట్టడానికి పక్షి శరీరంలో సగం బరువు అయ్యేంత ప్రోటీన్, కాల్షియం ఖర్చు చేసింది. ప్రాణం పెట్టి కడుతుంది. మరి ఈ పక్షి గూడునే ఎందుకు తింటారు అంటే, చైనాలో 400 సంవత్సరాలుగా దీన్ని రాజ భోజనంగా తింటూ ఉన్నారు. దీన్ని యాన్వో అంటారు. ఈ పక్షి పెట్టే ఈ గూడులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి ఉంటుందని, చర్మం ముడతలు పడవని వీరి నమ్మకం. ఈ గూడికి సొంతంగా రుచి అంటూ ఉండదండి. కోడి సూప్, కొబ్బరి పాలు, పంచదార పాకంలో వేసి సూప్ లాగా తింటారు. జెల్లీలాగా మెత్తగా ఉంటుంది. 1 కిలో తెల్ల గూడు 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు ఉంటుందట. 1 గిన్నె సూప్ 5,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పాతకాలంలో చైనా రాజులు మాత్రమే తినేవారట. ఇప్పుడు పెళ్లిళ్ళు, పండుగలకి స్టేటస్ కోసం ఈ సూప్ని వడ్డిస్తూ ఉంటారు. ఈ పక్షి గూళ్లు సేకరించడం చాలా కష్టం, ప్రాణంతో చెలగటం అని చెప్పుకోవాలి. గుహలు 100 నుంచి 2,000 మీటర్లు ఎత్తులో ఉంటాయి. గూళ్లు పైకప్పుకి వేళ్లాడుతూ ఉంటాయి. వెదురు బొంగు తాడుతో నిచ్చెనలా కట్టి పైకి గుహల్లోకి ఎక్కుతారు. గుహ లోపల కారు చీకటిగా ఉంటుంది. లక్షల గబ్బిలాలు, బొద్దింకలు ఉంటాయి. అమోనియా వాసన వస్తూ ఉంటుంది. ఊపిరి ఆడదు. ఒకవేళ అంత ఎత్తు నుండి ప్రమాదవశాత్తు పడితే అంతే సంగతులు. 3 సార్లు మాత్రమే ఈ గూళ్లు తీస్తారు. గుడ్లు పెట్టక ముందు పిల్లలు ఎగిరిపోయాక తీస్తారు. ఇప్పుడు కాంక్రీట్ భవనాలు కట్టి స్పీకర్స్లో పక్షి శబ్దం పెట్టి పక్షుల్ని అక్కడికి రప్పిస్తూ ఉన్నారు. ఇండోనేషియా, మలేషియాలో ఈ విధంగా కోట్ల వ్యాపారం జరుగుతోంది. వింత ఏంటంటే, గూడు తీసేసిన 24 గంటల్లో పక్షి మళ్లీ గూడు కట్టడం మొదలు పెడుతుంది. కష్టజీవి అని చెప్పుకోవచ్చు. మనుషులు ఈ గూడు తినడం వల్ల పక్షులకి కష్టాలు ఉన్నాయి. డబ్బు కోసం గూళ్ళని, గుడ్లని పిల్లలు ఉండగానే తినేస్తూ ఉన్నారు. పక్షి జనాభా తగ్గిపోతోంది. అందువల్ల ప్రభుత్వాలు కొన్ని గుహల్ని రక్షిత ప్రాంతంగా చేశారు. చివరిగా చెప్పాలంటే, ఎడిబుల్ పక్షి ఉమ్మితో బంగారం చేసే పక్షి, దాని కష్టం మనిషికి లగ్జరీ అయింది. విన్నారు కదండి ఎడిబుల్ పక్షి వింతలు. మరి మరో వింత తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తోంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో 3 వింతలు వింటున్నాం కదండి. ఇప్పటి వరకు మనం ఎడిబుల్ పక్షి కథా కమామిషు విన్నాం. ఇప్పుడు మరో వింత చూద్దాం. అతి ఖరీదైన తిండి కిలో 8 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అది పండించడం, దానంతట అదే భూమిలో మలవాలి. భూమి కింద 30 సెంటీమీటర్ల లోతన పెరిగే అతి అరుదైన పుట్టగొడుగు ఇది. దీన్నే వైట్ ట్రూఫుల్ అంటారు. భూమి లోపల

తెల్లని వజ్రం, వంటగది బంగారం అనొచ్చు. ఈ తెల్ల వజ్రం గురించి వింతలేంటో చూద్దాం. ఇది భూగర్భ పుట్టగొడుగు, చెట్టు వేర్లతో స్నేహం చేసి బతుకుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఇటలీలో ఆల్బా పీడ్మాంట్ ప్రాంతంలో 90%, కొంచెం క్రొయేషియా స్లోవేనియా ప్రాంతాల్లో దొరుకుతుంది. సెప్టెంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు ఈ 3 నెలలు మాత్రమే దొరుకుతుంది. వానలు పడ్డాక వస్తుంది. ఓక్, విల్లో, వోప్లర్, లిండెన్, హేజల్నట్ చెట్ల వేర్ల దగ్గర నుంచి మాత్రమే ఇవి మొలుస్తూ ఉంటాయి. ఆ చెట్టు 40 ఏళ్లు దాటి ఉండాలి. ఈ పుట్టగొడుగులు వాల్నట్ అంత సైజు నుంచి పిడికలంత వరకు ఉంటాయి. 20 గ్రాముల నుంచి 1 కేజీ వరకు అవుతుంది. పై తొక్క లేత పసుపు క్రీమ్ రంగుతో నున్నగా ఉంటుంది. లోపల తెలుపు లేత గోధుమ రంగులో పాల లాంటి తెల్ల గీతలు ఉంటాయి. వెల్లుల్లి, పాత చీజ్, తేనె, తడి, మట్టి కలిపినట్టు చాలా ఘాటుగా 1 కిలోమీటర్ వరకు వాసన వస్తుంది. దీని రుచిని మాటల్లో చెప్పలేం. ఇప్పుడున్న రుచులకి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తెల్ల పుట్టగొడుగుల్ని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పండించలేకపోయారు. 50 ఏళ్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. బ్లాక్ పుట్టగొడుగుల్ని పండించగలిగారు. మరి ఇది భూమి లోపల 30 సెంటీమీటర్ల లోతులు ఉంటుంది కాబట్టి కుక్కతోనే పసిగట్టిస్తారు. వేటకు వెళ్లే వాళ్ళని ట్రిఫోలావ్ అంటారు. తాత ముత్తాతల నుంచి రహస్య ప్రదేశాలు తెలుసు. అర్ధరాత్రి వెళ్తారు, ఎవరికీ చెప్పరు. లగోట్టో రోమాగ్నోలో ఈ జాతి కుక్కకి 2 ఏళ్లు శిక్షణిస్తారు. వాసన బట్టి కాలుతో గీరి చూపిస్తుంది. తెల్లవారుజామున అంటే 2 నుంచి 5 గంటల వరకు చలి మంచులో వాసన ఘాటుగా వస్తూ ఉంటుంది. టార్చ్ అనేది వెయ్యరు. కుక్క చూపించిన చోట చిన్న గుణపం లేదా కర్రతో నెమ్మదిగా తీస్తారు. గీత పడితే రేటు పడిపోతుంది. తీసిన తర్వాత గుంతని మళ్ళీ మట్టి ఆకులతో కప్పెడతారు. వచ్చే ఏడాది మళ్ళీ రావడానికన్నమాట. మరి ఇది ఎందుకంత రేటు అని కనుక చూస్తే, ఏడాదికి ప్రపంచం మొత్తంలో 3 టన్నులు మాత్రమే, వజ్రం కంటే తక్కువగా దొరుకుతుంది. దీన్ని పండించడానికి మనిషి కంట్రోల్లో లేదు. ప్రకృతి ఇస్తేనే వాన, చలి, చెట్టు అన్ని కుదరాలి. నిల్వ చేయడానికి అస్సలు కుదరదండి. ఫ్రిడ్జ్లో పెట్టినా రుచి చచ్చిపోతుంది. ఫ్లైట్లో 24 గంటల్లో హోటల్స్కి పంపాలి. వేట ఖర్చు చాలా ఎక్కువ. కుక్క శిక్షణకి 5 లక్షలు ఖర్చు చేస్తారు. రాత్రంతా అడవిలో తిరగాలి. ఒక రాత్రికి 100 గ్రాములు దొరికితే చాలా గొప్పని చెప్పుకోవచ్చు. ఇది తినేది మాత్రం కోటీశ్వర్లే. 2021లో 830 గ్రాముల ట్రఫల్ 28 లక్షలు పలికింది. 2014లో 1.89 కేజీలు 12 లక్షల డాలర్లు, అంటే దగ్గర దగ్గర 10 కోట్లు అన్నమాట. ఈ వైట్ ట్రఫల్ని ఎప్పుడూ వేడి చేయకూడదు. 40 డిగ్రీలు దాటితే వాసన ఆవిరైపోతుంది. అందుకే ప్రత్యేకమైన స్టీల్ తురుము పీటతో కాగితం అంత పల్చగా వేడి ఆహారం మీద తురుముతారు. వేడి పాస్తా, రిసోర్జో, గుడ్డు, ఆమ్లెట్, వెన్న రొట్టె వేడి తగలగానే వాసన గుబాళిస్తూ ఉంటుంది. ఒక్క మనిషి 8 నుంచి 10 గ్రాములు సరిపోతుంది. ఆల్బోలో ట్రఫల్ ఫెయిర్ జరుగుతూ ఉంటుంది. దీని వాసన చూడడానికి టికెట్ 5,000 రూపాయలు. వేలంలో కోటీశ్వర్లు మాత్రమే పాడుకుంటారు. ఈ వైట్ ట్రఫల్, ఈ పుట్టగొడుగులు తిండి కాదండి, భూమిచ్చిన అనుభవం. డైరెక్ట్గా ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ఆహారం. ఇది మనిషి పండించలేడు. డబ్బుంటే చాలు, ఒక్కసారైనా తినడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదండి, ప్రకృతి ప్రసాదించిన వైట్ ట్రఫల్ వింతలు. మరి మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎండిఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 వింతలు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ప్రకృతి బడి నుంచి వచ్చిన వైట్ ట్రఫుల్ గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరో వింత.

మీ అందరికోసం. ఎర్ర బంగారం గురించి చెప్తాను. ఎర్ర బంగారం అంటే ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి, మన దేశంలో కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వు. ప్రపంచంలోనే అతి ఖరీదైన సుగంధ ద్రవ్యం ఇది. కిలో 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. బంగారం కంటే ఖరీదు. ఈ కుంకుమ పువ్వు విశేషాలు తెలుసుకుందామా? దీని అసలు పేరు సాఫ్రాన్ క్రోకస్. పువ్వులో ఉండే 3 ఎర్రటి కాడలు, వీటినే కేసరాలు అంటారు. అవే కుంకుమ పువ్వు. దారంలాగా సన్నగా ముదురు ఎరుపు రంగుతో ఒక చివర కాస్త పసుపు, 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని వాసన తేనె, గడ్డి, మెటల్ కలిపినట్టు తీయగా ఘాటుగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రుచి కాస్త చేదుగా తీయగానూ ఉంటుంది. ఎక్కువ వేస్తే చేదవుతుంది. పాలలో వేయాలంటే చిటికెడు చాలు. నీళ్లలో వేస్తే బంగారపు పసుపు రంగు వస్తుంది. ఒక కాడ 1 లీటర్ నీళ్ళకి రంగు సరిపోతుంది. వింత ఏంటంటే 1 లక్ష పువ్వుల నుంచి 1 కేజీ కుంకుమ పువ్వు వస్తుంది. ఈ పువ్వులో 3 కాడలు మాత్రమే. ఇది ఎక్కడ పండుతుంది అంటే ప్రపంచంలో 90% ఇరాన్లో పండుతుంది. ప్రత్యేకత ఏంటంటే చవకగా నాణ్యతతో బాగుంటుంది. అలాగే మన దేశంలో కాశ్మీర్లో ప్రపంచంలో బెస్ట్ మోంగ్రా రకం పండిస్తారు. దీనికి రంగు, రుచి, వాసన 3 ఎక్కువే. స్పెయిన్లో లా ముంచా రకం చాలా ఫేమస్. కాశ్మీర్ మోంగ్రా కుంకుమ పువ్వుకి GI ట్యాగ్ ఉంది. ప్రపంచంలో నంబర్ 1 క్వాలిటీ. క్రోసిన్ శాతం ఎనిమిది శాతం పైనే ఉంటే నంబర్ 1. ఎందుకంత ఖరీదు అంటే తెల్లవారుజామున 5 గంటలకి పువ్వు ఉచ్చుకోకముందే కోయాలి. ఒక్కొక్క పువ్వుని చేత్తో కోస్తారు. మిషన్ మీద కోయకూడదు. పువ్వు నుంచి 3 ఎర్ర కాడలు గోరుతో జాగ్రత్తగా వేరు చేస్తారు. రెప్ప వేస్తే కాడ విరిగిపోతుంది. నీడలో లేదంటే తక్కువ వేడి మీద ఆరబెట్టాలి. ఎక్కువ వేడి తగిలితే రంగు, వాసన పోతుంది. 1 కేజీ కుంకుమ పువ్వు కోసం 400 గంటలు పనిచేయాలి. 150 మంది ఒకరోజు పనిచేస్తే 1 కేజీ కుంకుమ పువ్వు వస్తుంది. ఏడాదికి 2 వారాలు మాత్రమే పువ్వు పోస్తుంది. అక్టోబర్, నవంబర్ తప్పితే ఇంకో ఏడాది ఆగాలి. 1 గ్రాము కుంకుమ పువ్వు అంటే 150 పువ్వులు. కుంకుమ పువ్వు అంటే ఖరీదైన సుగంధ ద్రవ్యం. అందుకే దీన్ని ఎర్ర బంగారం అన్నారు. విన్నారు కదండి కుంకుమ పువ్వు విశేషాలు. మరి రేపటి ప్రసారంలో మరో 3 వింతలతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాలు మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి.
1: నేను మీ ఆర్జే గాయత్రి.
0: వచ్చేసామండి. మరి మీరు మాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాం. అండ్ ల్యాండ్ స్టేడియం రేడియో విషన్ 90.4.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈరోజు మనతో ఆర్జే గాయత్రి గారు కూడా ఉన్నారు. హాయ్ గాయత్రి.
1: హాయ్ పల్లవి. మరి వాళ్ళ ఏ టాపిక్తో వచ్చేసావు?
0: ఈరోజు నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను.
1: ఆహా, మరేం క్వశ్చన్ అది?
0: కోస్తే తరుగుతుంది, కడిగితే కరుగుతుంది, ఆన్సర్ ఏంటంటావు?
1: ఏమో ఆలోచిస్తూ ఉంటాను, ఈ లోపు మన లిసనర్స్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం.
0: ఓకే లిసనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ని అయితే ఆన్సర్ అడిగి తెలుసుకుందాం. హలో,
6: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: గాయత్రి మేడం, పల్లవి మేడం గారికి, విష్ణు రేడియో స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: నమస్కారం అండి.
6: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన గ్రామం, హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నాం మేడం. వర్షం అంటూ ఏం లేదు మేడం, వర్షం కోసమే ఎదురు చూస్తున్నాము.
0: అలానే ఉందండి, చల్ల చల్ల.
6: అవును, గాలి ఉంది మేడం, మోడల్ అవుతున్నాయి కానీ మబ్బుగా అవుతున్నాయి, వర్షం రావడం లేదు మేడం.
0: మాకు చాలా చల్లగా
7: ఉంది.
6: అబ్బాయి గారు మేడం సినిమా పేరు?
0: ఒక్క నిమిషం అండి, వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
6: విన్నాను మేడం. కోస్తే తరుగుతుంది,
0: కోస్తే తరుగుతుంది, కడిగితే కరుగుతుంది, ఆన్సర్ ఏంటంటారు?
6: ఏమో ఐస్ అనుకుంటాను మేడం, లాస్ట్ వింటాను మేడం సమాధానం.
0: సరే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
6: అబ్బాయి గారు మేడం, అబ్బాయి గారు.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
6: మీ తసదీయ పాండుగొల్లు అనే పాట ఉంటుంది మేడం, బయట జల్లు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఇద్దరికి మేడం గారు, ఇద్దరికి నమస్తేలు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు సువర్ణ మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం గారు. బాగున్నారా మేడం గారు?
0: మేము చాలా బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు.
0: మరి క్వశ్చన్ అడిగాను ఈ రోజు, విన్నారా? మరి
1: అది క్యాన్ అనుకున్నా మేడం, క్యాన్ అంటే ఇది కొవ్వొత్తి అనుకున్నా మేడం.
0: కొవ్వొత్తి అంటారా
1: అని అనుకున్నాను. లాస్ట్ మీరే ఫిలప్ చేయండి మేడం గారు.
0: అండి తప్పకుండా చెప్తాను లాస్ట్ లో.
1: ఇంటికి దీపం ఇల్లాలు మేడం గారు చిత్రం పేరు.
0: ఓకే అండి, మరి ఆ మూవీ నుంచి?
1: ఆ మూవీ నుంచి నీవే నీవే పీవీ శ్రీనివాస్ పాడినారు చూడు.

0: గారు,
1: ఏం పాట అండి?
0: నీవే నీవే నీవే నీవే నీవే నాని. అదే పాడమాలి గారు.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రదూర్పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నామండి. మరి ఇవాళ క్వశ్చన్ విన్నారా?
1: విన్నా మేడం. ఐస్ అనుకుంటున్నాను మేడం.
0: ఐస్ అంటారండి ఆన్సర్?
1: అనుకుంటున్నా. మరి లాస్ట్ మీరు చెప్తారు కదా. ఇది
0: తప్పకుండా చెప్తానండి. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: గుడే బకావళి కథ సినిమా.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: నన్ను దోచుకుందు బటే వన్నెల దొరసాన సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నా అండి. పోలయ్య గారు ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నాను మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: వినలేదు, చెప్పండి మేడం.
0: కోస్తే తరుగుతుంది, కడిగితే కరుగుతుంది. ఆన్సర్ ఏంటంటారు?
1: కోస్తే
0: తరుగుతుంది, కడిగితే కరుగుతుంది. ఆన్సర్ ఏంటంటారు మరి?
1: కోస్తే తరుగుతుంది, కడిగితే
0: కరుగుతుంది.
1: తరుగుతుంది, తరుగుతుంది అన్నమాట.
0: మీరు చెప్పేస్తారని అనుకుంటున్నాను నేను ఆన్సర్.
1: కోస్తే తరుగుతుంది, తడిస్తే
0: కరుగుతుంది.
1: తడిగితే కరుగుతుంది. తడిగితే కరుగుతుంది అంటే ఇంకా అది ఉప్పు కరుగుతుంది, చక్కెర కరుగుతుంది, బెల్లం కరుగుతుంది.
0: ఉప్పుని కొయ్యలేం కదండి.
1: అవును మేడం. అది ఒక కూరగాయ తరిగేది ఉప్పును కోయలేము అంటే
0: ఆలోచించండి, వచ్చేసింది మీకు ఆన్సర్. మీరే చెప్తారు ఈరోజు లైవ్ లో, ఆలోచించండి. అయితే
1: కోస్తే తరుగుతుంది, తరిగితే
0: ఓకే అండి. మరి ఇంతలోపు ఆలోచిస్తూ ఉండండి, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటారు ఈరోజు?
1: సాంగ్ వచ్చేసి మేడం రౌడీ అల్లుడు మూవీ నుంచి.
0: ఆ మూవీ నుంచి అండి.
1: అనే పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఓకే లిజనర్స్, మీరు అడిగిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య మాట్లాడు. లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, చాలా రోజులు చేయక ఫోన్ చేయక ఎలా చేసిన మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: ఏం మేడం క్వశ్చన్?
0: కోస్తే తరుగుతుంది, కడిగితే కరుగుతుంది, ఏంటది?
1: కోస్తే కరుగుతుంది, కడిగితే కరుగుతుంది. మేడం ఏం మేడం ఇది కదా,
0: చాలా ఈజీగా ఉంటదండి ఆన్సర్.
1: అదే మేడం,
0: చిన్న క్లూ ఇమ్మంటారా లేకపోతే?
1: మేడం
0: చిన్న హింట్ ఏమైనా ఇమ్మంటారా లేకపోతే? అది రోజు వాడతామండి మనం.
1: రోజు వాడతాం.
0: అది లేకపోతే మన రోజే మొదలవదు.
1: ఉల్లిగడ్డ మేడం?
0: ఉల్లిగడ్డ
1: మేడం.

0: అంటారా, ఇంకేమన్నా ఆన్సర్స్ ఉన్నాయా లేకపోతే ఆలోచించండి. ఇంకా
1: ఇంట్లో కూడా అంటే ఇంకా అంటే ఇంకేది మేడం, అదే ఉంది నాకు కరుగుతుంది అంటే ఇంకా అదే ఉంటుంది మేడం. ఐస్ అని అనుకుంటా.
0: ఐస్ అనుకుంటున్నారా?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి ఇంతలోపు అయితే ఆలోచించండి, కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను మరి.
1: మంచిది మేడం. ఇంటే మేడం.
0: ఓకే అండి. మరి
1: మేడం నాకు సినిమా, నాకు కృష్ణ సినిమా మేడం, కంచు కాగడ.
0: ఆ మూవీ నుంచి
1: వైశాఖ మాసాన వయసు వచ్చే ఆషాఢ మాసం ఆనొచ్చేవాడదు మేడం.
0: ఓకే అండి, చూసి ప్లే చేస్తామండి తప్పకుండా.
1: అయ్యండి మేడం, అదే కంచుగా వల్ల పాట లేకుండా వేరే పాట చేయండి కంచుగా కడల.
0: ఓకే ఓకే అండి
1: మేడం. ఒక ముగ్గురికి హాయ్ చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: మా మిత్రుడు కర్నూలు జిల్లాలో ఉంటాడు మేడం, బ్రహ్మయ్య గారు ముఖ్యంగా హాయ్. మా ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఉంటాడు. బాలాజీ గారికి, పులిపాటి వెంకటేశ్వర గారికి, మా సాతాపూర్ నాయశెట్టి గారికి మేడం హాయ్ నలుగురికి.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: मल्टी स्पेशलिटी हॉस्पिटल डॉक्टर सीबी विनायका मल्टी स्पेशलिटी हॉस्पिटल डॉक्टर सीबीआरएस गजपतिराजु सागिराजु पीडीसीसी सर्जिकल गैस्ट्रो एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन डॉक्टर जीएन दिव्यतेजा सागिराजु एमएसओबीजी गायनिक एंड लैप्रोस्कोपिक सर्जन
1: डॉक्टर पीडीएम स्वरूप एमडी जनरल मेडिसिन
0: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरोगायनेकोलॉजिस्ट डॉक्टर जी फणींद्र गिरिनाथ एमडी पीडियाट्रिक्स
1: डॉक्टर एस पूर्णचंद एमडी इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट इमरजेंसी क्रिटिकल केयर टीम
2: डॉक्टर पी प्रवीण एमएस ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
3: ఫోన్ 0881622345.
5: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
6: హలో అండి.
5: ఎవరు మాట్లాడుతున్నారు?
6: నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
5: రామయ్య గారు ఎలా ఉన్నారండి?
6: చాలా చాలా చాలా బాగున్నాం మేడం.
5: ఓకే, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
6: విన్నాను మేడం.
5: మరి ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
6: ఆన్సర్ అయితే నేను ఉప్పు కానీ ఇది ఐస్ కానీ అనుకుంటున్నా మేడం.
5: ఉప్పు గాని ఐస్ గాని అనుకుంటున్నారా?
6: కొబ్బరి గాని, మూడు.
5: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే మనం లాస్ట్ లో చెప్తాము. మరి వాళ్ళు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
6: ఈ రోజు మన గుమ్మడి శత జయంతి సందర్భంగా మూవీ వచ్చేసి మాయాబజార్ మేడం.
5: మాయాబజార్ నుంచి ఏ సాంగ్ కావాలండి?
6: లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే లాహిరి లాగా పాట మేడం.
5: ఓకే అండి, మీరు అడిగినంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిద్దాం. హలో, హలో అండి, కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, వర్క్ చేస్తున్నాం.
0: ఓకే అండి, అక్కడ వాతావరణం ఎలా ఉందండి?
1: మేడం
0: వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: వాతావరణం నల్ల మబ్బు కమ్మేసింది మేడం, వర్షం ఏం లేదు, ఉమ్మదం చేస్తుంది.
0: మాకు కూడా ఇక్కడ చాలా చల్లగా ఉందండి.
1: చల్లగా ఉంది కానీ ఉమ్మదం తీస్తుంది, ఎండ అయితే లేదు.
0: ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: ఏంటి మేడం చెప్పండి, క్వశ్చన్స్ మేము ఎక్కడ చెప్తాం.
0: ఓకే అండి, మీకోసం తప్పకుండా చెప్తాను నేను క్వశ్చన్.
1: చెప్పండి.
0: కోస్తే తరుగుతుంది, కడిగితే కరుగుతుంది, ఏంటది? ఓకే అండి, నేను చెప్పే లోపల మీరు కొంచెం ఆలోచించాలి. మరి ఓకే అండి, వాళ్ళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: గీతాలో,
0: గీతా మూవీ నుంచి.
1: పూసే పూలలోన వీటే గాలిలోన నీ అందమే దాగేనే.
0: తప్పకుండా అండి, మరి మీరు అడిగినట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మీరు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు, మేము కూడా చిన్నపిల్లలాగా మాట్లాడాలని ట్రై చేస్తున్నాం కానీ మాట్లాడలేదు.
0: మీ వాయిస్ అలానే ఉందిలేండి.
1: అలాగే ఉంటుందండి మేడం. చెప్పండి. నేను నాగేశ్వరరావు ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను.
0: మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: కోస్తే
0: తరుగుతుంది, కడిగితే కరుగుతుంది.
1: మరి రెండు ఉన్నాయి కానీ ఒకటే కరెక్ట్ అనుకుంటా. మనం రోజు వాడేదని మళ్ళీ చెప్పారు, అయితే అది సబ్బు అండి. మనం వంటి సబ్బు.
0: సబ్బు, ఇంకోటి ఏమనుకుంటున్నారు?
1: ఇంకోటి ఐస్ ఇది ఉంటుందండి, ఐస్ ని కూడా కోస్తే తరుగుతుంది, ఐస్ గడ్డ.
0: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో చెప్తాము.
1: మనం అంటే మీరు అన్నది ఏంటంటే రోజు వాడతాం, ఐస్ గడ్డ ఎప్పుడో వాడతాం అనుకోండి, మనం రోజు వాడేది అయితే ఇదే అండి. 100% సబ్బు సబ్బే అనుకుంటున్నాను. అయితే నాకు ఈరోజు పాట వచ్చేసి ప్రేమ నగర్లో కావాలండి. ప్రేమ నగర్లో ఒక పాట ఉంది, మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే అని పాట. అయితే నేను కవిత కూడా ఒకటి చెప్పాలనుకున్నా గానీ మరి టైం ఉన్నదో లేదో అండి.
0: పర్లేదండి, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి కవిత
1: నేను ఈరోజు ఒకటి ఏంటంటే అండి, నేను మౌనం గురించి చెప్దాం అనుకుంటున్నాను. మౌనం అంటే మౌనంగా ఉండేదాని గురించి చెప్దాం అనుకుంటున్నాను.
0: ఓకే అండి, తప్పకుండా చెప్పండి.
1: మౌనము అర్ధాంగిక

0: అంటారు కాని మౌనంలోనే చాలా ఇది ఉంటాయండి భాషలు.
1: అవునండి.
0: మౌనము ఆలాపన ఆవేదన నిగమము నిట్టూర్పు, దాని గురించి మౌనము అర్ధాంగీకారం మది ఉత్ప్రేరణ ఉల్లాసంతో ఆలాపనగా పెదవులపై తచ్చాడే రసరమ్య నినాదం, సాగర హోరుల జోరులో నిరీక్షణతో ఆర్తిగా ఎదురు చూసే నిమిళిత నేత్రాల మాలిక, ఆర్భాటం ఆవేదన నిట్టూర్పులు లేని నిర్వివేదం, మాటల కందని మనోవిచిత్రం మౌనరాగం, అర్థమైన గుణానికి అది సాధ్యం సుసాధ్యం. తెలుగండి
1: చాలా బాగా చెప్పారండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.
1: ఓకే అండి, మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: అలమ్మా, మా పల్లవి చిట్టుదలికి, మా గాయత్రి చిట్టుదలికి బండారు త్రిమూర్తి గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి.
0: చక్కగా ఇద్దరు కూడా పోటాపోటీగా లైవ్ చేస్తున్నారు. సంతోషం, ధన్యవాదాలు, ఆశీస్సులు.
1: ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ ఉన్నారా?
0: క్వశ్చన్ మీరు ఇప్పుడు నేనే లాస్ట్ కాదు కాబట్టి నా తర్వాత మీరు చెప్పేస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాను. నేను రెండు విషయాలు చెప్పి పాట అడిగేస్తాను, టైం అయిపోతుంది కదా.
1: ఓకే అండి.
0: సరే, వేళ ప్రముఖ దర్శకులు కైలాసం బాలచంద్ర కె బాలచంద్ర గారు జయంతి అండి.
1: అవునా అండి?
0: మంచి మంచి సినిమాలు తీశారు వారు. చాలా మంది సినిమాలు తీశారు. అందమైన అనుభవం అని, అంతులేని కథ, కథ కాదు, ఇలాంటి సినిమాలు అన్ని తీశారండి వారు.
1: ఓకే అండి,
0: ఆయనకి నివాళి తెలియపరుస్తున్నాను.
1: తప్పకుండా.
0: అదే విధంగా ప్రముఖ నటులు దివంగతులైనటువంటి వారు కూడా చనిపోయారు. వారి ద్వారా కూడా జయంతి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి గారు తెలిసే ఉంటుంది మీకు.
1: తెలుసండి,
0: చాలా సినిమాల్లో తండ్రి పాత్రలు అయితే చేస్తారండి వారు.
1: అవునండి,
0: వారి జయంతి కూడా అండి. వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నానమ్మా.
1: తప్పకుండా అండి. మరి ఏం సాంగ్ అడుగుదాం అనుకుంటున్నారు ఈ రోజు?
0: ఈ రోజు నేను భోగి మంటలు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం పాడిన పాట. గీత రచన ఆచార్య అత్రేయ, సంగీతం ఫస్ట్ ప్లేట్ రమేష్ నాయుడు. 60లో 20 వచ్చింది మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది. ఆ పాట ఉందమ్మా?
1: ఉందండి.
0: ఆ పాట ప్రసారం చేయమని కోరుకుంటున్నాను. శ్రోతల పేరు చెప్పడానికి టైం ఉందా, సెలవు తీసుకోమంటారా?
1: చెప్పండి, పర్లేదు.
0: అదే అండి, మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి, తర్వాత నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, తర్వాత బొడ్డేటి జగన్నాథ మాస్టర్ గారు, తర్వాత శ్రీకాకుళం బైపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత మస్తాన్ బాషా గారు, పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, వీరందరి కోసం ప్రస్థానం చేయండి. నరేంద్ర రెడ్డి గారి కోసం కూడా.
1: ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, ఈరోజు మన లైవ్ అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సబ్ అండి, మన కాలర్ ఒకరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పేశారు. ఓకే లిజనర్స్, ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రే ప్రెషర్ అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ స్టేట్ రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, జాబ్స్ అనగానే అందరికీ సాఫ్ట్వేర్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలే గుర్తొస్తూ ఉంటాయి కదండి. మరి నేటి యువతరం కూడా వైట్ కాలర్ జాబ్స్ వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. ఐఐటి రంగంలో ఉద్యోగాలు ఎక్కువేనండి, వేతనాలు కూడా అధికమే. అయితే అందుకు తగ్గట్లు పోటీ కూడా అధికంగానే ఉంటుంది. అందరూ ఆ భూమిలో పడి అపారమైన ఉపాధి అవకాశాలున్న బ్లూ కాలర్ ఉద్యోగాలను విస్మరిస్తూ ఉన్నారు. ఇటీవల పరిస్థితుల్లో కోర్ సబ్జెక్టులు చదివిన వారికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ NDT, నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ NDEలో భారీగా ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయని బ్రహ్మోస్ ఏరోస్పేస్ MD అండ్ CEO, ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ISNDT జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జైతీర్థ్ జోషి తెలిపారు. ఈ రంగంలో మన దేశంలో సుమారు 1 కోటి ఉద్యోగాలుంటే నైపుణ్యం కలిగిన అభ్యర్థులు మాత్రం 100,000 మంది అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అసలు NDT అంటే ఏంటి, ఆ రంగంలో ఏ ఉద్యోగాలుంటాయి, నైపుణ్య శిక్షణ తదితర అంశాల గురించి తెలుసుకుందాం. అసలు NDT అంటే ఒక వస్తువు, పరికరం లేదా ఓ భారీ నిర్మాణంలో ఏమైనా లోపాలున్నాయా అని పరీక్షించే విధానాన్నే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ NDT అంటారండి. అంటే గ్యాస్ పైపుల తయారీ, రైల్వే ట్రాక్లు, భారీ వంతెనలు, విమానాలు, క్షిపణులు వంటి వాటిలో ఎక్కడైనా పగులున్నాయా, ఏమైనా లోపాలున్నాయా అని ఈ NDT నిపుణులు 1-2 సార్లు సరిచూస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యంత్రాలకు, పరికరాలకు, నిర్మాణాలకు ఫుల్ స్కానింగ్ చేయడం అన్నమాట. అసలు ఈ NDT ఆవశ్యకత ఎందుకంటే పగుళ్ళు, 2 భాగాల మధ్య అమరిక, ఇతర లోపాలను గుర్తించడం, పరికరం లేదా నిర్మాణం భద్రత, మన్నికలను పరీక్షించడం, నిర్వహణ ఖర్చును తగ్గించడం, క్లిష్టమైన పనుల్లో ఫెయిల్యూర్స్ లేకుండా చూడటం, ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్ట్ ఉండేలా పర్యవేక్షించడం, క్లిష్టమైన పరికరాల్లో, భారీ నిర్మాణాల్లో లోపాలను ముందుగానే పసిగట్టేందుకు సంస్థలు రకరకాల పద్ధతులను అవలంబిస్తూ ఉంటాయండి. మరి అందులో మొదటిగా విజువల్ టెస్టింగ్. ఉత్పత్తుల ఉపరితలంలో క్రాక్స్, వెల్డింగ్ పొరపాట్లు, జాయింట్ల దగ్గర సరిగ్గా పొసగకపోవడం లాంటివి ఇందులో కనిపెడుతూ ఉంటారు. దీనికి ఎలాంటి యంత్రాంగ సాయం లేకుండా కేవలం నిశితంగా గమనించే లోపాలను గుర్తిస్తూ ఉంటారు. ఇక రెండవది అల్ట్రాసోనిక్ టెస్టింగ్. మరి ఈ పద్ధతిలో హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాల సాయంతో అంతర్గత లోపాలు, పరికరం సాంద్రతను పరిశీలిస్తూ ఉంటారు. ఇక మూడవది రేడియోగ్రాఫిక్ టెస్టింగ్. ఈ విధానంలో ఎక్స్రే లేదా గామా కిరణాలను ఉపయోగించి ఏదైనా ఉత్పత్తి అంతర్గత చిత్రాలను తీస్తూ ఉంటారు. తద్వారా ముందు 2 దశల్లో గుర్తించలేని లోపాలను ఇందులో అంచనా వేస్తూ ఉంటారండి. ఇక నాలుగవది మ్యాగ్నెటిక్ ప్రాక్టికల్ టెస్టింగ్. ఫైరో మ్యాగ్నెటిక్ పదార్థాల్లోని లోపాలను అయస్కాంత క్షేత్రాలు లేదా ఇనుప వస్తువుల సాయంతో గుర్తించడం అన్నమాట. ముఖ్యంగా ఫోర్జింగ్స్, షాఫ్టులు, గేర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ పద్ధతిని వినియోగిస్తూ ఉంటారండి. ఇక ఐదవది లిక్విడ్ పెనట్రెంట్ టెస్టింగ్. కలర్డ్ లేదా ఫ్లోరోసెంట్ ద్రావణ సాయంతో ఉపరితల క్రాక్స్ ను కనిపెడుతూ ఉంటారు. సెరామిక్స్, ప్లాస్టిక్స్, నాన్ ఫోరస్ మెటల్స్ లలో ఈ విధానాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఇక చివరిగా ఎడ్డీ కరెంట్స్ టెస్టింగ్. ఒక ఉత్పత్తిలోని ఉపరితల లోపాలు, మెటీరియల్ చేంజెస్ ను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సాయంతో పసిగడతారు. ఇది ఎలాంటి కాంటాక్ట్ లేకుండా వేగంగా పరీక్షించే పద్ధతి కావడంతో దీన్ని ఎయిర్ క్రాఫ్ట్లు, ట్యూబ్లు, కండక్టివ్ మెటీరియల్స్ లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారండి. లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిజనర్స్. ఒక వస్తువు తయారీ నుంచి దాని జీవితకాలం ముగిసే వరకు నాణ్యత, భద్రతను నిర్ధారించేది NDT. అయితే ఆ టెస్టింగ్లో గుర్తించిన లోపం ఏ తరహాదో, అది ఏ స్థాయిలో ఉందో చెప్పేది మాత్రం నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ NDE అండి. అంతేకాదండి, ఈ లోపం ఎందుకు తలెత్తిందో, అది ఎంత తీవ్రమైందో, పరిష్కార మార్గాలేంటో కూడా ఈ దశలో నీకు తెలుస్తారు. మరి అత్యంత ఖచ్చితత్వం అవసరమైన రంగాల్లో NDT, NDE నిపుణుల అవసరం ఉంటుంది. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ప్లాంట్లు, ఏరోస్పేస్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్, రైల్వేలు, షిప్ బిల్డింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సర్టిఫికేషన్ ఉన్న వారికి డిమాండ్ అయితే బాగా ఉంటుందండి. మరి దీనికి ఏం చదవాలంటే

మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ చేసిన వారితో పాటు డిప్లొమా చదివిన వాళ్ళు బీఎస్సీ లేదా ఎంఎస్సీలో ఫిజిక్స్ పట్టభద్రులు ఈ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవచ్చు. మరి ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళలో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటి 4-5 ఏళ్ళు పని కాస్త కష్టంగా అనిపించినా మిగతా కొలువులతో పోలిస్తే వేతనాలు కొంచెం తక్కువగా ఉన్నా అనుభవం పెరిగే కొద్దీ జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చండి. పనిచేసే రంగాన్ని బట్టి మంచి వేతన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఏ సంస్థ అయినా భద్రత, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ తక్కువ నిర్వహణతో పాటు అందుబాటు ధరలు ఉండేలా ఉత్పత్తులను రూపొందించడానికి ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. అందుకే ఈ రంగానికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప అస్సలు తగ్గదు. మరి దీనికి డిగ్రీ ఒకటే సరిపోతుందా అంటే లేదండి. ఎన్డీటీ రంగంలో స్థిరపడాలంటే డిగ్రీ మాత్రమే సరిపోదు, ప్రత్యేక శిక్షణతో పాటు సర్టిఫికేషన్ కూడా తోడవ్వాలి. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ISNDTకి చెందిన నేషనల్ సర్టిఫికేషన్ బోర్డు నుంచి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 2 స్థాయిల్లో శిక్షణ కోర్సులను అందిస్తూ ఉన్నారు. మరి ISNDTీ ప్రతినిధులు తరచూ వివిధ కళాశాలకు వెళ్తూ పరిశ్రమలకు ఏం కావాలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అధునాతన డిజిటల్ టెస్టింగ్ పరికరాలతో కూడిన ఓ మొబైల్ బస్సును వారితో పాటు తీసుకెళ్తూ ఉంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు అందులోనే టెస్టింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూపుతారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారి తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్లకు అంతర్జాతీయ గుర్తింపు అయితే ఉందండి. గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ లలో ఈ నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని సంస్థలు ఎన్డీటీకి సంబంధించిన శిక్షణలు కూడా ఇస్తున్నాయి. మరి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI ఎప్పటికీ మనిషి జ్ఞానానికి సాటే రాదండి. ప్రస్తుతం అన్ని రంగాల్లో AI ప్రాధాన్యం పెరుగుతున్నా అది ఎన్డీటీ లాంటి సమస్యలను మరింత బలోపేతం చేస్తుంది తప్పితే పూర్తిగా భర్తీ చేయలేదు. నిర్మాణాలు, పరికరాల్లో లోపాలను మరింత ఖచ్చితత్వంతో గుర్తించడంలో AI సహాయపడినా అంతిమ నిర్ణయం మాత్రం సంబంధిత నిపుణులదే. ఓకే లిసనర్స్, విన్నారు కదండి ఎన్డీటీ గురించి. మరి ఇప్పుడు మీకోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, ఎన్డీటీ గురించి తెలుసుకుందాం కదండి. మరి ఇప్పుడు ల్యాండ్ సర్వేయర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 10వ తరగతి పూర్తి చేసిన వారికి ల్యాండ్ సర్వేయర్ మంచి ఉపాధి అవకాశాలను అందించే రంగాల్లో ఒకటండి. భూములు కొలతలు, లేఅవుట్ల రూపకల్పన, రహదారులు, భవన నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులు, జీఐఎస్ లేదా జీపీఎస్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేయింగ్ లాంటి అనేక రంగాల్లో నైపుణ్యం కలిగిన సర్వేయర్లకు డిమాండ్ అయితే ఉంటుంది. ఇది ఫీల్డ్ వర్క్తో ముడిపడిన సాంకేతికత వృత్తి కావడంతో మ్యాథ్స్పై ఆసక్తి, ఖచ్చితత్వం, బాధ్యతాయుతంగా పనిచేసే స్వభావం, శారీరక సామర్థ్యం అవసరం. ఇక 10వ తరగతి తర్వాత ల్యాండ్ సర్వేయింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి ఐటీఐ సర్వేయర్ కోర్స్ తొలి ఎంపికగా బాగుంటుంది. సాధారణంగా 2 ఏళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సులో భూకొలతలు, మ్యాపింగ్, లెవెలింగ్, చైన్ సర్వే, టోటల్ స్టేషన్ వినియోగం వంటి ప్రాథమిక అంశాలను బోధిస్తారు. కోర్స్ పూర్తయ్యాక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే లభిస్తుంది. తక్కువ సమయంలో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఈ కోర్స్ అనువైన మార్గం అండి. ఇక డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మరొక మంచి అవకాశం. కోర్స్ వ్యవధి వచ్చేసి 3 ఏళ్ళు. ఇందులో సర్వేయింగ్తో పాటు సివిల్ ఇంజనీరింగ్, డ్రాయింగ్, నిర్మాణ సాంకేతికత, రహదారి నిర్మాణం, అంచనాలు, సైట్ మేనేజ్మెంట్ లాంటి అంశాల్లో శిక్షణ అయితే లభిస్తుంది. కెరీర్లో దీర్ఘకాలిక ఎదుగుదల కోరుకునే వారికి ఇది మెరుగైన ఎంపికండి. భవిష్యత్తులో జూనియర్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, క్వాంటిటీ సర్వేయర్ వంటి ఉద్యోగాలకు ఇది బలమైన పునాది అయితే వేస్తుంది. ఐటీఐ లేదా డిప్లొమాతో పాటు ఆటో క్యాడ్, టోటల్ స్టేషన్, డీజీపీఎస్ లేదా జీపీఎస్ లేదా జీఐఎస్, ఆర్క్ జీఐఎస్, డ్రోన్ సర్వేయింగ్, లైడర్ మ్యాపింగ్ వంటి స్వల్పకాలిక నైపుణ్య కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సర్వేయింగ్ రంగం సంప్రదాయ భూకొలతలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతతో అనుసంధానమవుతుంది కాబట్టి కొత్త పరికరాల వినియోగం, సాఫ్ట్వేర్ను నేర్చుకున్న వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు అయితే లభిస్తున్నాయండి. ఇక నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, రోడ్లు, హైవే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ రంగం, జీఐఎస్ మ్యాపింగ్ సంస్థలు, టెలికాం, పవర్ లైన్ సర్వే ప్రాజెక్టులు, డ్రోన్ సర్వే సంస్థల్లో ల్యాండ్ సర్వేయర్లకు అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రారంభ దశలో తక్కువ వేతనాలున్నా అనుభవం, నైపుణ్యం పెరిగే కొద్దీ ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఫీల్డ్ లో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారికి ల్యాండ్ సర్వేయర్ వృత్తి మంచి భవిష్యత్తును అందిస్తుందండి. ఇక టెక్నికల్ నైపుణ్యం, ఖచ్చితత్వం,

ఆధునిక పరికరాల వినియోగంపై పట్టు పెంచుకుంటే ఈ రంగంలో స్థిరమైన ఉపాధి, మంచి ఆదాయం, ఎదుగుదలకు విస్తృత అవకాశాలు అయితే లభిస్తాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదండి ల్యాండ్ సర్వేర్ అవ్వాలంటే ఏం చేయాలనేది. మరి మరలా తిరిగి రేపు ప్రసారం కెరీర్ ఛాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో దర్శకురాలు నందిని రెడ్డికి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో తాను బాలీవుడ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2 ఏళ్ళు ఢిల్లీలో చదువుకున్నా, అప్పుడు చాలా హిందీ సినిమాలు చూసేదాన్ని. మంచి కథ కుదిరితే హిందీలో సినిమా చేస్తా, ఏ భాషలో చెప్పినా అది కదే కదా. త్వరలో ఒక డార్క్ సూపర్ న్యాచురల్ వెబ్ సిరీస్ తేబోతున్నాను. అక్టోబర్లో షూటింగ్ మొదలు పెడతారు. లైట్ హార్టెడ్ సినిమాల తర్వాత ఓటీటీలో కాస్త భిన్నంగా ప్రయత్నం చేస్తున్నాను అని తెలిపారు. తన తదుపరి ఫిలిం 2027లో ప్రారంభం కానుందని వెల్లడించారు. కథానాయకులు వెంకటేష్, కళ్యాణ్ రామ్ సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ చిత్రాన్ని ఆనంద్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో సాహు గారి పాటి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో హీరోయిన్స్. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ ఇప్పటికే రంగంలోకి దిగగా, తాజాగా ఈ చిత్ర సెట్స్ లోకి వెంకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇద్దరితో పాటు కీర్తి, కృతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ముఖ్యంగా వెంకి, కళ్యాణ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, వాళ్ళిద్దరి అనుబంధం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపింది. అనిల్, మార్క్, వినోదం, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల మేళవింపుగా ఈ చిత్రం ముస్తాబవుతుంది. ఇది వచ్చే ఏడాది ముగ్గుల పండక్కి ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు హీరో నవీన్ పోలిశెట్టి. ఇది ఆయన కెరియర్ లో 100 కోట్లు వసూలు సాధించిన తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం కోసం ఓ తమిళ దర్శకుడితో చేతులు కలుపుతున్నట్లు తెలిసింది. సైరన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆంటోనీ భాగ్యరాజ్ తో తను కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. దీన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాధవ్, దీపాబాలు జంటగా నాగరాజ్ మంచాల తెరకెక్కించిన చిత్రం మారెమ్మ, మయూర్ రెడ్డి బండారు దీన్ని నిర్మించారు. వికాస్ వశిష్ట, వినోద్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్ లో ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. హే మారి, రారా వారి, మనుషుల కన్నా నువ్వే మంచోనివి, మారి మనదొక దారి అంటూ సాగిన ఈ పాటకు ప్రశాంత్ ఆర్ విహారీ స్వరాలు సమకూర్చగా మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ని మంగళి ఆలపించారు. ఈ సందర్భంగా హీరో మాధవ్ మాట్లాడుతూ సినిమా అంతా సిద్ధమైంది, ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ సినిమాలో ఓ తెలంగాణ పల్లెటూరి కథను చూస్తారు. మాధవ్ ఇందులో చాలా రఫ్ గా కనిపిస్తాడు. దీంట్లో పాటలన్నీ సందర్భానుసారంగానే ఉంటాయి అన్నారు నిర్మాత మయూర్ రెడ్డి. దర్శకుడు నాగరాజ్ ఇదొక కొత్తదనమైన స్క్రీన్ ప్లే తో కూడిన చిత్రం అని తెలిపారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ విజయాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు ఆయన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆర్ఎస్జి స్వరూప్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈలోగానే తను మరో కొత్త ప్రాజెక్ట్ కి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో సుకుమార్ సోదరుడి కుమారుడు బాబీ దర్శకుడిగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే వినోదాత్మకమైన ప్రేమ కథల లవ్ ఓ లవ్ కనిపిస్తుంది అన్నారు హీరో విశ్వక్సేన్. పవిష్ నారాయణ్, నాగదుర్గ జంటగా నటించిన ఈ సినిమాని మాగేష్ రాజేంద్రన్ తెరకెక్కించారు. దినేష్ రాజ్, జి ధనంజయన్ నిర్మించారు. సెల్వరాఘవన్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. హీరో విశ్వక్సేన్, నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ, కథా బలమున్న చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు, ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమానే అని

తెలుస్తోంది అని చెప్పారు. ధనుష్ మేళల్లుడు పవిష్ గత చిత్రం తెలుగులో మంచి ఆదరణ దక్కించుకుంది, ఇప్పుడు ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది అని నమ్మకం ఉంది అన్నారు నిర్మాత ధనంజయన్. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. మరికొన్ని కొత్త మూవీస్తో రేపు మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సో లిసనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే కమీరా ఫ్రమ్ ద మూవీ ఏ జవాని హే దివాని. రణబీర్ కపూర్, దీపికా పట్టుకొని లీడ్ రోల్స్ కి నడిచిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, రైనా అండ్ రేఖా భరద్వాజ్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్ ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, సో మీకోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సో లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రావే తెలుగు సాంగ్ ఏంటంటే చుట్టమల్లే ఫ్రమ్ ద మూవీ దేవరా. జూనియర్ ఇండియా జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ విడుదల మూవీకి మ్యూజిక్ అయితే అనిరుద్ రవిచంద్రన్ అందించగా, శిల్పారావు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగే శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ విడుదల సాంగ్ కోసం ప్లీజ్ చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సొల్లెస్నా మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఏపడు రాబే హిందీ సాంగ్ ఏంటంటే అగర్ తుమ్ సాధో ఫ్రమ్ ద మూవీ తమాషా. రణబీర్ కపూర్ దీపికా పట్టుకొని లీడర్స్ కనిపించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా అలక్ యజ్ఞిక్ అండ్ అర్జిత్ సింగ్ కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. సో మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే గల్ గల్ ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తావంటే నేను వద్దంటాను. సిద్ధార్థ్ అండ్ త్రిష కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లీజ్ చేసి బతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సొల్లేజన సగం మంచి సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబే హిందీ సాంగ్ పెహ్లీ భీ మే ఫ్రమ్ ద మూవీ అనిమల్. రణబీర్ కపూర్, రష్మికా మందన్ ల లీడ్ రోల్స్ కనిపించిన ఈ ఫిల్మ్ మూవీకి మ్యూజిక్ అయితే విశాల్ మిశ్రా అందించగా, విశాల్ మిశ్రా ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే రాజశేఖర్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లీజ్ చూసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సొల్యూషన్ ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదండి, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామాన్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
2: సో లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే మహేష్ బాబు, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ నడిచిన సర్కార్ వారి పాట మూవీ నుంచి కళావతి సాంగ్ అయితే ప్లే అవబోతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమ్మని అందించగా శ్రీరామ్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారండి. మరి

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చింది అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మరో ప్రోగ్రామ్ తో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లాస్ట్ డేట్ ఇండో రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సెండింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో

0: 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ JP రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.